శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026 జూన్ 20వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 57 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు. గానం శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి.

సుదేవిహ గరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజా స్వస్వాధికార మహిమాధికమర్థయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యేందు భౌమ భుధవాక్పరికావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా.

సచిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తే కాంతా కుజాంబుర్హ

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం విన్నారు. గానం శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు. క్షమించాలి, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో దైవానుగ్రహం అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ నారాయణ బాలసుబ్రహ్మణ్యం.
1: మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయము, దైవానుగ్రహ హేతుకము, ఈ నాలుగింటినీ మానవుడు తప్పనిసరిగా పొందాలని, ఇవి చక్కగా అమరితే అతనికి మోక్షం లభ్యమవుతుందని పెద్దల మాట. వీటిలో మానవ జన్మ లభించటం అరుదైన విషయం కాగా, దాన్ని సార్థకం చేసుకోవటానికి ఉత్తములైన మహాపురుషుల్ని ఆశ్రయించాలి. రామకృష్ణ పరమహంసను వివేకానందుడు ఆశ్రయించాడే అలాగా.

0: దానికి తోడు దైవానుగ్రహం పుష్కలంగా ఉంటే మోక్ష సాధన సులభతరమవుతుంది. దైవానుగ్రహం లేకపోతే ఎలాంటి కష్టాలు నష్టాలు వస్తాయో మనం పరిశీలిద్దాం. బృహస్పతి గురువై, దేవతలు సైన్యమై, ఐరావతం వాహనమై, వజ్రాయుధం ప్రధానాయుధమై, నారాయణుడు సాక్షాత్ సహాయకుడై, స్వర్గం స్థావరమై ఉండి కూడా దేవేంద్రుడు రాక్షసుల చేతిలో ఓడిపోవటం దైవానుగ్రహం లేకనే. మనిషి బలం సాధన సంపత్తి కంటే దైవానుకూల్యత ఎంత అవసరమో ఇది మనకు తెలియజేస్తున్నది. రాత్రి మూషకంబు వివరంబునరించి కరండబద్ధమై భీతిలి చిక్కి ఆశ చెడి పెద్దయుడశ్చిన పాము చేత సంపాతము జెందే దాని దిని పాము తులంగి దిలంబు త్రోవనే ఏ తరిహాని వృద్ధులకు ఎక్కటి దైవమ కారణం బగున్. ఒకనాటి రాత్రి ఒక ఎలుక ఆహారం కోసం వెతుకుతూ ఒక పెట్టెకు రంధ్రం చేసి వెళ్ళింది. ఆ పెట్టెలో చాలా కాలంగా బంధింపబడి ఉన్న పాము ఆకలి చేత డసిపోయి ఎలా బయటపడతానా అనుకుంటూ ఉండగా ఎలుక రంధ్రం చేసి లోపలకు రావటం చూసి దానిని తిని ఆ రంధ్రం నుంచి బయటపడింది. చావుకు సిద్ధమైన పాము బతికింది, హాయిగా ఉండాల్సిన ఎలుక మరణించింది. కనుక హాని వృద్ధులకు దైవమే కారణం కానీ మరొకటి కాదు కదా. ధర ఖర్వాటుడకండు సూర్యకర సంతప్త ప్రధానంగుడై త్వరతోడన్ పరువెత్తి చేరి నిలిచంతాళద్రుమఛాయ తచ్చిరమున్ తత్ఫలపాత వేగమున విచ్చన్ శబ్దయోగంబుగా పొరి దైవోపహతుండు పోగు కడకున్ పోవుంగదాపదల్. బట్టతలవాడొకడు ఎండలో ప్రయాణం చేస్తూ తాటి చెట్టు కిందకు వెళ్ళాడు. వాడి దురదృష్టం కొద్ది అప్పుడే ఆ చెట్టు పండు ఒకటి రాలి వాడి తలపై పడి తల పగిలింది. దైవోపహతుడు వెళ్ళిన చోటకే ఆపదలు కూడా వెళ్తాయి. కనుక మానవాళి దైవానుగ్రహం కొరకు దైవారాధన చేయటం ఎంతైనా అవసరమని పై విషయాలు మనకు తెలియజేస్తున్నాయి.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో దైవానుగ్రహం అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నారాయణ బాలసుబ్రహ్మణ్యం. ఇంతటితో సూక్తి ముక్తావళి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

0: చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై సంభాషణ వింటారు. సంభాషకులు శ్రీ పివి నరసింహారావు, శ్రీ జి ఆదినారాయణరెడ్డి.
1: చిన్నయా, ఏందో హడావిడిగా వస్తున్నావు, ఏందో కేకలు పెడుతున్నావు, ఏంటి చిన్నయా? ఇవాళ ఏదో విశేషం ఉందే ఇట్లొచ్చావు?
2: ఏం లేదు పెద్దయ్యా, మరి ఏదన్నా నాకు తెలియాల్సిన విషయం ఉంటే కదా నీ దగ్గరికి రావడము, ఆ సమస్యను నివృత్తి చేసుకోవడం జరుగుతుంది కదా మొదటి నుంచి.
1: ఇవాళ ఏదో సమస్యతో వచ్చావన్నమాట?
2: అదే వచ్చాను పెద్దయ్యా. ఇప్పుడు రేడియోలో ఏదో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గురించి ఏదో చెప్తుంటే విన్నాను. మరి ఆ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గురించిన వివరాలేంటి, ఆ వచ్చేటువంటి ప్రకటనలు ఏంటి, దాని వివరాలు కొంచెం చెప్పేద్దయ్యా. మరి ఈ మధ్య ఏమన్నా పిఎం కిసాన్ నిధి వస్తుందా ఎట్లా?
1: చిన్నయ్య, నువ్వు రేడియో మాత్రం బాగా వింటావు, కానీ ఏది ఏమైనా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి అయితే విన్నావు.
2: అవును పెద్దయ్య.
1: ఆ పథకం వివరాలు ఏంటంటే చిన్నయ్య, కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పెట్టుబడి సాయం

0: అంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అది 2019లో మన గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రైతులకు ఆసరా కలిగించాలి, రైతులను ఆదుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు చిన్నయ్య. అయితే మొత్తం మీద ఈ పథకము అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా మనకు అనేక విధాలుగా విడతల వారిగా పడుతూ వస్తుంది. ఇప్పుడు 2026 కదా, 23వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఈరోజు అంటే జూన్ 20వ తేదీ శనివారంన పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో జరిగే కార్యక్రమంలో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నారు. చిన్నయ్యం
1: అదే పెద్దయ్య, మరి నాకు పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసమే నీ దగ్గరికి వచ్చాను. అంటే 22 విడతలు ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వబోయేది 23వ విడత అన్నమాట.
0: అవును చిన్నయ్యం, జూన్ 20వ తేదీ దేశవ్యాప్తంగా రైతుల అకౌంట్లకి 2000 చొప్పున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా అర్హత ఉన్న ప్రతి రైతుకు నేరుగా తన ఖాతాలో బ్యాంకులు వేయడం జరుగుతూ ఉంది.
1: మరి దీనికి అర్హులు ఎట్లా, మరి లాభదాయకమేనా, మరి మిగతా విషయాలు కూడా చెప్పు పెద్దయ్య.
0: మరి ఏం లేదు చిన్నయ్య, దీనికి అర్హులు అంటే ఒకే కుటుంబంలో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకం వస్తుంది. ముఖ్యంగా ట్యాక్సులు అంటే ఇన్కమ్ ట్యాక్సులు కానీ ఇలాంటివి కడుతున్నటువంటి రైతులు దీనికి అర్హులు కాదు. మరి ఏదైనా పొలం ఉండి, 5 ఎకరాల్లో పొలం ఉండి, అతనికి పట్టాదార పాస్ పుస్తకం ఉండి, ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నటువంటి ఆ పాస్ పుస్తకం తీసుకుపోయి రైతు సేవా కేంద్రంలో ఇస్తే వారు నమోదు చేస్తారు. ఆ నమోదు చేసిన తేదీ నుంచి మనకు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులు మనకు జమ అవుతూ వస్తుంటాయి చిన్నయ్య. అయితే ఇది లాభము అంటే పెద్ద అమౌంట్ కాకపోయినా కూడా మొదటి విడతగా వ్యవసాయం ప్రారంభం సమయంలో 2000 కేంద్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. ఆ 2000 దేనికి ఉపయోగపడతాయంటే మనము విత్తనాలు కొనుక్కోవడానికి, బలం మందులు కొనుక్కోవడానికి ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది చిన్నయ్య. అదే రబీలో కూడా అంటే అక్టోబర్లో రబీలో కూడా మనకు 2000 జమ అవుతుంది. ఈ 2000 కూడా రబీ పంటకు వేసుకునేటువంటి రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి పెట్టుబడి సాయంగా ఆర్థికంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నూర్పిడి సమయంలో కూడా మనకు సంక్రాంతి ఆ సమయంలో 3వ విడత కూడా నిధులు మనకు జమ చేస్తున్నారు. ఇది చాలా వరకు రైతుకు ఆర్థికంగా భరోసా కలిగించేటువంటి పథకం ఇది. ఈ పథకం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి, రైతుల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలి అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇది రైతులకు చాలా వరకు కూడా మంచి పథకంగా మనం చెప్పుకోవచ్చు చిన్నయ్య.
1: ఓకే పెద్దయ్య, మరి చాలా చక్కటి మంచి విషయాలు తెలియజేశారు, తెలుసుకున్నాను. మరి ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గురించి, మరి సంవత్సరానికి 3 విడతలుగా మరి 6000 రూపాయలు వస్తున్నాయని, మరి ఖరీఫ్లో మరి రబీలో మరి పంట నూర్పిడి సమయంలో కూడా వీటిని ఉపయోగించుకోవచ్చని చెప్పడం జరిగింది. ఓకే పెద్దయ్య, ఈ 23వ విడత మరి ఎప్పుడేయబోతున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎంతమందికి ఇది ఉపయోగపడుతుంది, ఎన్ని కోట్లు విడుదల చేస్తున్నారు, ఆ విషయాలు కూడా తెలియజేయి పెద్దయ్య, కొంచెం తెలుసుకోవాలనుంది.
0: చిన్నయ్య, పీఎం కిసాన్ 23వ విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 9.44 కోట్ల మందికి పైగా రైతులకు 18,880 కోట్లను విడుదల చేసింది. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి 2000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ కానున్నాయి. గౌరవనీయులైనటువంటి మన భారత ప్రధానమంత్రి గారు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 9,32,00,000కు పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా 18,640 కోట్ల పైగా మరి నిధులు జమ కానున్నాయి చిన్నయ్య. ఏది ఏమైనా కూడా ఈ నిధులను సక్రమంగా ఉపయోగించుకొని పెట్టుబడి సాయంగా దీన్ని వాడుకుంటూ మరి రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆకాంక్షతోటి ఈ నిధులు వస్తున్నాయి కాబట్టి మనం అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిధులను దుర్వినియోగం చేసుకోకుండా కేవలం పంటకు మాత్రమే మరి దీన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా లాభాలు పొందాలని ఈ పథకం పెడుతున్నారు చిన్నయ్య. మనం కూడా అలాగనే ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఈ ఆర్థిక సహాయాన్ని అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉన్నది.
1: ఓకే పెద్దయ్య, మరి ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గురించి మరిన్ని విషయాలు నేను తెలుసుకున్నాను మీ ద్వారా. మరి నేను కూడా ప్రధానమంత్రి గారి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల కోసం ఎదురు చూస్తుంటాను. ఆ అమౌంట్ పడిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం పెద్దయ్య.
0: అలాగే చిన్నయ్య.
2: మీరింతవరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా సుమారు 3,125 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుందని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలోని లింగంగుంట్ల గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయనున్నారని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,000 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని, అర్హులైన ఒక్కో రైతు కుటుంబ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలు జమ కానున్నాయని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శిస్తారని, అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు. అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫోన్, ఇంటర్నెట్, కేబుల్ కనెక్టివిటీ సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీపీపీ విధానంలో డిజిటల్ మౌలిక వస్తువుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు అవసరమైన అనుమతుల విషయంలో ఎలా

0: పెట్టి జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. భూహక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత రెండేళ్లలో భూపరిపాలనను ఆధునీకరించి ప్రజల ఆస్తులకు సంపూర్ణ భద్రత కల్పించేలా విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 2,04,000 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. రీసర్వే ప్రక్రియలో ప్రజల అభ్యంతరాల పరిష్కారానికి గ్రామస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: ఎక్కడికి వెళ్ళినా కూడా ల్యాండ్ సమస్యలు వస్తా ఉంది. మేము గ్రామ సభలు పెట్టాం, అవన్నీ తెలుసుకున్నాం. రీసర్వే పగడ బందీగా 2.0 ప్రతి ఒక్క గ్రామం మళ్ళా రీసర్వే చేసి వాళ్ళందరి దగ్గర కూడా మనం ఈకేవైసీ తీసుకుని ఎస్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నాది పక్కాగా వచ్చింది అని చెప్పిన తర్వాత పట్టాదారు పాస్బుక్ కూడా ఇచ్చినట్టు పరిస్థితి మనం చూస్తాను. 2.0 దాదాపుగా 4,331 గ్రామాల్లో మళ్ళా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాను. అలాగే అన్సెటిల్డ్ ఎస్టేట్ అండ్ ఇనామినేస్ ఉన్నాయో వాటి సమస్యలు కూడా మేము చాలా పరిష్కరించాం.
0: అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం విజయోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 105,000 మంది డ్వాక్రా మహిళలకు 195 కోట్ల రూపాయల రుణాలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 1,837 మంది మహిళలకు 34 కోట్ల రూపాయల రుణాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: పార్లమెంట్లో మహిళా బిల్లు తప్పకుండా పాస్ అవుతుంది, దాన్ని ఒక గొప్ప విజయంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు రిజర్వేషన్ కల్పించాల్సిందే అని చెప్పేసి, అదే విధంగా ఒకవేళ బిల్లు కాకపోయినా మనం ఇచ్చే టికెట్లో 33% మహిళల్ని టికెట్లు ఇద్దామనే విధంగా మరి నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి, అది నిజంగా మహిళలకు ఇచ్చే గౌరవం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాం.
0: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 87 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో చేపట్టిన వివిధ రోడ్ల పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో స్వచ్ఛత, కాలుష్య నియంత్రణ, సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాల సాధనకు చర్యలు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛంధ్ర కార్యక్రమాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే 11,400 స్టవ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో 33 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల పనులు ప్రారంభమయ్యాయని, మరో 148 ప్లాంట్ల పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్వచ్ఛాంధ్ర పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ తాము మాత్రమే కాకుండా ఇతరులు కూడా మాదక ద్రవ్యాల బారిన పడకుండా కృషి చేస్తామని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములవుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. యోగాంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 4,00,000 రిజిస్ట్రేషన్ల లక్ష్యాన్ని అధిగమిస్తూ నిన్న సాయంత్రానికి 6,00,000 మందికి పైగా యోగాంధ్ర పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 100% పైగా రిజిస్ట్రేషన్లు నమోదు చేసినట్లు తెలిపారు. రేపు నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో భారీ

0: స్థాయిలో ప్రజల భాగస్వామ్యం ఉండనుందని పేర్కొన్నారు. అత్యధికంగా 112.96% రిజిస్ట్రేషన్లు సాధించి మార్కాపురం జిల్లా తొలిస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి జీలక్ష్మి తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని ఆమె పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో సాహిత్య అధ్యయనం ద్వారా వ్యక్తిత్వ వికాసం గురించి శ్రీ లలితానంద ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది, స్త్రీలకు మాత్రమే. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహాభారతంలో ద్రౌపది పాత్ర గురించి శ్రీ జి మహాలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:12:40 అనంతరం 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. ఇక ఈ సాయంత్రం 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలో, అనంతరం 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35 డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు అనే కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సేంద్రియ విధానంలో స్వల్పకాలీన పంటల సాగు ఆవశ్యకత ఈ

మొత్తం గురించి తిప్పాయపాలెం గ్రామ మహిళా రైతు శ్రీమతి కె వెంకటరమణ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణరెడ్డి. అనంతరం బత్తాయిలో ఎరువులు సమగ్ర నీటి యాజమాన్యం ఈ అంశం గురించి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చరల్ కాలేజ్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణరెడ్డి. 7:45 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యోజనల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. తదుపరి మహిళలకు యోగా ఆవశ్యకత గురించి శ్రీ పచ్చవ రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 మధుర గీతాలు ప్రసారమవుతాయి. 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: தேசபக்தி கீதம் விண்ணாரு ஆகாசவாணி மார்க்காபுரம் கேந்திரம் சமயம் 7:05 ప్రవేశిస్తుంది. మరికొద్ది క్షణాలు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3వ మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఇప్పుడు వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లాలోని పహాడ్పూర్ గ్రామంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. ఇద్దరు నేతలు కలిసి పహాడ్పూర్ గ్రామంలోని సంతాలి జాహెరా, హో జాహెరా పవిత్ర వనాలలో ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు స్థానిక స్కిల్ సెంటర్, పహాడ్పూర్ పాఠశాలను సందర్శిస్తారు. అనంతరం మయూర్భంజ్ జిల్లాలోని రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీ నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం 2 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి హుగ్లీ జిల్లా ద్వారకేశ్వర్లో జరిగే పశ్చిమ బెంగాల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు పునాది రాయి వేస్తారు. ఇదే వేదిక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు నిధులు నేరుగా జమ చేస్తారు.

0: చేస్తారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగమైన అగ్రిస్టాక్, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన వంటి కీలక కేంద్ర వ్యవసాయ పథకాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్లు ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 178,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014 ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగపూర్లోని అంబాజరిలో ఉన్న యంత్రా ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ధ ఆయుధాల సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచడంలో వాటిని ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
1: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रोक्सीमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रोक्सीमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं.
0: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిల్లరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, అలాగే విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షను రాయనున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు వివిధ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, పరీక్షా సామాగ్రిని తరలించడానికి పోలీస్ ఎస్కార్ట్తో కూడిన జీపీఎస్ ఆధారిత వాహనాలు, సీల్డ్ ప్రోటోకాల్స్ కింద నిర్దేశ ప్రాంతాలకు అత్యంత సురక్షితంగా గోప్యత కలిగిన పత్రాలను చేరవేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలు, స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన ఇండియా యుఎస్ ఫోరం 2026లో మంత్రి ప్రసంగిస్తూ, రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని సంక్లిష్టమైన సవాళ్లను అధిగమిస్తూనే భారత్ అమెరికా భాగస్వామ్యం అన్ని రంగాలలో మరింత లోతుగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఎదుగుతున్న కొద్దీ దేశ ప్రయోజనాలు మరింత విస్తృతంగా, వైవిధ్యభరితంగా మారుతాయని జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత 12 ఏళ్లలో ప్రభుత్వం సాంకేతిక రంగంలో నిర్మాణాత్మక మార్పులను తీసుకువచ్చింది. శక్తివంతమైన దేశ నిర్మాణంలో సెమీకండక్టర్ రంగంలో అభివృద్ది, అంతరిక్ష రంగ స్టార్టప్ల వృద్ధి అనేవి రెండు కీలకంగా నిలిచాయి. వ్యూహాత్మక విధానమైన మార్పుల ద్వారా సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ఆశయం వాస్తవ తయారీ, డిజైన్ యూనిట్ల రూపంలో కార్యరూపం దాల్చింది. జాతీయ భద్రత, ఆర్థిక పటిష్టత, డిజిటల్ సార్వభౌమాధికారం, భవిష్యత్తు పోటీతత్వానికి సెమీకండక్టర్లు పునాదిగా ఉన్నాయి. సిలికాన్ ఫ్యాబ్స్, కాంపౌండ్ సెమీకండక్టర్ కేంద్రాలు, అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్లు, అలాగే చిప్ డిజైన్ కోసం 50% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ 76,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో డిసెంబర్ 2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించారు. సాంకేతిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని రూపొందించడానికి పరిశ్రమల నేతృత్వంలోని పరిశోధన శిక్షణా కేంద్రాలకు 1,000 కోట్ల రూపాయలను

0: కేటాయిస్తూ ప్రభుత్వం సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రారంభించింది. సెమీకండక్టర్ మిషన్ 2.0 గురించి కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, మిషన్ 1 ఈ సంక్లిష్ట పరిశ్రమకు అవసరమైన ప్రాథమిక పునాదులను విజయవంతంగా ఏర్పాటు చేయగా, మిషన్ 2 ఈ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కొల్హాపూర్, ఇచల్ కరంజీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే పశ్చిమ మహారాష్ట్ర దేవాలయ అభివృద్ది ప్రణాళిక కింద ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులను సమీక్షిస్తారు. అనంతరం కొల్హాపూర్లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. భారతదేశానికి చెందిన వివేక్ అగర్వాల్ 2026-27 అంతర్జాతీయ ఆర్థిక నిఘా సంస్థ FATF తదుపరి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జులై 2025 నుండి ఈ పదవిలో ఉన్న గైల్స్ థామ్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. FATF మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించే సంస్థ. భారతదేశం 2010 నుండి FATF సభ్యదేశంగా ఉంది. అగర్వాల్ ఎంపిక భారతదేశానికి ఒక గొప్ప విజయంగా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3 చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ కైవసం చేసుకున్న భారత్ జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3 మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి 12:30 గంటలకు జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: కార్యక్రమంలో సాహిత్య అధ్యయనం ద్వారా వ్యక్తిత్వ వికాసం గురించి శ్రీ బి లలితానంద ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈనాటి కంప్యూటర్ యుగంలో, సైన్స్ యుగంలో టెక్నాలజీ ఎక్కువగా రాజ్యమేలుతున్నటువంటి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఇంజనీరింగ్ కానీ మిగతా తదితర రంగాలపైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. దీని ఫలితంగా విద్యార్థులందరూ కూడా చదివేటటువంటి సిలబస్, వాళ్ళు చదివేటటువంటి సబ్జెక్టులు అన్నీ కూడా ఎక్కువగా సైన్స్ పరంగా ఉంటున్నాయి. అందులో ముఖ్యంగా ఫిజిక్స్, అలాగే మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, వీటిలో ఎక్కువగా విద్యార్థులు బాగా నిష్ణాతులుగానే తయారవుతున్నారు, ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే ఈ పోటీ ప్రపంచంలో ఎవరైనా ముందరికి వెళ్ళాలి, రాణించాలి, అందులో టాప్లో నిలబడాలంటే దానికి వ్యక్తిత్వ వికాసం కావాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి, సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా అవసరం అని చెప్పి మళ్ళీ అందరూ కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్

ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తూనే ఉన్నారు. అయితే దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎక్కువగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా బాగా కావాలి అని కొత్తగా ఈ మధ్యన కాలంలో చెప్తున్నటువంటి వాళ్ళు, ఎందుకంటే బయట ప్రపంచం అంతా కూడా ఇంగ్లీష్ మీద రన్ అవుతోంది. అయితే సాహిత్య అధ్యయనం ద్వారా కూడా ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేటటువంటివి చాలా బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. సాహిత్య గ్రంథాలు బాగా చదవటం ద్వారా కానీ, సాహిత్య అభిలాష ద్వారా కానీ, లేకపోతే ఈ సాహితీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం ద్వారా కానీ, ముఖ్యంగా యువతకి వాళ్ళ

0: ఈరోజున మన స్టూడియోలో ఒక ప్రముఖ సాహితీవేత్త ఉన్నారు. వీరు వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా, బి లలితానంద ప్రసాద్ గారు. వీరిని అడిగి ఈ సాహిత్య అధ్యయనం ద్వారా సాఫ్ట్ స్కిల్స్ అవనేటటువంటివి ఎలా వస్తాయి, నిజంగా అవి వస్తాయా, ఇవి తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: లలితానంద ప్రసాద్ గారు, ఇప్పుడు
1: చెప్పండి సార్.
0: తెలుగు అనేటటువంటిది మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ కాలేజీల్లో చాలా తగ్గిపోయింది.
1: అవును.
0: ఎందుకంటే పూర్తిగా అందరూ కూడా సైన్స్ ఓరియంటెడ్ డిగ్రీస్, లేకపోతే ఐఐటి కానీ, ఐఐఎంస్ కానీ, మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ, లేకపోతే మెడికల్ ఇంజనీర్ డిగ్రీస్ కానీ అటుపక్క ఎక్కువ వెళ్తున్నారు. ఇంక్లూడింగ్ ఇప్పుడు చార్ట్ అకౌంటెంట్ ఇవన్నీ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా టెక్నికల్ సబ్జెక్ట్స్, ప్రొఫెషనల్ కోర్సెస్, ప్రొఫెషనల్ సబ్జెక్ట్స్ పైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. వీటిలో కూడా ఇంటర్మీడియట్లో కంపల్సరీగా తెలుగు భాష కానీ, లేకపోతే సాంస్క్రిట్ కానీ వాటిని చదవాలనంటే ఆ క్లాసులు చాలా డల్గా, బోరుగా, లేకపోతే కరెక్ట్గా దానికి 98 మార్కులు ఎలా తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో పేపర్ సెట్టర్ అలాగే ఇస్తున్నారు, వీళ్ళు అలాగే చదువుతున్నారు. మరి ఈ నేపథ్యంలో సాహిత్య అధ్యయనం పిల్లలు ఎలా చేయగలరు, దీని ద్వారా సాఫ్ట్ స్కిల్స్ ఎలా వస్తాయి?
1: అవునండి, మీరు చెప్పేదంతా కూడా అక్షరాల వాస్తవం. జరుగుతున్న చరిత్ర, నడుస్తున్న చరిత్ర, దీన్ని కాదనటానికి లేదు. మనం ఎక్కడ చూసినా, ఏ సంస్థలు చూసినా, ఏ కుటుంబంలో చూసినా, ఏ పిల్లలను చూసినా కూడా ఇదంతా చాలా వాస్తవం. మీరు చెప్పిన దానిలో ఏమాత్రం అవాస్తవం లేదు. అయితే మరి మన పిల్లలు తన పోటీ పరీక్షలకు వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఉద్యోగ అర్హతలకు సంపాదించుకునే ప్రయత్నంలో కానీ, వెళ్తున్న వారి సంఖ్యకి, అక్కడ సెలెక్ట్ కాబడుతున్న వారి సంఖ్యకి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. దీనికి కారణమైన గమనించగలిగినట్టే గణాంక వివరాలు ఏం చెప్తున్నాయంటే, వీటిలో ముఖ్యంగా వారికి లోపిస్తున్నది ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది లోపిస్తుందనే మాట ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఇది భాషతోనే కాకుండా ఇటు మాతృభాషలోనూ అటు ఆంగ్ల భాషలో కూడా ఈ కమ్యూనికేషన్ వైఫల్యం అనేది వాళ్ళ యొక్క విద్యా ఉద్యోగ అర్హతల్ని కుదించి వేస్తుంది, తగ్గించి వేస్తుంది. వేలాది మందిగా ఉద్యోగార్హులు వెళుతూ ఉంటే వాళ్ళు పదుల్లో కూడా సెలెక్ట్ కాని పరిస్థితి, అయినే పరిస్థితి మన ముందు ప్రతిరోజు కూడా ప్రత్యక్షమవుతుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే మనకు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విభిన్న భాగాల వారు, విద్యా సంస్థలు, ఉపాధ్యాయ వర్గాలు, పిల్లలు, తల్లిదండ్రులు, సమస్తం కూడా ఆలోచించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి.
0: అయితే సాహిత్య గ్రంథాలు మరి వాళ్ళకి అంత చదివే టైం ఉండాలి, ఎటువంటి సాహిత్య గ్రంథాలపైన వాళ్ళు దృష్టి సారించాలి అని మీరు అభిప్రాయపడుతున్నారు?
1: ఇప్పుడు మనసు ఉంటే మార్గం ఉంటుందని అంటూ ఉంటారు. ఈ పోటీ ప్రపంచంలో ప్రతిదీ సమస్యే, ముఖ్యంగా కాలానికి సంబంధించి. పోటీ ప్రపంచంలో నిలబడాలంటే, ఈ వేగాన్ని అందుకోవాలంటే వీళ్ళకి కేవలం సాంకేతిక పరమైనటువంటి పరిణితి, ప్రజ్ఞ సరిపోదు. ఎందువల్లంటే ఎవరు ఏ పని ఎక్కడ ఏ ఉద్యోగంలో ఏ కాలంలో ఎలా చేస్తున్నా కూడా వారికి ఇతరులతోటి సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు భాష ద్వారా జరుగుతాయి. ఆ భాష ద్వారా జరిగేటువంటి సంబంధాల వల్లనే వాళ్ళు వృత్తిలో కూడా రాణించడం జరుగుతుంది. ఉదాహరణ మనం తీసుకుంటే కేవలం ఉద్యోగపరంగానే కాకుండా వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, సామాజిక జీవితంలోనూ, ఇటు సాంస్కృతిక పరంగా చూసినా కూడా ఈ భాష అనేది అతనికి అనుక్షణం వెన్నంటి ఉండి అదనపు శక్తినిస్తుంది. అందువలన భాషను విస్మరిస్తే తప్పనిసరిగా అది తిరోగమనమే కానీ పురోగమనం ఏ జాతికి, ఏ వ్యవస్థకి, ఏ కాలంలో కూడా కాదు. దీని ప్రాధాన్యతను గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇందుకు భాష పట్ల ఆసక్తి పెంచుకోవాలి. పెంచుకుంటే తద్వారా అది సాహిత్యంతో ఏ విధంగా ఉంటుంది, సాహిత్యంలో ఏ ప్రక్రియలు ఉన్నవి, ఆ విషయాల లోతుల్లోకి వెళితే అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది కూడా మనం కూలంకషంగా చర్చించుకోవచ్చును.
0: బాగుందండి. అయితే మరి ఇటువంటి సాహిత్య గ్రంథాలని వాళ్ళు చదవాలి, చేయాలంటే వాళ్ళకి తగిన అనువైనటువంటి పరిస్థితులు ఉండాలి. అయితే మీరు చెప్పినట్టుగా సాహిత్యం ద్వారా వస్తుందని అందరూ చెప్తున్నారు, అది ఎక్కువగా ఆంగ్ల సాహిత్యం పక్క అందరూ కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్స్ అటుపక్క తీసుకుపోతున్నారు కదా పిల్లల్ని. మీరు చెప్పేటటువంటి వ్యక్తిత్వ వికాసం అంటే వాళ్ళకి పునాదుల్లో, వాళ్ళ అంతరాంతరాలలో, వాళ్ళ మనసుల్లో వాళ్ళకి మార్పు రావాలి. ఇప్పుడు చక్కటి అవధానాలు కానీ అటువంటివి కానీ విన్నప్పుడు వాళ్ళకి మెమరీ పవర్ పెరగటం, లేకపోతే వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావటం, గ్రూప్ డిస్కషన్స్లో ముఖ్యంగా ఎటువంటి చర్చనైనా వాళ్ళు చేయగలగటం, అది మాతృభాషలో అనేది మీ అభిప్రాయమా?
1: మీరు చెప్పేది వాస్తవేనండి. అయితే ఇక్కడ మనం మాతృభాషలో కూడా మనకి అనేకమైన సాహిత్యం ఉంది. ఉదాహరణ తీసుకుంటే మనకి ఇటు సుమతీ శతకం కానీ, వేమన శతకం కానీ, దాశరథి శతకం, ఇటువంటి శతక సాహిత్యంలోను బాల సాహిత్యంలో కూడా మంచి మంచి పుస్తకాలు సులభ శైలిలో ఉన్నాయి, అందరికి అందుబాటులో కూడా ఉన్నవి. వాటిని ఏమాత్రం మనం చదవగలిగిన ఆకలింపు చేసుకో

0: గలిగినాను. ఉత్తరోత్తర వాళ్ళు పై కోర్సులకు వెళ్ళినప్పుడు వాళ్ళకి పీజీ కోర్సు లాంటి వాటిల్లో కొన్ని సబ్జెక్ట్స్లు ఉంటాయి. బిజినెస్ ఎథిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది. ఇంచుమించుగా దీనికి సంబంధించిన మ్యాటర్లు ఉంటాయి అక్కడ. ఎప్పుడైతే వీటి మీద వాళ్ళకి అవగాహన ఉందో ముందుగానే ఇక్కడ ఆ సబ్జెక్టులు చాలా తేలిక అనిపిస్తాయి. వాటిని ఎలా వాళ్ళకి ఎగ్జామ్కు సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి ఏ విధంగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆచరించవచ్చును, దైనందిన జీవితంలో వ్యక్తిగతంగాను వృత్తిపరంగా కూడా అనేది కూడా దోహదపడుతుంది. అంటే మనకి బాల సాహిత్యంలో మనం ఏ విత్తనం వేస్తే ఏ మొక్క వస్తుందో, మన బాల్యంలో తల్లిదండ్రుల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా పిల్లలకి ఏం అలవాటు చేస్తే ముందు ముందు అవే అవి పెరుగుతాయి. ఆ విత్తనం వల్ల మొక్క మొక్కలం రాను చెట్టు అవుతుంది. అంటే మనం చేసే పోషణ బట్టి మిగతా కూడా వస్తాయండి. అది
1: అంటే కొన్ని మనం ఉదాహరణలు చెప్పుకునేటట్లయితే, ఫలానా దాంట్లో ఫలానా ఈ శతకం, ఫలానా ఈ పద్యము, లేకపోతే ఇవి ఈ రకంగా మనం కోరిలేట్ చేసుకోవచ్చా?
0: తప్పనిసరిగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి మీకు ఉన్నత విద్యలు కానీ ఏ కోర్సులు చూసినా కూడా కేస్ స్టడీస్ అని ఉంటుంటాయి కొన్ని. ఆ కేస్ స్టడీలో ఏంటంటే మాకు కొంత మెసేజ్ ఇచ్చేసి డీటెయిల్గా ఇచ్చి దాని గురించి కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చి ఆన్సర్ చేయమంటారు. చేసేటప్పుడు వీళ్ళు ఏమి చదివిన వాళ్ళకి, ఈ ఆల్రెడీ సాహిత్యంతో కొంత అనుసంధానం ఉన్న వాళ్ళకి, అనుబంధం ఉన్న వాళ్ళకి అంతకుముందే వాటితోటి ఒక అవగాహన ఉంటుంది. ఈ ప్రక్రియలో ఉదాహరణకి మన సాహిత్యం అనేటప్పటికి మీకు తెలిసిందే కదా ఏ ప్రక్రియలు ఉంటాయో. నేను ఇది కథ, కవిత, నవల, డ్రామా, వ్యాసం అన్నీ కూడా సాహిత్యంలో భాగాలని చెప్పేసి వీటిలో మనం ఏవి ఎక్కువ చదవగలిగినా కూడాను వీళ్ళకి ముఖ్యంగా భాషతోటి, అంటే మాటలతోటి, వాక్యాలతోటి, వీటన్నిటి వ్యాకరణంతోటి చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. ఏర్పడిన దాన్ని విత్తనం ఏ సందర్భంలో ఏ కేస్ స్టడీ తీసినా ఏ సబ్జెక్టుకి సంబంధించినా కూడాను హృదయంలోనికి మెదడులోకి తట్టుతుంది అనమాట. ఆ సమయానికి వస్తుంది, దాన్ని తీసుకుని ఇమీడియట్గా ఉన్న ఆ సమస్యని అతను సాల్వ్ చేయగలుగుతాడు అనమాట అండి. తద్వారా మిగతా వాళ్ళకంటే ముందు ఉండగలుగుతాడు పోటీ రంగంలో.
1: ఇప్పుడు ఆలోచన సరళిని అంటే పెంపొందించే విధంగా ఏమైనా మనకి సాహిత్య గ్రంథాలు ఉపయోగపడతాయా?
0: తప్పనిసరిగానండి. ఎందువల్లంటే ఇప్పుడు మనం సాహిత్యం ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. కొన్ని కథలు కానీ, కొన్ని పాత్రలు కానీ, సంఘటనలు కానీ, సమస్యలు కానీ, సంఘర్షణలు కానీ ఇవన్నీ ఉంటాయి. ఆయా సందర్భాల్లో వచ్చేటువంటి సంభాషణలు ఉంటాయి. ఎప్పుడైతే వీళ్ళు మన బలంగా మన పాఠకుడి మీద ఈ ముద్ర పడిపోయినాయో, అవి తనకి నిజ జీవితంలో ఇటువంటి తటస్థించినప్పుడు ఒక పలానా సందర్భం జరిగింది కదా అని చెప్పేసి దానికి వేరే గుణంగాను, అంటే ఒక వాస్తవిక ప్రపంచం, అంటే సాహిత్యం సమాజం విభిన్నం కాదు కదండి. సాహిత్యం అనేది సమాజంతో అనుసంధానం కలిసే ఉంటుంది ఎప్పుడు కూడా, ఏ కాలంలో అయినా కూడాను. ఇతరమైనటువంటి సాహిత్యం ఎక్కడ ఉండడానికి అవకాశం తక్కువ, అదేదో ఉండొచ్చు కానీ మామూలుగా కాస్త తక్కువ. అటువంటప్పుడు ఈ సాహిత్యంతో ఉన్నటువంటి సంబంధం ద్వారా తన మెరుగైన జీవితాన్ని, ఏది ఇటు విద్యార్థిగా కావచ్చు, ఉద్యోగిగా కావచ్చు, ఏ రంగంలో ఉన్నా కూడాను పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. ఆ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ అలా ఉంది కాబట్టి మనకి అదే పరిస్థితులు మనకు వచ్చినాయి కాబట్టి అక్కడ అలా చేయబట్టి అతనికి ఆ పర్యవసానం అలా వచ్చింది, దుష్ఫలితం వచ్చింది కాబట్టి అది మనం చేయకూడదు. లేకపోతే పలానా చోట సత్ఫలితం వచ్చింది, అలా చేయగలిగారు కాబట్టి మంచి సత్ఫలితం వచ్చింది కాబట్టి మనం కూడా ఈ పరిస్థితుల్లో ఈ పని చేయగలిగితే మనకి ఈ సత్ఫలితం వస్తుంది అనేటువంటి దానికి అవకాశం ఉంది. ఇది ఒక టూలు, అంటే పరికరం లాంటిది, దాన్ని మనం ఉపయోగించుకునే తీరులో ఉంటుంది. అది చక్కగా ఉపయోగించు, చక్కగా ఉపయోగపడుతుంది తన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సామాజిక జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని పెంపొందించుకోవడానికి, రాణించడానికి కూడా ఈ రంగంలో ఉన్నాను.
1: అంటే ఎన్నో అసంఖ్యాకంగా ఉన్నటువంటి భారతీయ గ్రంథాలు, ఇతివృత్తాలు, అందులో ఉన్నటువంటి పాత్రలు, తర్వాత అందులో ఉండేటటువంటి కాంటెక్స్ట్స్, ఇవన్నీ కూడా వీటి ద్వారా వీళ్ళ ఆలోచన సరళి చాలా మారి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మోరార్లెస్ ఇటువంటి పరిస్థితులే వాళ్ళకి ఎదురవుతాయి కాబట్టి దానికి వాళ్ళు రెడీగా రాయగలిగిన పరిస్థితి
0: బాగా
1: మనకి
0: చెప్పారండి. అవును,
1: వస్తుందంటారు.
0: కరెక్ట్ గాను.
1: అయితే మనకి ఇటువంటి ఈ సాహిత్య గ్రంథాలని, లేకపోతే కొన్నిటినైనా ప్రత్యేకంగా మనం ఐడెంటిఫై చేసి వాటిని ఎంపిక చేసి ఎగ్జామినేషన్స్లో, పరీక్షల్లో కంపల్సరీగా ఇవి ఉండాలి, ఇవి వీళ్ళు చదవాలి, ఎందుకంటే ఈ తరానికి ఇవి చాలా అవసరం అని చెప్పి మనం చెప్పగలిగినవి ఏమైనా ఉన్నాయా? అలా మనం కరికులంనే మార్చగలిగినటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నదా? మారిస్తే ఎలా ఉంటుంది?
0: చాలా మంచి ప్రశ్న అండి, చక్కటి ప్రశ్న, చాలా అవసరమైన ప్రశ్న కూడాను. ఇక్కడ ఏంటంటే గమనించవలసింది, స్టూడెంట్స్ అనే వాళ్ళందరూ ఒకే విధంగా సమానంగా ఉండరు, విభిన్న స్థాయిలో ఉంటూ ఉంటారు, వయసు రీత్యా కానీ పరిణితి రీత్యా కానీ. అట్లాగే ప్రాథమిక స్థాయి, మాధ్యమిక, ఉన్నత విద్యాలాగూ ఏ స్థాయికి సంబంధించిన వాళ్ళకి ఆ స్థాయిలో, ప్రాథమికకి సంబంధించి వాళ్ళకి బాల సాహిత్యం అనుకు అనుసంధించినటువంటి గ్రంథాలు అవి. ఇక్కడ నిపుణుల పాత్ర ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు కేటాయించాలి. ప్రాథమిక స్థాయి వాళ్ళకి ఏమి ఇతరటువంటి గ్రంథాలు కావాలి, అట్లాగే మాధ్యమిక స్థాయి వాళ్ళకి ఏమి కావాలి, ఉన్నత విద్య వాళ్ళకి ఏమి కావాలి. స్థాయి పెరిగే కొలది కూడా వీటి కొలది స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. మనం వాళ్ళకి నిర్దేశించవలసి

0: గ్రంథాల స్థాయి కూడాను. అక్కడ వాళ్ళ స్టూడెంట్ పరిణితిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళ వయసును కూడా పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళ గ్రాహ్య శక్తిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ పెరిగేకూడదు అన్నీ మనకి క్లాసిక్స్ అంటారు, సర్వకాలీనం సార్వజనీయం అన్ని ఉన్నాయి కొన్ని, వాటిని అవి ఎప్పుడు ఏ కాలంలో ఉపయోగించుకోవచ్చు, మనకు ఇతిహాసాలు ఉన్నాయి. తర్వాత అలాగే చాలా సులభ సాధ్యమైనటువంటి చందమామ బాలమిత్ర లాంటి సాహిత్యాలు ఉన్నాయి. ఇవి కాకుండా బాల సాహిత్యానికి అందరూ కృషి చేసినటువంటి చాలామంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి, పంచతంత్ర కథలు ఉన్నాయి, మన ఇతిహాసాలు ఉన్నవి, ఇవంతా ఒక స్థాయి వరకు. ఆ తర్వాత క్లాసిక్స్ సంబంధించి తీసుకుంటే కూడా ఇక్కడ ప్రాంతీయతోటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకంటే మాతృభాష అనేది తల్లిపాల లాంటిది కాబట్టి. వాళ్ళ ప్రపంచ పోటీల్లో తట్టుకోవాలంటే మాతృభాషతో పాటు ఇతర భాషలు కూడాను, మీకు తెలిసే ఉంటుంది, శ్రీశ్రీ గారు మంచి తెలుగు రాయాలంటే ఏం చేయాలంటే ఇంగ్లీష్ బాగా చదవమన్నారు. అట్లాగే మనం ఆంగ్లాన్ని దూరం పెట్టడానికి లేదు పోటీ ప్రపంచంలో. ఈ పోటీ ప్రపంచంలో
1: అలాగే ఆంగ్లం బాగా మాట్లాడాలంటే కూడా తెలుగు బాగా రావాలి,
0: తెలుగు బాగా రావాలి, వైస్ వర్స. అందువల్ల ఇప్పుడు మనకు చాలా విస్తృతంగా ఈ స్పోకెన్ ఇంగ్లీషు వీటి సంబంధించిన ఇన్స్టిట్యూట్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లలు కూడా వాటి పట్ల చాలా ఆసక్తి కనపరుస్తున్నారు. కాకపోతే వీటిలో మనకు నాణ్యత ఎంతవరకు ఉంటుంది, అంత వ్యాపారాత్మకమైన సరళలో నడుస్తున్నాయా ఏమిటనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందు ముందు ఉత్తరోత్తర జీవితానికి సంబంధించింది. విద్యార్థి జీవితం అంటే అల్టిమేట్గా సమూహంగా తీసుకుంటే సామాజిక జీవితం, సామాజిక భవిష్యత్తు అవుతుంది. ఈ దృష్ట్యా వీటిని మనం పరిగణనలోకి తీసుకుంటే విద్యా సంస్థల్లో వాళ్ళ యొక్క నిర్దేశకులైనటువంటి ప్రభుత్వంతో పాటు సంస్థల యజమానులు, తల్లిదండ్రులు, పిల్లలు కూడా వీటి పక్క దృష్టి కేంద్రీకరించాలి.
1: అయితే మనం సాహిత్య అధ్యయనం ద్వారా సాఫ్ట్ స్కిల్స్ అని అనుకున్నాం. ఈ సాఫ్ట్ స్కిల్స్ అంటే అసలు ఎలా మనం వీటిని నిర్ణయించవచ్చు?
0: చాలా మంచి ప్రశ్న ఇస్తారండి. సాఫ్ట్ స్కిల్స్ అనేది కూడా చాలా విస్తృతంగా వినిపిస్తుంది ఇటీవల. కాకపోతే చాలా మందిలో ఒక అపోహ ఉంది, సాఫ్ట్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్కునే పర్యాయపదం కింద వాడుతున్నారు. పర్యాయపదం కాదు ఇది, సాఫ్ట్ స్కిల్స్ అనేది విస్తృతమైనది, దానిలో భాగం అంతర్భాగము కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది. కమ్యూనికేషన్ స్కిల్తో పాటు సాఫ్ట్ స్కిల్స్లో మిగతాటువంటి నాయకత్వ లక్షణాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యము, టీంతో కలిసి పనిచేయగలగటము, ఇటువంటి అనేక అంశాలతో అనుసృతమై ఉంటుంది ఏది సాఫ్ట్ స్కిల్స్ అనేది. యాజమాన్యాలు చూసేది ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ చూస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటే కాకుండా దాంతోపాటు వీటిని కూడా పరిగణలో తీసుకుంటారు. వీటిని పెంపొందించాలంటే కేవలం సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ ఇచ్చేవాళ్ళు సరిపోరు, దీనికి అదనపు లక్షణాలు కావాలి. దానికి ఎవరైనా ఉండాలంటే పరిశ్రమల్లో పనిచేసిన వాళ్ళు, అలాగే విభిన్న రంగాల్లో ప్రముఖులైనటువంటి వాళ్ళు. వాళ్ళకి ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు పట్ల, నిరుద్యోగుల భవిష్యత్తు పట్ల, సమాజం పట్ల ఆసక్తి ఉండి వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలి. అలాగే అక్కడ వాణిజ్య పరంగా చేసే వాళ్ళకి వీటికి ఎంతవరకు న్యాయం చేయాలో కొంచెం ఆలోచించాల్సిన విషయం అది. ఎందుకంటే మనకు పుట్టకొక్కులా చాలా వస్తూ ఉంటాయి, వాటిలో ఏది నిలిచేదో, ఏది తప్పో, ఏది తప్పో తాలోది ఎవరు తెలియదు ఎవరు కూడా. అందువల్ల మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా, లేకపోతే విలువైన టైం పోతుంది, మనీ రెండు కూడా పోతున్నాయి. అలా కాకుండా చూసుకోవాలన్న బాధ్యత ఉంది.
1: కాబట్టి అంటే మనం నేర్చుకునేటటువంటి సాఫ్ట్ స్కిల్స్, మనం అభివృద్ధి చేసుకునేటటువంటి సాఫ్ట్ స్కిల్స్ బలంగా ఉండాలి అని అంటే అవి ఎవరికైనా ఏదో పై పైన కాకుండా గట్టిగా ఎవరైనా డీప్గా వెళ్ళి ప్రశ్న వేస్తే తిరిగి మళ్ళీ చెప్పలేనటువంటి పరిస్థితి కాకుండా బలమైనటువంటి ఫౌండేషన్తో మనం వెళ్ళాలంటే దానికి సాహిత్య మూలాలు అవసరం.
0: సాహిత్య మూలాలు అవసరం. దాంతోపాటు సాహిత్య మూలాలు ఏదో కొన్ని గ్రంథాలు చదివాము అయిపోయిందని కాదు, ఇది నిరంతర ప్రక్రియ కావాలి. చదవడం అనేది వాళ్ళకి దైనందిన జీవితంలో ఒక అంతర్భాగం అయి ఉండాలి.
1: అంటే ఇక్కడ బుక్ రీడింగ్ని మనం తీసుకోవాలి,
0: బుక్ రీడింగ్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకి బుక్ రీడింగ్తో పాటు కాంటెంపరీ కూడా బుక్స్ అనేవి ఒకప్పటికి సంబంధించినవి. మన సమకాలీనంగా జరిగే వాటిని ఇప్పుడు మనం వాటిని కాదనకూడదు. సమకాలీన జరుగుతున్న ప్రతిదానికి కూడా చాలా అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందువల్లంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ బోర్డు వాళ్ళు సమకాలీనంగా జరుగుతుంటారు, సమకాలీనంగా ఏం జరుగుతున్న సమస్యలు వీటిని తెలుసుకోవాలంటే మనకి దైనందిన జీవితంలో వచ్చిన పత్రికలు, మ్యాగజైన్లు, వీటి జర్నల్స్ వీటిని పూర్తి బాగా ఫాలో అవుతుండాలి. ఇవాళ ఉదాహరణ ఉందంటే కాశ్మీర్ సంబంధించి గురించి అడగవచ్చు, జాతీయ స్థాయిలో రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ గురించి అడగవచ్చును, అలాగే స్కామ్స్ గురించి అడగవచ్చును, రకరకాల విషయాల గురించి అడగ, దేని గురించి అయినా నిరుద్యోగ సమస్య గురించి అడగవచ్చును, లేకపోతే మహిళా సాధికారత గురించి అడగవచ్చును. వీటి సంబంధించి మనకు సాహిత్యంలో దొరుకుతాయా దొరకవు అనేది కాదు కావాల్సింది. వాటిల్లో కావాల్సిన మేర తీసుకుంటూనే వీటిని కూడా మనం తృణీకరించకూడదు, వీటిలో కావాల్సిన అంశాలను కూడా తీసుకోవాలి. అల్టిమేట్గా విజయం సాధించడానికంటే విజయం అనేది వ్యక్తిగత విజయంతో పాటు అతని విజయం సమాజానికి కూడా ఉపయోగపడాలి. అది కొంచెం పరిగణలో తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే మన వ్యక్తిత్వ వికాస నిపుణులు, వ్యక్తిత్వ వికాసం పేరుతో వచ్చే గ్రంథాలన్నీ కూడా వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మన గమనంలోకి తీసుకోవాల్సింది ముఖ్యంగా సమాజం, సమూహం, వాళ్ళందరూ పురోపూర్తికి కూడా తన వంతు బాధ్యతగా ఏం చేయగలడు. ఇప్పుడు మీకు సివిల్ సర్వీస్ వాళ్ళు ఎగ్జామ్ తీసుకున్నా కూడాను వాళ్ళ కాన్సెప్ట్ ఫోకస్ అంటే వాళ్ళ దృష్టి దేని మీద కేంద్రీకృతమైనది పరిగణిస్తూ తీసుకుంటూ ఉంటారు. అది తన వరకు లేకపోతే అల్టిమేట్గా మొత్తం సమాజం గురించి ఆలోచిస్తున్నారనేది దాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలియాలంటే సమకాలీన ప్రపంచం,

0: ఇవాళ ప్రపంచం అంటే దేశం వరకు పరిమితం కాదు. ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం అంటే మొత్తం ప్రపంచం, ఎక్కడేం జరుగుతున్నా కూడా ఆ పొగ సెగ ఎక్కడ మనకు తగులుతుంది. కాబట్టి మిగతా దేశాల్లో సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పరిణామాలకు సమస్తం కూడా అవగాహన కలిగి ఉండాలి, అవసరం మేర వాటిని విశ్లేషించి చెప్పగలిగి ఉండాలి. ఈ చెప్పడానికి భాష దోహదపడుతుంది. భాష అంటే ఏంటంటే భావానికి మనం కట్టగే బట్ట భాష, వ్యక్తి అంటే వ్యక్తం చేయగలవాడు. ఈ రెండు ఈ సాహిత్యం ద్వారా బాగా కొంతవరకు దోహదపడతాయి.
1: ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2లు కానీ అలాగే డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్ టెస్ట్లలో ఇటన్నిటిలో కూడా అగైన్ పెద్ద పెద్ద ఎస్ఎస్ అవి రాయాల్సిన పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఎక్స్ప్లనేటరీగా ఎక్కువగా మన ఆలోచన పెట్టి రాయవలసి ఉంటుంది. అటువంటి వాటన్నిటికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా ఈ వ్యాస రచన పోటీలకు వెళ్ళటం, వ్యక్తిత్వ వికాసాలకు సంబంధించినటువంటి ఎలక్యూషన్ అటువంటి టాపిక్స్ లో పాల్గొనటం, వక్తృత్వ పోటీలు అంటారు కదా, వాటన్నిటిలో పాల్గొనటం ద్వారా అటువంటి బేస్ కానీ అటువంటి ఏ టాపిక్ ఇచ్చినా అందులో కొంచెం ఆలోచించి చెప్పగలిగినటువంటి ఆ పరిస్థితి, అంటే మీకు ఈ రోజున గ్రూప్ డిస్కషన్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ తీసుకున్నా సేమ్ అవే కదా, అవి వచ్చే అవకాశం ఉంటుందా?
0: చాలా బాగా చెప్పారండి, తప్పనిసరిగా ఉంది. ఇక్కడ వ్యక్తిత్వ వికాసం, ఉన్నతోద్యోగానికి వెళ్ళవాలనుకున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా దానికి తగినటువంటి వాతావరణాన్ని ఏర్పరచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది, సమాజం మీద ఉంది కూడా. ఇందుకు అంతర్భాగంగా మీరు చెప్పినట్లుగాను వ్యాసరచ పోటీలు, తర్వాత వక్తృత్వ పోటీలు ఇటువంటివి, అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావటం, అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనేట్లు చేయటము, వాటి పట్ల వాళ్ళ ఆలోచన దృష్టి ఎలా ఉంది, వాటిని ఆ విషయాన్ని వీళ్ళు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు, దాని మీద వాళ్ళకి అవగాహన ఉందా లేదా, దీన్ని తిరిగి విడమరిచి ఇంకో చోట చెప్పగలరా, ఈ సమస్య నివారణకు తన సొంత ఆలోచనా శక్తిని వినియోగించగలుగుతున్నారా, ఇవన్నిటిని మొదటి నుంచి పెంచుకుంటూ వెళ్ళగలిగితే ఉత్తరోత్తర వీటికి పెద్ద సమస్య అనిపించదు ఏది కూడాను. అలా కాకుండా మొదటి నుంచి మనం ఈ బట్టీలు కార్యక్రమం పెడితే వాళ్ళకి ఈ సృజనాత్మక శక్తి ఉండదు. సృజనాత్మక శక్తి కావాలంటే మీరు చెప్పినట్లుగా తప్పనిసరిగా పిల్లల చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, అలాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం, సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా సేవా కార్యక్రమాలు, తమన్న ప్రాంతంలో సమాజంలో ఏముంది, ఏం జరుగుతుంది, దాని తన చిన్న చిన్న కార్యక్రమాలు కావచ్చును, మన పూర్ పీపుల్కి బట్టలు ఇవ్వటం దగ్గర నుంచి, లేకపోతే ఏదైనా ఫ్లడ్స్ ప్రకృతి ఉపద్రవాలు వచ్చినప్పుడు తను చేయగలిగినంత వాళ్ళ స్థాయిని బట్టి, వయసును బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి అవకాశం కల్పిస్తే ఇటు చుట్టూ మన వ్యక్తి చుట్టూ కేంద్రీకృతం. ఇప్పుడు మనకు ప్రపంచీకరణలో మనం గమనించవలసిన అంశం ఏంటంటే వ్యక్తి కేంద్రితం అయింది. అంతకుముందు కాలంలో సమూహం కేంద్రం అయి ఉండేది మనిషికి. ఈ వ్యక్తి కేంద్రం నుంచి మనం తిరిగి సమూహం మరలించాలంటే ఈ వ్యక్తిత్వం యొక్క ఆశ నిపుణులు అనబడేవాళ్ళు, కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్ చెప్పేవాళ్ళు, ఈ సివిల్స్కి వెళ్ళేవాళ్ళు కూడాను మరలా ఒకసారి వెళితే, ఎందువల్లంటే వ్యక్తి సమూహం లేకుండా వ్యక్తి ఉండటానికి అవకాశం లేదు. వ్యక్తుల సమూహమే సమూహం, సమాజం కూడాను. పిల్లలు అనేవాళ్ళు, యువకులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా చెడ్డవారు కాదు, ప్రతి ఒక్కరూ మంచివాళ్లే. కాకపోతే వాళ్ళకు చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. తల్లిదండ్రులు వాళ్ళని ఎంతసేపటికి మార్కులు ర్యాంకులు కొలబద్దలుగా పరిగణించకుండాను వాళ్ళకు నిజమైన మంచి వ్యక్తిగా, పరిపూర్ణ వ్యక్తిగా, పరిణితి చెందిన వ్యక్తిగా, తనకు తాను ఉపయోగపడేవాడుగా, తన కుటుంబానికి ఉపయోగపడేవాడుగా, దేశానికి ఉపయోగపడేవాడుగా తయారు చేయాలని ఆకాంక్ష వాళ్ళలో బలంగా ఉండాలి. ఇది నిజానికి మన స్వాతంత్ర పూర్వం వాళ్ళ తరంలో బాగా ఉండేది, రాను రాను అది కొంచెం తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. ఏదైనా కూడా మరొకసారి తల్లిదండ్రులతో బిడ్డల యొక్క నిజమైన భవిష్యత్తు కేవలం ఆర్థికపరమైనది, వాణిజ్యపరమైనది, వ్యాపారపరమైనది కాకుండాను
1: వీటికి వీరోచిత గాథలు వాళ్ళు చిన్నప్పటి నుంచి కథల రూపంలో చదవటం
0: బాగా చెప్పారు. వాళ్ళకి మరి ఒక రోల్ మోడల్ అంటూ ఉంటారు మనకి, ఒక ఆదర్శమైనటువంటి ఒక మార్గదర్శులు ఉన్నారు గతంలో చేసిన వాళ్ళు, తమ తమ కుటుంబాలను మొత్తాన్ని కూడా త్యాగం చేసి సమాజానికి ఉపయోగం, వాళ్ళ కథలు గాథలను వివిధ కళారూపాల్లో వాళ్ళకి తెలియపరచటం, వాళ్ళు చేయటం బట్టి వాళ్ళు ఇలా ఉన్నారు. ఉదాహరణ మనకి వీరేశలింగం గారిని తీసుకోండి, ఇవాళ మరి 120 సంవత్సరాల క్రితం ఆయన స్త్రీల గురించి ఉద్ధరణకు పాటుపడబట్టి ఇవాళ స్త్రీలు ఈ విధంగా ఉన్నారు, అన్ని రంగాల్లో ముందుంటున్నారు మిగతా వాళ్ళకంటే. అంతకుముందు మరి గత 5000 సంవత్సరాల క్రితం నుంచి మరి అటువంటి వీరేశలింగం గారిని మనం ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నాము, అలాగే సంస్కరణలకు సంబంధించి గురజాడ గారిని ఎంతమందికి వాళ్ళు తెలుస్తుంటారు. అందువల్ల వీటి గురించి చెప్తే వాళ్ళు అలా చేయబట్టి వాళ్ళు మనం ఎలా ఉండేటువంటి దాన్ని మనం ప్రగాఢంగా బాలల దృష్టి తీసుకురాగలిగితే, ఇవాళ ఉన్న సమస్యలకి మన వంతు మనం కృషి చేస్తే రేపటి రోజులు మనల్ని కూడా ఉత్తరోత్తర తరాలు మనల్ని తలుచుకుంటారు, మనల్ని స్మరించుకుంటారు, మనం జన్మించిన జన్మ ధన్యం అవుతుంది అనేటువంటి భావన వాళ్ళలో కలుగుతుంది. అందుకు కావాల్సిన ప్రేరణ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, చుట్టూ ఉన్నటువంటి వాతావరణము, మన వ్యవస్థ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకి.
1: కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటటువంటిది ఇమోషనల్ డెవలప్మెంట్కి డైరెక్ట్గా అనుసంధానించబడి ఉంటుంది. ఎందుకంటే మనిషి ఇమోషన్స్లోనే బ్రతుకుతాడు కాబట్టి, అంటే తను భావాల్లో బ్రతకాలి. అటువంటి భావయుక్తంగా జీవితాన్ని గడిపేటప్పుడు, పెద్ద పెద్ద వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకునేటప్పుడు మనం కూడా

0: అలా ఎంతో ఇమోషన్స్కి గురయ్యి మనం కూడా మన భావ వ్యక్తీకరణ కూడా మనకి పెరుగుతుంది, మనం వాళ్ళని అనుకరించాలని చూస్తాము. కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి సాహిత్య గ్రంథాలు, పెద్ద పెద్ద బయోగ్రఫీస్, ఏంటంటే వ్యక్తుల,
1: జీవిత
0: దేశ
1: చరిత్రలు.
0: నాయకుల, దేశ నాయకుల జీవిత చరిత్రలు, ఇవి చదవటం ద్వారా ఖచ్చితంగా మన ఆలోచన సరళి మారుతుంది. దాని ద్వారా వ్యక్తిత్వ వికాసానికి మరింత దోహదపడే అవకాశం ఉంటుంది, వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందుతుంది. చాలా బాగా చెప్పారండి లలితానంద ప్రసాద్ గారు. మీరు ఇవాళ ఈ టాపిక్ ద్వారా ఏంటంటే సాహిత్యాన్ని మరవకూడదు, మన భాషను మరవకూడదు, అలాగే మన చరిత్రను మరవకూడదు. వీటన్నిటికి కూడా పిల్లలకి సమగ్రమైనటువంటి అవగాహన వాళ్ళకి కలుగజేసినప్పుడు తర్వాత దానంతట అదే రావాల్సినటువంటి సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, అవన్నీ దాంట్లోంచి వచ్చేవే.
1: అవునండి,
0: అది మర్చిపోయి కేవలం మనం కొన్ని
1: అవునండి.
0: కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్స్కి పంపించి కేవలం వీళ్ళు కమ్యూనికేషన్
1: మిషన్లో
0: స్కిల్స్
1: వేసి గ్రైండర్
0: నేర్చుకోండి.
1: లాగా వేసేస్తే మనకు పిండే వస్తుంది, కానీ దానిలో సరుకు రాదనమాట.
0: కాబట్టి ఈ మూలాలతో మనం పిల్లల్ని తయారు చేసినప్పుడు ఖచ్చితమైనటువంటి ఒక మంచి భావి భారత పౌరుల్ని మనం తయారు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అని మనం బలంగా నమ్మొచ్చు.
1: తప్పనిసరిగా అండి, మీరు చెప్పినట్లు వర్తమానానికి గతం పునాది, అలాగే ఈ వర్తమానం రేపటికి గతం అవుతుంది. కాబట్టి మనం వర్తమానాన్ని సక్రమంగా చూసుకోగలిగితే మన మంచి భవిష్యత్తుకు పునాది వాళ్ళు వేసుకున్నట్లు అవుతుంది. చాలా ధన్యవాదాలండి, నాకు అవకాశం ఇచ్చినందుకు, మీ
0: నమస్కారం.
1: ద్వారా అందరి శ్రోతలను కలుసుకున్నందుకు చాలా ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు సాహిత్య అధ్యయనం ద్వారా వ్యక్తిత్వ వికాసం గురించి శ్రీ బి లలితానంద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: కార్యక్రమంలో సినీ భక్తి గీతాలు వింటారు.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: అసలైన నోట్ ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో తెలుసుకోబోతున్న అంశం ప్లాస్టిక్. ప్లాస్టిక్ అనేది మన జీవితంలో విడదీయరాని భాగమైన, దానివల్ల కాలుష్యం వల్ల పర్యావరణానికి ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది. ఇది భూమిలో కలిసిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుంది. జంతువులు మనుషుల శరీరాల్లోకి ప్రవేశించి క్యాన్సర్ హార్మోన్ల సమస్యలకు కారణమవుతుంది. దీని నివారణకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటం, రీసైక్లింగ్ పెంచటం, బయోప్లాస్టిక్ వంటి ప్రత్యామ్నాయాలను వాడటం, ప్రభుత్వాలు ప్రజలు కలిసికట్టుగా పనిచేయటం అత్యవసరం. ప్లాస్టిక్ అంటే పాలిమర్లు ఎనోమర్లు అనే పునరు

ప్రస్తుతమయ్యే యూనిట్ల ఎథిలిన్ పాలీఎథిలిన్ ఏర్పడడానికి అణువులు బహురూపం చెందినప్పుడు అవి పొడవైన కార్బన్ అణువుల చైన్లను ఏర్పరుస్తాయి. ఇందులో ప్రతి కార్బన్ రెండు హైడ్రోజన్ పరిమాణాలతో బంధం ఏర్పరచుకుంటుంది. మరిన్ని విషయాలు ఈ చక్కనైన పాట తర్వాత తెలుసుకుందాం. వినబోతున్న పాట చూడాలని ఉంది చిత్రానికి గాను ఉదిత్ నారాయణ స్వర్ణలత పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం వేటూరి.

0: अब टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: మీరు వింటున్నారు భావలహరి మృదుమధురం గీతమంజరి కార్యక్రమంలో ప్లాస్టిక్ గురించి తెలుసుకుంటున్నాం. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పదార్థ అణువులతో కాకుండా కృత్రిమంగా తయారు చేసే అణుపుంజాలతో అనగా పాలిమర్స్తో నిర్మితమయ్యే పదార్థమే ప్లాస్టిక్. ప్లాస్టిక్ తయారీలో మామూలుగా వాడే మూల పదార్థం ముడి చమురు. ప్లాస్టిక్ తయారీకి కావలసిన ముడి పదార్థాలను పొందడానికి ముందుగా ముడి చమురును వేడి చేయాలి. ప్లాస్టిక్ పర్యావరణానికి పెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్ వాడకం లేని పర్యావరణం ప్రపంచం శ్రేష్టమైనది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. దీనికోసం రోజు 7 మిలియన్ బ్యారెన్ల పెట్రోలియం ఖర్చు అవుతుంది కూడా. ఇతర రకాలుగా ఉపయోగపడే పెట్రోలియాన్ని ఉపయోగించి ప్లాస్టిక్ తయారు చేసే ఖర్చుతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుంది. క్యారీ బ్యాగులతో సహా ఎన్నో గృహావసరాలకు వాడిపడేస్తున్న ప్లాస్టిక్ భూమిలో కరిగిపోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. మరిన్ని విషయాలు ఈ చక్కనైన పాట తర్వాత తెలుసుకుందాం. వినబోతున్న పాట మన్మధుడు చిత్రానికి గాను వేణు సుమంగళి పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ప్లాస్టిక్ గురించి వింటున్నాం. ప్లాస్టిక్ స్వతహాగా విషపూరితం లేదా హానికరం కాదు, కానీ సేంద్రియ రసాయనాల రంగులు, పిగమెంట్లు, ప్లాస్టిసైజర్లు, యాంటీ ఆక్సిడెంట్లు, స్టెబిలైజర్లు, ధాతువు వంటి ఎడిటివ్లతో ప్లాస్టిక్ సంచులు తయారు చేస్తారు. ప్లాస్టిక్ సంచులకి తలతలలాడే రంగుని ఇవ్వడానికి ఉపయోగించే రంగులు, పిగమెంట్లు, పారిశ్రామిక ఎజోడైలు, ఇందులో కొన్ని క్యాన్సర్ కలుగజేసే పదార్థాలు ఉన్నాయి. ఈ సంచులలో ఆహార పదార్థాలు కట్టినప్పుడు అవి కలుషితమవుతాయి. పిగమెంట్లలో ఉండే క్యాడ్మియం వంటి బరువైన ధాతువులు కూడా చేరే ఆరోగ్యానికి హానికరమవుతాయి. ప్లాస్టిక్ సంచులని సరిగ్గా పారవేయకపోతే డ్రైనేజ్ సిస్టంలోకి వెళ్ళి వాటిని మూసివేయడం వల్ల అశుభ్రమైన వాతావరణాన్ని కలుగజేసి నీటి ద్వారా వచ్చే వ్యాధులను కలుగజేస్తాయి. కార్యక్రమంలో ఒక చక్కనైన పాట విందాం. వినబోతున్న పాట నరసింహనాయుడు చిత్రానికి గాను హరిహరన్ కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో ప్లాస్టిక్ గురించి తెలుసుకుంటున్నాం. పునర్వినియోగం రంగుల ప్లాస్టిక్ సంచులు భూమిలోనికి స్రవించి మట్టిని ఉపమట్టిని కలుషితం చేసే కొన్ని రసాయనాలను కలిగి ఉండవచ్చు. పునర్వినియోగం చేయడానికి ఉపయోగించే యూనిట్లు పర్యావరణపరంగా పటిష్టమైనవి కాకపోతే పునర్వినియోగ సమయంలో ఉత్పత్తి అయ్యే విషపూరిత ఆవిరి వలన పర్యావరణ సమస్యలు కలుగుతాయి. మిగిలిపోయిన ఆహారం కలిగి ఉన్న లేదా ఇతర వ్యర్థ పదార్థాలతో కలిసిపోయి ఉన్న కొన్ని ప్లాస్టిక్ సంచులను జంతువులు తినడం వలన హానికరమైన ప్రభావాలు కలుగుతున్నాయి. పాడవని చొచ్చుకుపోని అని స్వభావాంకాల ప్లాస్టిక్ కారణంగా మట్టిలో పారవేస్తే భూగర్భ జల ఎక్విఫెర్లు నింపకుండా అడ్డుకోవచ్చు. ప్లాస్టిక్ సంచులకి ప్రత్యామ్నాయంగా జనపనార లేదా గుడ్డ సంచులను వినియోగించడాన్ని జనరంజకం చేయాలి. మరిన్ని విషయాలు ఒక చక్కనైన పాట తర్వాత తెలుసుకుందాం. వినబోతున్న పాట నువ్వు నాకు నచ్చావు చిత్రానికి గాను టిప్పు హరిణి పాడిన పాట వింటారు. సంగీతం కోటి.

బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ని అభివృద్ధి చేయడానికి పరిశోధన జరుగుతుంది. ఇది నేటి ప్రపంచానికి చాలా హానికరం. అందుకోసం జనపనారతో తయారు చేసిన సంచులను ఉపయోగించాలి. ఒక ప్లాస్టిక్ కవరు భూమిలో కరిగిపోవటానికి 10 లక్షల సంవత్సరాలు పడుతుంది. కావున వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్లాస్టిక్ అనే అంశం గురించి తెలుసుకున్నారు. ఇంతటితో భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జనపనార లేదా గుడ్డ సంచులను వినియోగించడాన్ని జనరంజకం చేయాలి. ఆర్థికపరమైన ప్రయోజనాల్లో ప్రేరేపించాలి. అయినప్పటికీ పేపర్ సంచుల తయారీకి చెట్లను కొట్టి వాటిని ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి వాటి వినియోగాన్ని పరిమితం చేయాలి. ముఖ్యంగా బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులను మాత్రమే ఉపయోగించాలి. మరి

0: Stone of development projects worth over 47,000 crore rupees in Odisha's Mayurbhanj district today. Prime Minister Modi to release 23rd installment of the PM Kisan to over 9 crore farmers from Hooghly in West Bengal. Senior Indian bureaucrat Vivek Agarwal appointed as Vice President of Financial Action Task Force FATF. New Delhi reiterates its commitment to combat terror financing. NTA to conduct nationwide mock drill today ahead of NEET UG re-examination scheduled for tomorrow. SEBI clears channel for easier transfer of shares to legal heirs of deceased investors. And in men's cricket, India to take on Afghanistan in third and final ODI of series in Chennai this afternoon. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ వింటారు.
2: కర్నూలు జిల్లాలో ప్రారంభమైన సర్ ప్రక్రియ, యోగా ఏర్పాట్లు, ఉద్యోగ మేళా వంటి తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కర్నూలు జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఈఆర్ఓలు, ఏఆర్ఓలు, తహసీల్దార్లకు ఎస్ఆర్ఐ ప్రక్రియపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సర్ ప్రక్రియలో భాగంగా 77% ఓటర్ మ్యాపింగ్తో కర్నూలు జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందన్నారు. వలస వెళ్లిన వారి ఓట్లను ఎటువంటి పరిస్థితుల్లోనూ తొలగించరాదని, అన్ని వివరాలు సమగ్రంగా విశ్లేషించి నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పారదర్శకమైన ఓటర్ జాబితా తయారు చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై తాజా నివేదికలను అందజేయాలని జలవనరుల శాఖ ఉమ్మడి జిల్లా చీఫ్ ఇంజనీర్ కె కబీర్ బాషా ఆదేశించారు. అమరావతిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామాయణుడు నిర్వహించిన సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సాగునీటి ప్రాజెక్టుల సమస్యలను ప్రస్తావించారు. వాటిపై సమగ్ర నివేదికను పంపాలని మంత్రి కార్యాలయం నుంచి కర్నూలు సీఏకి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. గుండ్రేవల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, ఎన్ని గ్రామాలు మునక గురవుతాయన్న తాజా వివరాలతో నివేదిక పంపాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గించి పంటల దిగుబడి పెంచవచ్చని కర్నూలు జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారిణి మాధురి అన్నారు. కప్పట్రాళ్ల గ్రామంలో ఆమెతో పాటు బంగ్లాదేశ్ ప్రతినిధి అబ్దుల్ జుబో సోహెల్, ఢిల్లీ నుంచి వచ్చిన సుధా నారాయణ్, హెల్త్ న్యూట్రిషియన్ ఎన్ఎఫ్ఎఫ్ ప్రతినిధి గౌతమి తానా పొదుపు కార్యాలయంలో పొదుపు మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం అమలు తీరుపై చర్చించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ 4.62 లక్షల మంది కంటే ఎక్కువ మంది యోగాలో పాల్గొనే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ నూర్ల ఖమర్ ఆదేశించారు. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడంపై కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలు క్యూఆర్ కోడ్ను వినియోగించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేర్లు నమోదు చేసుకుని యోగా కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశు సంపదతోనే సుస్థిర ఆదాయం సాధ్యమని, పాడి పరిశ్రమ ద్వారా గ్రామీణ ప్రాంతాలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నట్టు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో నిర్వహించనున్న పశువుల సమూహం పునరుత్పత్తి కార్యక్రమంపై ముద్రించిన పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కృత్రిమ గర్భధారణ, పోషకాహార నిర్వహణ, దూడల సంరక్షణ వంటి శాస్త్రీయ పునరుత్పత్తి చర్యలు పశువుల ఉత్పాదకతలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. పిల్లలతో పనిచేయించిన నేరమని, చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి పేర్కొన్నారు. బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం నేపథ్యంలో స్థానిక న్యాయ సేవా సదనంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బాలకార్మికులు కనిపిస్తే డయల్ 1098 గాని 1510 ఫిర్యాదు చేయాలని అన్నారు. కళాశాలలు నిర్వహించే ఉద్యోగ మేళాలు యువతకు వరంలాంటివని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని క్లస్టర్ యూనివర్సిటీలో జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత అన్ని రంగాల్లో రాణించినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. యువతను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. యోగాతో మానసిక ఆరోగ్యం చేకూరుతుందని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఇండోర్ స్టేడియం వద్ద పర్యాటక యోగాలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు సాధన చేశారు. ప్రజలందరూ యోగాంధ్ర కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకుని జూన్ 21న నిర్వహించే యోగా కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలను భారీ రాయితీతో విక్రయిస్తున్నామంటూ ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు ఇచ్చే ప్రకటనల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో సూచించారు. ప్రముఖ కంపెనీల పేర్లను పోలిన నకిలీ బ్రాండ్లను సృష్టించి ఆకర్షణీయమైన ప్రకటనలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. ఆన్లైన్ షాపింగ్కు సంబంధించి అనుమానాస్పద

0: గుర్తును క్లిక్ చేయవద్దన్నారు. క్యాష్ ఆన్ డెలివరీ విధానాన్ని ఎంచుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వివరాలు చెప్పవద్దన్నారు. ఇటువంటి అంశాల కోసం హెల్ప్ లైన్ నంబరు 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. వ్యవసాయంలో మిశ్రమ పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి వ్యవసాయాధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ కార్యక్రమాల అమల్లో లోపాలు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రైతు ఒక ప్రధాన పంటతో పాటు అనుబంధ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని చెప్పారు. తక్కువ కాలంలో దిగుబడినిచ్చే కరువును తట్టుకునే పంట రకాలను ఎంపిక చేయాలని సూచించారు. ఇప్పటివరకు కర్నూలు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన సిహెచ్ రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతల కార్యక్రమం వింటారు. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. మరొక్కసారి మా ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో
2: హలో
1: హలో
2: హలో
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: ఎవరు మాట్లాడుతున్నారు?
2: భూలక్ష్మి
1: గారు.
2: శుభలక్ష్మి.
1: శుభలక్ష్మి గారు, ఏ చిత్రంలో నుంచి పాట వింటారు? నమో వెంకటేశాయ సినిమానండి. ఓం నమో వెంకటేశాయనా?
2: అవును మేడం.
1: ఏ పాట వేయమంటారు?
2: దేవుడు పాట.
1: తప్పకుండా అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: మార్కాపురం మేడం.
1: ఓకే అండి. ఏం చేస్తుంటారు? ఓకే అండి. మీరు కోరిన సినిమాలోంచి పాటను వినేసేయండి. ఇలానే కాల్ చేస్తుండండి. ఓకే ఓకే అండి, ధన్యవాదాలండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో
1: మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఉమా మహేశ్వరి మేడం.
0: ఉమా మహేశ్వరి గారు,
1: మేడం
0: చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు?
1: 8 వసంతాలు మేడం.
0: 8 వసంతాలు.
1: దాంట్లో పరిచయం మీరు ఇస్తున్నారు మేడం.
0: ఇష్టమా అండి?
1: అవును మేడం.
0: ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మాది జమనపల్లి మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన చిత్రంలోంచి పాట వచ్చేస్తుంది, వినేసేయండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. కేవలం స్త్రీలు మాత్రమే కాల్ చేయగలరు. ఈరోజు మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233 ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: వైష్ణవి మేడం.
1: వైష్ణవి, వైష్ణవి
2: మేడం,
1: ఏం చేస్తుంటావమ్మా?
2: బీటెక్ మేడం.
1: బీటెక్? ఏ ఊరు నుంచి చేస్తున్నావు?
2: కాకర్ల మ్యామ్.
1: కాకర్లనా? ఏ చిత్రంలోంచి పాట కావాలి?
2: శ్రీరామదాస్ మూవీలోంచి చరణములే నమ్మితే సాంగ్.
1: శ్రీరామదాస్. తప్పకుండా అమ్మా, ప్లే చేస్తాను.
2: థ్యాంక్ యూ మ్యామ్.
1: ఓకే అమ్మా, ఇలానే కాల్ చేస్తుండు.
2: ఓకే మ్యామ్,
1: థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో,
0: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు మరియమ్మ మేడం.
0: మరియమ్మ,
1: అవును.
0: చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట విందాం?
1: ప్రేయస్ రావి సినిమాలో నుంచి తెలుసుకుంటే చేయబోతుంది పాట ఏంటి మేడం?
0: ప్రేయస్ రావిలోంచి. అది ఫస్ట్ ఏమైనా చెప్తారండి? పెంచుకుంటే సరిపోతుందా సాంగ్?
1: అవును మేడం.
0: ఓకే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం మార్కాపురం.
0: ఓకే అండి, మీరు కోరిన చిత్రం నుంచి పాట వచ్చేస్తుంది, వినేసేయండి.
1: అవును మేడం.
0: ఏంటండి?
1: బాగున్నారా?
0: హలో,
1: మీరు బాగున్నారా అంటుంది.
0: బాగున్నానండి, చాలా బాగున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్
1: థ్యాంక్ యూ
0: ఆస్కింగ్.
1: మేడం.

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు, ముందుగా పొదుపు.
0: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో.
5: హలో మేడం.
4: హలో.
5: హలో మేడం.
4: చెప్పమ్మా. దివ్య,
5: బాగున్నా మేడం.
4: బాగున్నాను. ఏం చేస్తున్నావు?
5: ఏం చేయలేదు.
4: ఓకే. ఏం చిత్రంలోంచి పాట ఈరోజు?
5: అన్నమయ్యలాంటి దేవుడి పాట అన్నమాట.
4: అన్నమయ్యలోనా?
5: అవును మేడం.
4: మార్నింగ్ వినలేదా అన్నమయ్య సాంగ్?
5: వినలేదు మేడం.
4: ఓకే, ఏ పాట ఏమంటావు చెప్పు.
5: అన్నమయ్య మేడం.
4: అదే అదే, ఏ పాట? పాట ఏమన్నా కోరుకుంటావా? కొండలలో నెలకొన్న.
5: అవును మేడం.
4: తప్పకుండా వేస్తాను.
5: థాంక్యూ మేడం.
4: ఓకే అమ్మా.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో,
1: హలో మేడం,
0: గుడ్ మార్నింగ్ అండి.
1: హలో మేడం,
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మాట్లాడతాను.
0: మీరాబి. నా వాయిస్ నాకే వినిపిస్తుందండి. మీరు
1: ఏం పడుతుంది మేడం?
0: చాలా రీసౌండ్ వస్తుంది.
1: హలో మేడం,
0: హలో మీరాబి గారు,
1: చెప్పండి మేడం.
0: రీసౌండ్ వస్తుందండి.
1: రీసౌండ్ వస్తుంది దేనికి మేడం?
0: ఏ చిత్రంలోంచి పాట వింటారు?
1: మహానగరంలో మాయగారి చిత్రం నుంచి ధైర్యమే నిస్సాహసం పాట కావాలి మేడం.
0: మహానగరంలో మాయగాడు.
1: మహానగరంలో చిరంజీవి. చిరంజీవి
0: ఓకే
1: మేడం.
0: ఏ ఏ పాట అండి?
1: ధైర్యమే నీ సాహసం ఓ మనిషి.
0: భయమే నీ శత్రువు, అదేనా?
1: అదే అదే పాట.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను.
1: బాగున్నారు మేడం?
0: బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, చాలా బాగున్నాం.
0: ఓకే అండి,
1: ఓకే మేడం.
0: థ్యాంక్ యూ.

శ్రీమద్ రమారమణ గోవిందో. ఏది నువ్వు కూడా ఒక్కసారేనమ్మా, శ్రీమద్ రమారమణ గోవిందో. సభాష్. ఏది హరికథ కాదు. ఏమిటయ్యా అంటే సిరికథ. మానవుడు జీవితం

మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు, గాని ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిది. ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్లీ చేతికందనిది అమూల్యమైనది ఒక్కటే ఒక్కటి ఉన్నది. ఏమిటయ్యా అది? ఏమిటంటే సావధాన చిత్తులై ఆలకించండి.

శాపథాము అనగానే ధనలక్ష్మి కూడా ధాన్యలక్ష్మి దారినే వెళ్ళిపోయినదట. శని అడిగింది అడగకుండా ఇంకా అడుగుతున్నాడట. మహారాజు అడిగింది అడిగినట్టే ఇచ్చాడట. ఆ విధంగా అష్టలక్ష్ముల్లో ఏడుగురు లక్ష్ములు వెళ్ళిపోయారట. తదనంతరమున రాజా,

దాటరాదు సూర్య చంద్రులపై ఆన సుక్కలాన నీ పదములాన నా నిత్య సత్యవ్రతముపై ఆన సకల దేవతలయాన అని ధైర్యలక్ష్మినే బంధించిన రాజు ధైర్యమునకు శని గుండె జల్లుమని ఇక తన పని చెల్లదని అదృశ్యుడైనాడట. శ్రీమద్ రమణ గోవిందో. అటుపైన నగరు విడిచి వెళ్లిన ఏడుగురు లక్ష్ములు ధైర్యలక్ష్మిలేనందున దిక్కుతోచక భయభ్రాంతులై నగరుకే వెనుదిరిగి వచ్చినారట. ఒక్క ధైర్యలక్ష్మినే కాపాడుకున్న ఆ మహారాజుకు మిగిలిన అన్ని లక్ష్ములు తమంతట తామే సమకూరిన ఈ శుభ సమయంలో శ్రీమద్ రమణ గోవిందో. మహాభక్తులారా, ఈ సిరికథ మనకు బోధించే మహత్తర సత్యం ఏమిటయ్యా అంటే,

0: ఏది అందరూ ఒక్కసారి ధైర్యే సాహసే లక్ష్మి.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: సుజాత మేడం.
2: సుజాత గారు, ఏ చిత్రంలోంచి పాట వింటారు?
3: ఇద్దరిద్దరే మూవీలోంచి ఓనమాలు నేర్పాలి ఆ సాంగ్ మేడం.
2: ఇద్దరు ఇద్దరే?
3: అవును మేడం.
2: ఏం చేస్తుంటారండి?
3: నేను స్టూడెంట్ మేడం.
2: ఓకే అండి, మీరు కోరిన చిత్రం నుంచి పాట వచ్చేస్తే వినేసేయండి.
3: థ్యాంక్ యూ మేడం.
2: థ్యాంక్ యూ అండి. కాల్ చేస్తుండండి సుజాత గారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో
2: హలో
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను సీతామహాలక్ష్మి.
1: సీతామహాలక్ష్మి గారు?
2: అవును మేడం.
1: ఏ చిత్రంలోంచి పాట వింటారు?
2: సుస్వాగతం సినిమాలోంచి. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకుంటుందిగా.
1: అవునా? ఎవరు బర్త్డే అండి?
2: అదే మేడం.
1: హ్యాపీ బర్త్డే అండి.
2: థ్యాంక్ యూ.
1: మీకోసం మీరే పాటను డెడికేట్ చేసుకుంటున్నారా?
2: అవును మేడం.
1: ఓకే.
2: పాప ట్రై చేసి వెళ్ళింది.

0: కాలేజీకి. అందుకని నేనే చేశా.
1: ఓకే అండి, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ అండి. మీరు కోరిన పాట వేస్తున్నాను, వినేసేయండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ.

0: హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను రాంసుబ్బు మేడం, తల్లిదాడు.
0: చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు?
1: రోజు వింటనే ఉంటున్నా మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి మా కార్యక్రమాలు వింటున్నందుకు.
1: మేడం
0: ఏ చిత్రంలోంచి పాట వింటారు ఈరోజు?
1: శుభవర్ణం చిత్రంలో చిలకాయ తోడులే కాబాలియన్ మేడం. హలో,
0: ఏం చేస్తుంటారండి?
1: పొలం పనే మేడం.
0: ఓకే అండి. చిలకాయ తోడు లేక సాంగ్ ఏమంటారా?
1: వేయను మేడం.
0: తప్పకుండా అండి.
1: సరే మేడం.
0: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు కాల్ చేసినందుకు.
1: థ్యాంక్.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం విన్నారు. కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో మహాభారతంలో ద్రౌపది పాత్ర గురించి శ్రీ జి మహాలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఏముంది గర్వకారణం అన్న నానుడి ప్రకారం వేదకాలం నుండి కలికాలం వరకు ఎన్నో మలుపులు, ఎన్నో మార్పులు, అవి రాజ్యపరంగా కావచ్చు, దేశపరంగా కావచ్చు, సామాజిక పరంగా కూడా కావచ్చు. చరిత్రగతిని మలుపు తిప్పాలన్నా, చరిత్రగతిని మార్చాలన్నా స్త్రీనే ప్రధాన కారకురాలవుతుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఉదాహరణకు త్రేతాయుగం నాటి రామాయణాన్ని పరిశీలిస్తే యుగపురుషుడైన శ్రీరామచంద్రుల వారు అరణ్యవాసం వెళ్లినా, ద్వాపర యుగంలో కౌరవ సామ్రాజ్యం నేలకూలినా, పాండురాజపుత్రులు అరణ్య అజ్ఞాతవాసం చేసినా కేవలం స్త్రీనే కారణం. ఆ స్త్రీ మరెవరో కాదు, పాంచాలి పంచభద్రుకైన ద్రౌపది. ద్రౌపది పాత్ర గురించి, మహాభారతాన్ని ఏ విధంగా మలుపు తిప్పింది, భక్త సులభుడైన ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడు ద్రౌపది వస్త్రాభరణ సమయంలో అండగా నిలిచిన అందుకు తార్కాణం ద్రౌపదియే. ఇలాంటి చక్కని విషయాలు, ద్రౌపది పాత్ర గురించిన మహాభారతాన్ని మలుపు తిప్పిన అంశాలను మనకు వివరంగా విపులంగా తెలియజేస్తారు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న జి మహాలక్ష్మి గారు. వారిని అడిగి మరింత విషయాలు తెలుసుకుందాం వారి మాటల్లో. నమస్కారం అండి మహాలక్ష్మి గారు.
3: నమస్కారం శైలజ గారు. ఈనాటి మహాభారతంలో ద్రౌపది పాత్ర గురించి చెప్పమన్నందుకు మీ ఆల్ ఇండియా రేడియో మార్కాపురం శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ముందుగా
2: మరి మనం ద్రౌపది గురించి తెలుసుకునే ముందుగా మహాభారత గ్రంథాన్ని గురించి ముందుగా కొంచెం మా శ్రోతలకు తెలియజేయండి మీ మాటల్లో.
3: ఓం శ్రీ గురవే నమః. దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుని గీతాచార్యులుగా, జగద్గురుగా పరిచయం చేసినటువంటి శ్రీ వ్యాసదేవుల వారు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని అంశయే. అందుకనే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే, నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసం వశిష్ఠనవతారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధి అంటారు. ఇలా వ్యాసభగవానుల వారు మహాభారత గ్రంథాన్ని జయం అనే నామంతో సంస్కృతంలో వ్రాయడం జరిగింది. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అని పెద్దల నానుడి. కనుక భారతం అంటే ఏంటో క్లుప్తంగా కొన్ని మాటల్లో మనం చెప్పుకుందాం. దయాదులైన అంటే అన్నదమ్ముల కుమారులైన కౌర

0: పాండవుల మధ్య జరిగిన సంగ్రామగాథే కురుక్షేత్రం. ఈ కురుక్షేత్ర సంగ్రామానికి కారణమైనటువంటి వాటిలో ద్రౌపదీదేవి కూడా ఒకరే. ఈ మహాభారత గాథ ఏ విధంగా రచించబడింది అని గమనించినట్టయితే, వ్యాసుల వారు 60 లక్షల శ్లోకాలున్న మూల గ్రంథాన్ని 1 లక్ష శ్లోకాల కుదించి, అంటే మిగతా 59 లక్షల శ్లోకాలను నారద మహర్షి, దేవలుడు అసితుల ద్వారా, అలాగే శుక మహర్షి ద్వారా దేవలోకానికి, యక్షలోకానికి, పితృలోకానికి పంపగా, మిగతా 100 శ్లోకాలతోటి జయం అని నామం కలిగినటువంటి సంస్కృత భారతాన్ని రచన చేస్తారు. కానీ కలియుగంలో, ముఖ్యంగా ఈ కాలంలో సంస్కృతం తెలియదు గనుక ఆ గ్రంథం గురించి, ఆ గాథ గురించి ఎవరికీ తెలియనందున 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజరాజ నరేంద్ర చక్రవర్తి తన వంశీయులైనటువంటి పాండవ కౌరవుల గాథని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మహాభారత గ్రంథాన్ని ఆంధ్రీకరించమని ఆస్థాన కవి అయిన నన్నయ్య భట్టారకుల వారిని కోరతారు. ఆ ప్రకారంగా నన్నయ్య గారు మహాభారతాన్ని ఆంధ్రీకరించి నాదికవిగా వాసికెక్కుతారు. మిగిలిన, అంటే ఆయన కేవలం 2.5 పర్వాలు మాత్రమే ఆయన రాయడం జరుగుతుంది. మిగిలిన మహాభారత గ్రంథాన్ని 14వ శతాబ్దంలో రెడ్డిరాజుల ఆస్థాన కవి అయినటువంటి ఎర్రాప్రగడ, 13వ శతాబ్దంలో నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధ ఆస్థాన కవి అయిన టిక్కన సోమయాజీ ఆంధ్రీకరించి మహాభారత గ్రంథాన్ని తెలుగు ప్రజలకు బహుమతిగా అందించి కవిత్రయంగా వాసికెక్కుతారు. ఈ విధమైనటువంటి మహాభారతంలో 18 పర్వాలు, ఆది పర్వం మొదలు స్వర్గారోహణ పర్వం వరకు 18 పర్వాలు ఉంటాయి. పర్వము అనగా చెరకుగడ అనే ఒక అర్థం ఉంది. చెరకుగడ తింటూ ఉంటే ఇంకా మధురిమ పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా భారతం కూడా చదివే కొద్దీ మాధుర్యంతో ఉంటుందనే ఉద్దేశంతో అలాగే ఉంటుంది కూడాను. చదువులకి ఆల్రెడీ ఇప్పటికే తెలిసే ఉంటుంది. కనుక దీనిలో 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అక్షౌహిణుల సైన్యం ఈ భారత యుద్ధంలో పాల్గొన్నది. అదేవిధంగా యుద్ధము నుండి విముఖుడైనటువంటి అర్జునుని, యుద్ధోన్ముఖుని చేసినటువంటి భగవంతుని భగవద్గీతలో కూడా 18 అధ్యాయాలు ఉంటాయి. ఈ విధంగా భారతంలో లేని అంశమే లేదు, లేని పరిష్కారమే లేదు, స్పర్శించని అంశమే లేదు. అటువంటి మహాభారతానికి 4 మూల స్తంభాలుగా ఉంటారు. ఒకరు శ్రీకృష్ణ భగవానులు, 2వ వారు అర్జునుడు, 3వ వారు భీష్మాచార్యులు, 4వ వారు మన ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి కథానాయిక ద్రౌపదీదేవి. మరి పురుషులతో పాటుగా అంతటి ఔన్నత్యాన్ని పొందినటువంటి ద్రౌపది మూలస్తంభంగా ఎలా మారింది, మహాభారత గాథకు తాను ఎలా మూలకారకమైంది అనే విషయాలను మనం ప్రస్తుతం చెప్పుకుందామండి.
1: పాంచాలి అని పిలువబడుతున్న ద్రౌపది 5 మంది భర్తలను కలిగి ఉంది అని వినటానికి కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా దీనికి కారణం భగవంతుని వరానుగ్రహమే అని చెప్పాలి. అలాంటి పాంచాలి అనే పేరు ఎందుకు వచ్చింది అని శ్రోతలకు ముందుగా తెలియజేసి మనం కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం మేడం.
0: సంతోషమండి. మన పెద్దలు చెప్తారు, ముదితలు నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పింపగన్, జోలపాడి ఊయలూపిన చేతులే అవసరమైతే కథన రంగాన కత్తిని కూడా ఆయుధాలు కూడా జలిపించగలవని చెప్తూ ఉంటారు. ఆ విధంగా మన మహాభారత గ్రంథరాజానికి మకుటం లేని మహారాజ్ని మన ద్రౌపదీదేవి. ఈమెకు అనేక నామాలు ఉన్నాయి. ద్రుపదుని పుత్రి కాబట్టి ద్రౌపది అని, పాంచాల దేశపు రాజకుమార్తె కాబట్టి పాంచాలి అని, యజ్ఞకుండం నుంచి జన్మించింది కాబట్టి యజ్ఞసేని అని, నల్లని శరీరవర్ణం ఉంటుంది కాబట్టి కృష్ణ అని, శ్రీకృష్ణ భగవానునికి ఆప్తమిత్రురాలు కాబట్టి కృష్ణ సఖి అనేటటువంటి నామాంతరాలు కూడా ఉన్నాయి. మహాభారత మూల గ్రంథానికి మూలస్తంభమైనటువంటి మన ద్రౌపదీదేవి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్నది. పంచకన్యకలు అనేవారు 5 ఉన్నారు. అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరి. అంటే వారు వివాహితులైనా కూడా వాళ్ళు కన్యకల కిందనే లెక్క. అదేవిధంగా పంచమహాపతివ్రతలు ఉన్నారు మన చరిత్రలో, సీత, సావిత్రి, అనసూయ, దమయంతి, ద్రౌపది. ఈ విధంగా అటు పంచకన్యకల్లోనూ ఇటు పంచమహాపతివ్రతల్లోనూ స్థానం పొందిన ఏకైక సాధ్వి మన కథానాయిక ద్రౌపది. మరి పాంచాలి అని, పంచభద్రుక అని అంటూ ఉంటారు. ఆ మాట వినడానికి కొంచెం విడ్డూరంగా అని

0: ఇస్తుంది, కానీ ఇది సత్యం. దీనికి ఆధారంగా లేదా దీనికి మూలంగా ఆమె జన్మ వృత్తాంతాన్ని కానీ మనం గమనించినట్లయితే ఆమె సామాన్య వనిత కాదు, సాక్షాత్తు ఇంద్రపత్ని శచీదేవి యొక్క అంశ, శక్తి స్వరూపిణి. అది ఏ విధంగా దాని వెనుక ఉన్నటువంటి గాథ అంటే వృత్తాంతం ఏంటో మనం తెలుసుకుందాం. ఒకనొకప్పుడు త్రిశిరుడు అనేటటువంటి రాక్షసుని సంహరించిన ఇంద్రుడు బ్రహ్మహత్యాపాతక నివారణకై మార్గము ఉపదేశించమనగా గురువైన బృహస్పతుల వారు, నీవు భూలోకానికి వెళ్ళి శిక్షణ అనుభవించు, అయితే నీ 5 ప్రాణాలతో వెళ్ళవద్దు. పంచప్రాణాలు అంటాం కదండి, ప్రాణ ఉదాన వ్యాన సమాన ప్రాణాలు. ఈ 5 పంచప్రాణాలలో 4 ప్రాణాలని ఎవరి దగ్గరైనా నమ్మకస్తుల దగ్గర ఉంచి నీవు భూలోకానికి వెళ్ళు అని చెప్పగా, తన స్నేహితులైనటువంటి యమధర్మరాజు, వాయుదేవుడు, అశ్విని దేవతల వద్ద 4 ప్రాణాల నుంచి 5వ ప్రాణమైనటువంటి అసలైన ప్రాణంతో భూలోకంలో అర్జునుడిగా జన్మిస్తాడు. మిగిలిన వారు వాయుదేవుడి అంశతో యమధర్మరాజు అంశతో ధర్మరాజు, వాయుదేవుని అంశతో భీముడు, అశ్విని దేవతల అంశతో నకుల సహదేవులు, పాండుపుత్రులై జన్మిస్తారు. తన నాథుడు భూలోకంలో ఉన్నాడని గ్రహించిన శచీదేవి తన భర్తలను చేరుకోవాలనే ఉద్దేశంతో ద్రౌపదీదేవిగా భూమి మీద అవతరిస్తూ ఉంటుంది. ఈమెకు పూర్వజన్మ వృత్తాంతం మరొకటి కూడా ఉన్నది. పూర్వజన్మలో ఈమె పేరు నాలాయని. ఈమె మౌద్గల్య మహర్షి భార్య. ఆయన కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉంటాడు, అయినా కూడా పతిభక్తితో ఆయనకు సేవలు చేస్తూ ఉంటుంది. ఒకసారి భోజనం చేస్తూ ఉండగా ఆయన కుడి చేతి బొటన వేలు భోజనంలో పడుతుంది. భర్త యొక్క ఉచ్చిష్టాన్ని బుధిస్తున్నటువంటి నాలాయని ఆ బొటవేలను చూసి కూడా ఎటువంటి అసహ్యమును చూపక ప్రేమతో ఆ భోజనాన్ని తీసుకుంటుంది. అప్పుడు మౌద్గల్య మహర్షి తన భార్యకు తన యందు ఉన్నటువంటి ప్రేమకు సంతోషుడై సంతృప్తుడై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ఆమె అప్పుడు మీరు 5 రూపాలలో నన్ను సంతోషపెట్టండి అని అడగగా అదేవిధంగా మౌద్గల్య మహర్షి సంతోషపెట్టి అదృశ్యమవుతాడు. ఆ తదుపరి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె ఇంద్రసేనగా జన్మిస్తుంది. ఇంద్రసేన చాలా కాలం వరకు కన్యగా ఉండి ఆమెకు ఆ జన్మలో వివాహం అనేది ఉండదు. వివాహం కోసమే మహాదేవునికే తపస్సు చేస్తూ ఉంటుంది. ఆమె తపస్సుకు మెచ్చినటువంటి యముడు, వాయువు, అశ్విని దేవతలు ప్రత్యక్షమై మమ్మల్ని వివాహం చేసుకొని కోరగా ఆమె తిరస్కరించి మహాదేవుని ఇంకా ఘోరంగా తపస్సు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా భర్త భర్త భర్త అంటూ 5 సార్లు భర్త అనే పేరును అడుగుతుంది. అప్పుడు మహాదేవుడు సంతోషించి నీకు 5 భర్తలు వచ్చే జన్మలో లభిస్తారు తదాస్తు అని వరమిచ్చి అదృశ్యమవుతాడు. ఆ విధంగా ద్రౌపది పాంచాలిగా ఉండడానికి అసలు కారణం ఇదే. వాస్తవంగా 5 పాండవులు విడిగా ఉన్న వారందరూ ఇంద్రుని యొక్క అంశలే. కాబట్టి పాంచాలి అంటే ఇక్కడ ఎవరో 5 భార్యని కాదు, 5 ఒకే అంశ, ఇంద్రుని యొక్క అంశ. కాబట్టి ఇలాంటి విషయాలకు మనం ఉన్నటువంటి వాస్తవాన్ని తెలుసుకోవడం వల్ల ఆ పాత్రల పట్ల ఉన్నటువంటి భావాలనేవి మనలో మారుతూ ఉంటాయి.
1: ద్రౌపది మేధాశక్తి కలదని, సహనశీలి అని, దయాశీలి అని, అనురాగమయ్యి, క్షమశీలి అంటారు. మరి ఈ సిగుణాలన్నీ ద్రౌపది గారిలో ఉన్నాయంటారా?
0: చక్కగా అడిగారండి. ఇవన్నీ గుణాలు ఆమెలో ఉన్నాయి. ఏ విధంగా అనే తెలుసుకునే ముందు అసలు ఆవిడ ఎందుకు జన్మించింది, ఆమె కరణ జన్మురాలు అంటాము, ఎందుకో కొంచెం చూద్దామండి. పూర్వాశ్రమంలో పాంచాల రాజపుత్రుడైన ద్రుపదుడు, అలాగే భారద్వాజ ముని పుత్రుడైనటువంటి ద్రోణుడు అగ్నివేశుని వద్ద సహాధ్యాయులుగా ఉంటారు. ఆ సమయంలో ద్రుపదుడు ద్రోణునితో ఒక మాట చెప్తాడు, భావిలో అంటే భవిష్యత్తులో నేను పాంచాల రాజునవుతాను, నీకేదైనా అవసరం వస్తే నిరభ్యంతరంగా నన్ను అడగవచ్చు, తగిన సహాయం చేస్తాను అని మాట ఇస్తాడు. ఆ తదుపరి విద్యాభ్యాసానంతరం వారు వారి ఆవాసాలకు వెళ్ళడం, ద్రుపదుడు పాంచాల రాజు కావడం జరుగుతుంది. పరిస్థితుల ప్రభావం వల్ల ఈ ద్రోణాచార్యుడు కృపాచార్యుని సోదరి అయిన కృపిని వివాహం చేసుకోవడం, అశ్వత్థామ జన్మ

0: క్షమించడం, ఇక బీదరికంలో ఉండడం జరుగుతుంది. సరే, తన మిత్రుడు ఇచ్చారు అంటే అభయం ఇచ్చాడు లేదా సహాయం చేస్తానన్నాడు అనే మాట తలుచుకొని ఆయన ద్రౌపదిని వద్దకు వెళ్తాడు. అయితే రాజ్యానికి రాజైనటువంటి రాజ మదాంధకారంతో ఈ ద్రౌపదుడు ద్రోణుని పరాభవించి పంపుతాడు సహాయం చేయకపోగా. అప్పుడు ద్రోణుడు అవమానంగా భావించి బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో కౌరవ పాండవులకు గురువుగా సమయవారు వెతుకుతూ ఉంటారు. ఆ విధంగా ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు గురువై వారికి రకరకాల అన్ని విద్యలను నేర్పించి వాళ్ళని విద్యావంతులను చేసి గురుదక్షిణ అడుగుతాడు. ఆ గురుదక్షిణగా పాంచాలరాజు ద్రౌపదిని పట్టిదమ్మని అడుగుతారు. దుర్యోధనాదులు ముందుగా వారు ద్రౌపదిని మీదకు వెళ్ళి యుద్ధంలో ఓటమి చెంది ఏమీ చేయలేకపోతారు. అనంతరం అర్జునుడు తన సోదరులతో పాంచాల దేశం వైపుకు దండెత్తి ద్రౌపదిని బంధించి ద్రోణాచార్యుని వద్ద గురుదక్షిణగా సమర్పిస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, వీరా పాంచాల రాజులా అని, నీ రాజ్యం మొత్తం ఇప్పుడు నా ఆధీనంలో ఉంది, నాకేమీ వద్దు, సగరాజ్యం నాది, సగం రాజ్యం నీది అనని దిప్పి పొడుస్తాడు. దీనిని అవమానంగా భావించినటువంటి క్షత్రియుడైనటువంటి ద్రౌపదుడు యాగం చేసి ఆ యాగంలో ద్రోణిని చంపగలిగినటువంటి పుత్రుడైన ధృష్టద్యుమ్నుని, అలాగే అర్జునుని వివాహమాడగలిగినటువంటి యాజ్ఞసేనిని పుత్రికగా పొందుతాడు. ఆ యాజ్ఞసేని మన ద్రౌపది. ఈ ద్రౌపది అయోనిజ అంటే మామూలు జన్మగాథం. ఆమెది యజ్ఞగుండం నుంచి 25 సంవత్సరాల ప్రౌఢగా యజ్ఞగుండం నుంచి ఆవిర్భవించినటువంటి ఆ ద్రౌపదీదేవి ఎంతో అందంగా ఉంటుందని మన గ్రంథకర్త అయినటువంటి వ్యాసుల వారు వర్ణిస్తారు. ఇక ఎవరిని వర్ణించినట్లు గ్రంథంలో కనపడదు, కానీ ఈ ద్రౌపదిని మాత్రం చక్కగా వర్ణిస్తాడు. నల్లని శరీరం కలిగినది, ఎంతో ఆమె శరీరం నుంచి సౌగంధం, నల్ల కలువ సౌగంధం అనేది వస్తూ ఉంటుందట. వంకులతో కూడినటువంటి కురులతో అల్లనల్లన నడుస్తూ ఉంటే అందరూ కూడా ఎంతో అందరినీ ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మన కథానాయిక ద్రౌపదిని గురించి, ఆమెలో ఉన్నటువంటి కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాము. కొందరు ద్రౌపదీదేవిని ఈ విధంగా చెప్తూ ఉంటారు. తరువాత మనం ఆమెలో ఉన్నటువంటి లక్షణాల గురించి చెప్పుకుందాం. ద్రౌపది వాజ్ మెయిన్ రీజన్ ఫర్ కురుక్షేత్ర సంగ్రామ్. షీ వాజ్ స్ట్రాంగ్, కరేజియస్ అండ్ ఇంటెలిజెంట్ ఉమెన్ హూ ప్లేడ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ షేపింగ్ ద ఈవెంట్స్ ద ఎపిక్ మహాభారత.
1: మరి మహాభారతాన్ని మలుపు తిప్పిన ద్రౌపది గారి పాత్ర గురించి, అలాగే ద్రౌపది కౌరవ సామ్రాజ్యాన్ని కూల్చివేసేంత వరకు పురువిప్పిన తన కురులను ముడివేయను అనే శపథం చేసిన అంశాల గురించి మా శ్రోతలకు తెలియజేయండి.
0: ఇప్పుడు ద్రౌపది ధైర్యవంతురాలే కాదు, చాలా తెలివిగలది కూడా. వస్త్రాపహరణ సమయంలో ధైర్యంగా తనకు జరిగిన అన్యాయాన్ని గురించి సభాసదులను ఉద్దేశించి, తానోడి నన్నోడేనా, నన్నోడి తానోడేనా అని ప్రశ్నిస్తే సభాసదులు ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోతారు. ఇది ఆమె మేధాశక్తికి తార్కాణం. అలాగే అజ్ఞాతవాస సమయంలో విరాట్రాజు భార్య సుదేష్ణాదేవి వద్ద శైరంధ్రిగా ఉంటూ కీచకుని వలన ఏర్పడినటువంటి తనకు ఏర్పడిన సమస్యను తెలివిగా భీమునికి తెలియజేసి పరిష్కరించుకుంటుంది. ఫలితంగా కీచకునే కాదు మిగతా ఉపకీచకులను కూడా చంపి దుష్ట శిక్షణలో భాగంగా తన పాత్ర నిర్వహిస్తుంది. అదేవిధంగా అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజాదులకు ధర్మము అన్నీ బోధిస్తూ ఉండగా నవ్వుతుంది. ఎందుకు నవ్వావమ్మా అని అడగగా ధైర్యంగా, ఈ ధర్మోపదేశాలన్నీ ఆనాటి వస్త్రాభరణ సమయంలో సభలో ఏమయ్యాయి తాతయ్య అంటూ చమత్కరిస్తుంది. అంతేకాదు క్షమాశీలి. ఎలా అంటే, ఉప పాండవులను చంపినటువంటి సంహరించినటువంటి అశ్వత్థామను పట్టి భీముడు అర్జునుడు తీసుకొని వచ్చి, ద్రౌపది ఇదిగో నీ పుత్రహంతకుని తెచ్చాము, అతన్ని కూడా చంపుదాము అని అనగా, ఆయన గురుపుత్రుడు బ్రాహ్మణుడు, పైగా ఎంతో బాధతో వాళ్ళ భర్త చనిపోయి కృపి బాధలో ఉంది, ఇప్పుడు పుత్రశోకాన్ని కూడా ఇవ్వద్దు అని అంటూ, తనకు నష్టం కలిగించినా కూడా అశ్వత్థామను ప్రాణాలతో వదిలిపెట్టండి అని చెప్పినటువంటి దయామయి. అదేవిధంగా పంచపాండవులకు ప్రేరణ, నిరంతరము వారిలో అంటే దీక్ష పట్టుదలని విడవకుండా సాధించాలి అని చెప్తూ

0: ముఖ్యంగా ఆ రోజున వస్త్రాభరణ సమయంలో దుశ్శాసనుడు జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చినప్పుడు విరబోసుకొని ఉంటుంది. అప్పుడు భీముడు దుశ్శాసన రక్తంతో నీ కురులు ముడివేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. అలాంటి ప్రతిజ్ఞని నిరంతరం జప్తిదేస్తూ అలాగే కురులతో ఉంటుంది. ప్రతి సమయంలోనూ వారికి వెన్నుదన్నుగా ఉండి ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా సహనశీలి ఎన్నో కష్టాలు అరణ్య అజ్ఞాతవాస సమయంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటుంది. అరణ్యవాస సమయంలో తమతో వచ్చినటువంటి బ్రాహ్మణులకి భోజనం పెట్టడం ఇబ్బంది ఎలా అని చెప్పని ఆలోచిస్తున్నటువంటి ధర్మరాజుకు ధౌమ్యుడిచ్చిన సలహా మేరకు సూర్యుని ఉపాసించి ఆయన తామ్రస్థాలి అంటే రాగి పాత్రను బహుమతిగా పొందుతాడు. ఆ పాత్రలో ద్రౌపదీదేవి కొంచెం వండినా అది అక్షయమవుతుంది, ఎంతోమందికి భోజనంగా వస్తుంది. కాబట్టి అలాంటి అక్షయ ఆహారాన్ని వండగలిగినటువంటి ఘనత మన ద్రౌపదీదేవికి ఉన్నది. అనురాగమయ్యి ఐదుగురు భర్తలున్న ఎవరికి ఎటువంటి లోటు చేయక ఆదర్శ పత్నిగా అందరి ఆదరాభిమానాలను పొందుతుంది. ఒకరోజు సత్యభామ, నీవు ఐదుగురు భర్తలను ఏ విధంగా కనుసన్నల్లో ఉంచుకున్నావు, కృష్ణుని నేను కంట్రోల్ చేయలేకపోతున్నానే అని చెప్తుంది. అప్పుడు ద్రౌపది చెప్పిన మాటలు ఈనాటి మహిళలకు శిరోధార్యమే, భర్తను ప్రేమాదరాలతో గౌరవంతో చూడాలే కానీ అధికార దర్పంతో అహంకారంతో చూడకూడదు, అప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది అని చెప్తూ ఉందన్నమాట. అలాగే విజ్ఞత ఆమెకు, అలాగే సమయస్ఫూర్తి అనే విషయాలు కూడా మనం ఒక్కటి చూద్దాము. వస్త్రాభరణ సమయంలో కౌరవులను శపించబోయేటటువంటి తరుణంలో గాంధారి ధృతరాష్ట్రులు వారించి అమ్మ వరం కోరుకో అంటారు. అప్పుడు నా భర్తలను విడుదల చెయ్యండి, రెండో వరం కోరుకోమంటే వారి ఆయుధాలను వారికి ఇవ్వండి అని అంటుంది. మూడో వరం కోరుకోమనగా క్షత్రియకాంతలకు కేవలం రెండు వరాలనే కోరుకునే అర్హత ఉంది అని ఇచ్చిన అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసుకోకుండా తన విజ్ఞతను చాటుతుంది. ఈ విధంగా ద్రౌపదీదేవి ద్రుపదుని ప్రతిజ్ఞాపాలనకై యాజ్ఞసేనిగా యజ్ఞకుండంలో జన్మించి పాంచాల రాజపుత్రి పాంచాలే పంచపాండవుల పాంచాలియై మహాభారత గ్రంథ మూలస్తంభమై తన వివిధ ప్రత్యేకతలతో ధర్మస్థాపనలో దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని చేతిలో కనిపించని ఆయుధమై విరాజిల్లిన ద్రౌపది వృత్తాంతం అందరికీ ఆదర్శనీయమైనది, అనుసరణీయమైనది.
1: ఓకే మేడం, మరి మాకు ద్రౌపది గారి గురించి ఇంత చక్కగా విషయాలు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.
0: కృతజ్ఞతలండి. ఇన్ని విశేష లక్షణాలున్న ద్రౌపది శ్రీకృష్ణుని గొప్ప భక్తురాలండి.
1: థ్యాంక్ యూ.
2: మీరింతవరకు మహాభారతంలో ద్రౌపది పాత్ర గురించి శ్రీ జి మహాలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంట వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా ఇరాన్ దేశాల మధ్య గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక ముందడుగు పడింది. పశ్చిమాసియాలో సైనిక చర్యకు అమెరికా స్వస్తి పలికింది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు 14 అంశాల ఆధారంగా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్లు గురువారం వర్చువల్ పద్ధతిలో ఈ 14 అంశాల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో సమావేశమయ్యేందుకు ప్యారిస్ వెళ్లిన డొనాల్డ్ ట్రంప్ అక్కడి నుంచే ఈ చారిత్రాత్మక పత్రంపై సంతకం చేశారు. అటు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా టెహ్రాన్ నుంచి దీనికి ఆమోదం తెలపడంతో ఆ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం లెబనాన్ సరిహద్దులతో సహా పశ్చిమాసియాలోని అన్ని ప్రాంతాలలో ఇరు దేశాలకు సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష సైనిక చర్యలు దాడులను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించాయి. అలాగే కొంతకాలంగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారి అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డుకట్టుగా మారిన హార్మో జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించనున్నారు. ప్రారంభంలో 60 రోజుల పాటు ఎలాంటి అదనపు రుసుము లేకుండా అంతర్జాతీయ నౌకల సురక్షిత ప్రయాణాన్ని ఇరాన్ కల్పించనుంది. అదేవిధంగా ఇరాన్ ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి ఆ దేశ సరిహద్దుల వద్ద అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని అమెరికా తక్షణమే ఉపసంహరించుకోనుంది. ఇరాన్కు అమెరికా ఆర్థిక సహాయం అందించడంతో పాటు వివిధ దేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, అలాగే ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా ట్రెజరీ మినహాయింపులివ్వనుంది. తాము ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ ఈ ఒప్పందంలో ప్రపంచ దేశాలకు స్పష్టమైన హామీ ఇచ్చింది. అయితే తమ వద్ద ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వల భవిష్యత్తును ఎలా నిర్ణయించాలనే దానిపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షణలో రాబోయే చర్చల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం తదుపరి చర్చలను శుక్రవారం నుండి ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ శాంతి ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా ముస్తఫా ఖమేనీ స్పందిస్తూ, భవిష్యత్తులో ముఖాముఖి చర్చలు జరపడం శత్రుదేశ అభిప్రాయాలను అంగీకరించడం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ అవగాహన ఒప్పందంపై తనకు భిన్నమైన అభిప్రాయం ఉన్నప్పటికీ సంతకం చేయడానికి అనుమతినిచ్చానని చెప్పారు. ఇరాన్ హక్కులను కాపాడుకోవడానికి అధ్యక్షుడు పెజెష్కియాన్ చేస్తున్న ప్రయత్నానికి మద్దతు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఒప్పందాన్ని దాటి అమెరికా డిమాండ్లు చేస్తే ఇరాన్ అంగీకరించబోదని తేల్చి చెప్పారు. తుది ఒప్పందంపై అమెరికాతో నేరుగా చర్చలు జరిపేందుకు తమ నాయకులకు అనుమతిచ్చినట్లు ముస్తఫా ఖమేనీ వెల్లడించారు. ఈ అవగాహన ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయితే ఇరాన్ కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ ఒప్పందంపై ఆయనకు ఎదురైన ఒక ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ సమాధానమిస్తూ, ఇది కేవలం ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం మాత్రమేనని భవిష్యత్తులో జరిగే చర్చల్లో దీనిపై మరింత స్పష్టత వస్తుందన్నారు. కానీ ఇరాన్తో చేసుకున్న ఈ ఒప్పందం చాలా శక్తివంతమైనదని, దీని కారణంగా ప్రపంచ మార్కెట్లు మళ్లీ నూతన ఉత్తేజాన్ని అందుకున్నాయని చెప్పారు. ఇక అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి, హార్మో జలసంధిని తిరిగి తెరవడానికి, ఆ ప్రాంతంలో నెలలు తరబడి కొనసాగిన సంఘర్షణల వల్ల ఏర్పడిన ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించడానికి ఈ ఒప్పందం ఒక కీలకమైన దౌత్య పురోగతి అని అభివర్ణించాయి. ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేసి చర్చల ద్వారా శాశ్వత శాంతిని సాధించాలని ఖతార్, తుర్కీ, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ మొదలగు దేశాలు కోరాయి. ఈ ఒప్పందంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంక్షల సడలింపు మాత్రం ఇరాన్ తమ ఒప్పంద నిబంధనలను అమలు చేసిన తరువాతే ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇరాన్కు ఎటువంటి నిధులు విడుదల కాలేదని, మున్ముందు కూడా ఆ విధానం మారదని చెప్పారు. ఈ ఒప్పందం పూర్తిగా ఇరాన్ పనితీరు, ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇరాన్ తన దగ్గర ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలను తగ్గించుకుంటూ అణ్వాయుధాలు తయారీ జరగకుండా అంతర్జాతీయ పరిశీలనకు అనుమతించడం వంటి చర్యలకు అంగీకరిస్తేనే ఆంక్షల సడలింపును అమెరికా పరిశీలిస్తుందని చెప్పారు. నిబంధనలకు కట్టుబడి ఉంటూ ఇరాన్ సరైన చర్యలు తీసుకుంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరిగి భాగస్వామి అయ్యేందుకు ఇరాన్కు అవకాశం ఉంటుందన్నారు.

0: States get any of those resources, not a single penny, by the way, from the United States of America under any circumstances, but the only way that they would ever get any benefit of the bargain is if they comply fully and change their behavior. And so you really have a win-win situation for the United States of America. If the Iranians don't change their behavior, their military and their nuclear program is still destroyed. If they do change their behavior, then they are going to have a transformative relationship with the Middle East, and the Middle East will have a transformative relationship with the people of Iran. That's a win for the American people and for the President of the United States, regardless of which option the Iranians ultimately choose.
1: అయితే ఈ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ భిన్నంగా స్పందించింది. ఈ ఒప్పందం తమకు వర్తించదని, ఇజ్రాయెల్ స్వతంత్ర సార్వభౌమ దేశమని ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ బెన్గ్విర్ ఒక ప్రకటన చేశారు. అయితే ఇరాన్ మాత్రం లెబనాన్ అంశాన్ని కూడా తుది ఒప్పందంలో భాగంగా చేర్చాలని డిమాండ్ చేసింది. లెబనాన్ సరిహద్దు భద్రతా అంశం తమకు అత్యంత ముఖ్యమని ఇరాన్ అధికారులు వెల్లడించారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ శాంతి ఒప్పందంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్నట్లుగానే లెబనాన్ పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. దక్షిణ లెబనాన్ లోని నబతియా జిల్లాలో ఐడిఎఫ్ జరిపిన వైమానిక రాకెట్ దాడుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్ లోని జెనీవాలో శుక్రవారం శాంతి ఒప్పందంపై చర్చలు ప్రారంభమవడానికి ముందు ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటం చర్చనీయాంశమైంది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలో లెబనాన్ అంశాన్ని కూడా చేర్చింది. లెబనాన్ లో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్లను తక్షణమే ముగించి ఆ ప్రాంతాన్ని వేయడాలని ఒప్పందంలో ప్రస్తావించారు. అయితే దీనిని ఇజ్రాయెల్ ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హెజ్బుల్లా నుంచి తమకు పొంచి ఉన్న ముప్పు పూర్తిగా తొలగిపోయేంత వరకు దక్షిణ లెబనాన్ నుంచి వెనక్కి వెళ్లబోమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు పలుమార్లు స్పష్టం చేశారు. సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల వరకు ఆక్రమించుకున్న ప్రాంతం నుంచి వైదొలగబోమని స్పష్టం చేశారు. ఈ ప్రకటన చేసిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ దళాలు దాడులను ముమ్మరం చేయడంతో మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. లెబనాన్ హెజ్బుల్లా విషయంలో ఇజ్రాయెల్ వైఖరిపై డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. లెబనాన్ వివాదాన్ని తాము ఓ చిన్న యుద్దంగా పరిగణిస్తున్నామని, ఇరాన్తోనే అసలు చిక్కు ఏర్పడిందన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో తనకు గొప్ప సంబంధాలున్నాయన్నారు. అయితే లెబనాన్ విషయంలో నెతన్యాహు మరింత బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. హెజ్బుల్లాను తుదుముట్టించే బాధ్యత సిరియాకు అప్పగించాలని ఇజ్రాయెల్ కు సూచించినట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ఇరాన్తో కుదిరిన శాంతి ఒప్పందంలోని సాంకేతిక అంశాలపై చర్చించేందుకు స్విట్జర్లాండ్ వెళ్లాల్సిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఏర్పాట్లకు సంబంధించిన సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ప్రపంచంలోని అత్యంత అభివృద్ది చెందిన 7 ఆర్థిక వ్యవస్థల సమాఖ్య అయిన G7 గ్రూప్ ఆఫ్ 7 52వ శిఖరాగ్ర సదస్సు జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్ లోని ఏవియన్ నగరంలో జరిగింది. ఈ సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షత వహించింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నాయకులతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయ అస్థిరత, ఆర్థిక సవాళ్లు, భద్రతా సమస్యలు, సాంకేతిక పరిణామాలు వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో విస్తృత చర్చలు జరిగాయి. G7 సదస్సులో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో రష్యా యుక్రెయిన్ యుద్దం ఒకటి, యుక్రెయిన్ కు కొనసాగుతున్న మద్దతు, యుద్ధ పరిష్కారానికి దౌత్య మార్గాలు, రష్యాపై ఆర్థిక ఒత్తిడి కొనసాగింపు వంటి అంశాలపై G7 దేశాల నాయకులు చర్చించారు. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్స్కీ కూడా ఈ సమావేశంలో పాల్గొని తన దేశానికి భద్రతా సహాయం, పునర్నిర్మాణ మద్దతు పెంచాలని కోరారు. మధ్యప్రాచ్య పరిస్థితులు కూడా ఈ సదస్సులో అత్యంత ప్రాధాన్యత పొందాయి. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి ప్రయత్నాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇంధన సరఫరా భద్రత, హార్మౌ జలసంధి పరిస్థితిపై G7 నాయకులు చర్చించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో సమతుల్యత సాధించడం, ఆర్థిక భద్రతను పెంచడం అవసరమని G7 నాయకులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వేగంగా అభివృద్ది చెందుతున్న AI సాంకేతికత వల్ల కలిగే అవకాశాలు, సవాళ్లు, డేటా భద్రత, పిల్లల ఆన్లైన్ రక్షణ, బాధ్యతాయుతమైన సాంకేతిక వినియోగంపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. కీలక ఖనిజాల సరఫరా భద్రత కూడా ఈ సదస్సులో ప్రాధాన్యత పొందింది. ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ రంగం, పునరుత్పాదక ఇంధన రంగాలకు అవసరమైన లిథియం, నికెల్ వంటి ఖనిజాల కోసం ఒకే దేశంపై ఆధార పడకుండా సరఫరా మార్గాలను విస్తరించాల్సిన అవసరాన్ని G7 దేశాలు చర్చించాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాపై సభ్య దేశాల నాయకులు ఉమ్మడిగా ఆందోళన వ్యక్తం చేశారు. వలసదారుల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా ద్వారా లాభాలు పొందుతున్న అంతర్జాతీయ నేర ముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే మాదక ద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, అక్రమ ఆర్థిక లావాదేవీలను అడ్డుకునేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ప్రకటించారు. ఈ మేరకు సదస్సు ముగింపులో G7 దేశాలు కలిసి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హార్మౌ జలసంధిని తెరవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమని ప్రధాని చెప్పారు. నౌకాయాన స్వేచ్ఛ ఖచ్చితంగా ఉండాలని తాము ఇప్పుడు

0: నమ్ముతామని, అన్ని దేశాలు కలిపి దీనిపై దృష్టి పెట్టాలన్నారు. సముద్ర వాణిజ్యంలో భారతదేశానికి చెందిన లక్షలాది మంది నావికులు ప్రపంచంలోని వివిధ సముద్రాల్లో తమ సేవలను అందిస్తున్నారని, వారు ప్రపంచ ప్రగతిలో గొప్ప సహకారం అందిస్తున్నారని, వారి భద్రత కూడా తమకు ముఖ్యమైనని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో భారత్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారత్ అమెరికా రక్షణ సహకారం బలంగా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. పాకిస్తాన్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందం కాలం చెల్లిందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి వేదికగా భారత్ స్పష్టం చేసింది. నిన్న జెనీవాలో జరిగిన మానవ హక్కుల మండలి 62వ సమావేశంలో భారత్ తన రైట్ ఆఫ్ రిప్లైను ఉపయోగించుకుంది. ఈ సందర్భంగా భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమా సింగ్ మాట్లాడుతూ, తాము ఉగ్రవాద బాధితులమని చెబుతూ భారత్పై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. సింధు జలాల ఒప్పందంపై భారతదేశ వైఖరి అత్యంత సుస్పష్టంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా మార్చుకున్న పాకిస్తాన్ అంతర్జాతీయ సహకారాన్ని డిమాండ్ చేయడం ఆ దేశ అవివేకానికి నిదర్శనమన్నారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందం ప్రస్తుత పరిస్థితులకు, మారుతున్న ప్రపంచ పరిణామాలకు ఎంతమాత్రం సరిపోదని చెప్పారు. కాలం మారిందని, అలాగే ఒప్పందం కూడా మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 6 దశాబ్దాల నాటి ఈ ఒప్పందాన్ని జవాబుదారీతనం లేని అధికారంగా భావించలేమని తేల్చి చెప్పారు.
1: This is the country where the sitting defense minister boasts of hosting, training and deploying terrorist state policy, and yet Pakistan calls itself a victim of terrorism. Indeed a paradox which only Pakistan could sustain. It is a living example of a Frankenstein state which is shocked when its own monster bites back. Our position on Indus Water Treaty is well known. It defies logic that a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation predicated on goodwill and friendship. It is equally undeniable that the treaty is now outdated. No technical arrangement can remain frozen in time while the world around it is transformed. A treaty negotiated in 1960 cannot be treated as a perpetual entitlement which is insulated from accountability, detached from present-day realities and untouched by the profound changes of the past 6 decades.
0: 2026 FIFA ప్రపంచ కప్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ లో 48 జట్లు పాల్గొన్నాయి. ఇది ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్ గా నిలుస్తోంది. ఉత్తర అమెరికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ లో నూతన జట్లకు అవకాశాలు పెరగడంతో కొత్త పోటీలు, ఆసక్తికరమైన మ్యాచ్లు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. టోర్నమెంట్ ప్రారంభ దశలోనే అనూహ్య ఫలితాలు నమోదయ్యాయి. ఫేవరెట్ జట్లుగా భావిస్తున్న దేశాలకు చిన్న జట్లు గట్టి పోటీ ఇచ్చాయి. పోర్చుగల్ జట్టును డిఆర్ కాంగో 1-1 నిలువరించడం టోర్నమెంట్ లో ముఖ్యమైన పరిణామంగా మారింది. అలాగే ఘనా జట్టు పనామాపై 1-0 తేడాతో విజయం సాధించింది. గ్రూప్ దశ కొనసాగుతున్న కొద్దీ ఏ జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయనే ఆసక్తి పెరుగుతోంది. అగ్రసరైన జట్లపై ఒత్తిడి పెరుగుతుండగా అనూహ్య విజయాలు సాధిస్తున్న జట్లు టోర్నీలో తమ స్థానాన్ని బలపరుచుకుంటున్నాయి. ఇక మరోవైపు, ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గత శుక్రవారం ప్రారంభమైంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో ప్రపంచంలోనే అగ్రశ్రేణి మహిళా క్రికెట్ జట్లన్నీ తలపడుతున్నాయి. మొత్తం 12 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటుండగా గ్రూప్ దశలో ప్రతి జట్టు కీలక విజయాల కోసం పోరాడుతోంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఇక భారత్ తన తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ మాత్రం వెస్టిండీస్, శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాపై 65 పరుగుల తేడాతో ఇటీవల విజయం సాధించింది. మొత్తంగా మహిళల T20 ప్రపంచ కప్ ప్రారంభ దశలోనే ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. గ్రూప్ దశ చివరి దశకు చేరుకునే కొద్దీ సెమీఫైనల్ అవకాశాల కోసం ఈ పోటాపోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి కుమార్ సాను చైత్ర పాడిన పాట, గీత రచన సిరివేనెల, సంగీతం కోటి, ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు విశాఖపట్నం ITI జంక్షన్ నుండి ఎం ప్రతాప్.

తర్వాత గుడిగంటలు చిత్రం నుంచి పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట, గీత రచన సి నారాయణరెడ్డి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటున్నారు. అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి.

నువ్వొస్తావని చిత్రం నుంచి హరిహరన్ చిత్ర పాడిన పాట గీత రచయిత ఈఎస్ మూర్తి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి క్యాదర్ వీరేష్, శ్వేత, వివేక్, విశ్వేష్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ సంయుక్త.

హైదరాబాదు సైనికాపురి కాలనీ నుండి బృందావనం పద్మశ్రీ శ్యామ్ అరుణకుమారి వీరంతా కోరుతున్నారు. మురళీకృష్ణ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట, గీత రచన ఆత్రేయ.

కల్పన చిత్రం నుంచి జి ఆనంద్, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటున్నారు అమరావతి నుంచి సైదాబీ.

మోగ మనసులు చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట గీత రచన ఆత్రేయ. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తాన్ రావు, దామర్ల పెద్దమస్తాన్ రావు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మక.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఇప్పుడు వినండి గులే బకావళి కథ. చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీత రచన సి నారాయణరెడ్డి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి డమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్.

ఇద్దరు అమ్మాయిలతో చిత్రం నుంచి డేవిడ్ సైమోన్ అనిత పాడిన పాట. ఈ చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్నారు. చౌటప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ.

భారతీయుడు చిత్రం నుంచి కేజే యేసుదాస్ పాడిన పాట, గీత రచన భువనచంద్ర. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రేవణపల్లి నుండి వేణమ్మ పద్మశాలి బాలయ్య బాబు.

కార్యక్రమంలో చివరిగా వినండి మాయాబజార్ చిత్రం నుంచి ఘంటసాల పి లీలా పాడిన పాట, గీత రచన పింగళి. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు నెల్లూరు రామకోటి నగర్ నుంచి తుమ్మలచర్ల పద్మనాభయ్య ఉమాదేవి జయమ్మ.

మీరింత వరకు రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా జర్నీ చిత్రం నుంచి సత్యహరిని పాడిన పాటను వింటారు.

జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

జీన్స్ చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ ఎస్పి పల్లవి పాడిన పాట, గీత రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 1DRJ కార్యక్రమం వింటారు. సమర్పణ బి సంగీత.
1: ఆకాశవాణి 90 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి 1DRJగా సెలెక్ట్ అయిన వారిలో సంగీత ఒకరు. ఈరోజు సంగీత మనతో ఉన్నారు. హాయ్ సంగీత, వెల్కమ్.
2: హలో, థ్యాంక్ యూ.
1: ఈరోజు నువ్వు మన ప్రోగ్రాంలో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. నీ జర్నీ, ఇంట్రెస్ట్, అలాగే రేడియోతో నీ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవాలని మేమెంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నాం. సో సంగీత, లెట్స్ బిగిన్ అవర్ కన్వర్జేషన్.
2: ఓకే.
1: ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విన్నర్ అయ్యి 1DRJగా సెలెక్ట్ అయ్యావు కదా, ఈ విషయం తెలిసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? అలాగే నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఫీల్ అయ్యారు?

0: బ్యూటిఫుల్ మూమెంట్ గురించి మా లిజనర్స్తో షేర్ చేసుకుంటావా?
1: ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని తెలియంగానే నాకు బాగా హ్యాపీగా అనిపించింది. తర్వాత మా సిబ్లింగ్స్తో షేర్ చేశాను, మా ఫ్రెండ్స్తో షేర్ చేశాను. వాళ్ళందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, అంటే నువ్వు వన్ డే ఆర్జేగా వెళ్తావు, కంగ్రాచులేషన్ అని బాగా ఎంకరేజ్ చేసేసరికి నాకు కూడా చాలా హ్యాపీగాను ఎక్సైట్మెంట్గా అనిపించింది బాగా.
0: నైస్ సంగీత. అండ్ సంగీత, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్న విషయం నీకు ఎలా తెలిసింది?
1: ఎస్సే రైటింగ్ కండక్ట్ చేస్తున్న విషయం మా కాలేజ్ వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేశారు. ఆకాశవాణి 90 ఇయర్స్ సందర్భంగా ఇలా కాంపిటీషన్స్ పెడుతున్నారు, పార్టిసిపేట్ చేయండి అని. ఇంకా అలా పార్టిసిపేట్ చేశాను.
0: ఓకే సంగీత. అండ్ ప్రస్తుతం నువ్వు ఏం చదువుకుంటున్నావు?
1: నేను ఫైనాన్స్ చదువుతున్నాను.
0: హో, ఫైనాన్సా? మరి ఫైనాన్స్నే స్పెషలైజేషన్గా చూస్ చేసుకోవడానికి ఏమైనా డిఫరెంట్ రీజన్ ఉందా?
1: యాక్చువల్గా ఫైనాన్స్ అనేది మొత్తం బిజినెస్, మనీ ట్రాన్సాక్షన్ వాటి గురించి ఉండిద్దని తెలుసు. అందుకనే నాకు ఆ సబ్జెక్ట్ మీద ఇంకా అలా ఇంట్రెస్ట్ వచ్చింది, అలా ఫైనాన్స్ తీసుకున్నాను.
0: ఓకే, మరి ఫైనాన్స్ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నావు కదా, ఫైనాన్స్ చదివే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ పరంగా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? అలాగే ఫైనాన్స్ ఫీల్డ్లో కెరీర్ బిల్డ్ చేసుకునే యూత్కి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నావు?
1: ఫైనాన్స్ చదివిన వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్ లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మెయిన్లీ బ్యాంకింగ్ సెక్టార్, అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఐబీపీఎస్, ఎస్బీఐ, ఆర్బీఐ వంటి ఎగ్జామ్స్ ద్వారా బ్యాంక్ జాబ్స్ కి ట్రై చేయొచ్చు. అలాగే ఇన్సూరెన్స్ సెక్టార్ లో, అకౌంట్స్ డిపార్ట్మెంట్స్ లో, ట్యాక్స్ రిలేటెడ్ జాబ్స్ లో కూడా అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ తో సివిల్ సర్వీసెస్ కి కూడా ప్రిపేర్ అవుతారు. ఫైనాన్స్ చదివిన వాళ్ళకి నంబర్స్, బడ్జెటింగ్, మనీ మేనేజ్మెంట్ గురించి మంచి అండర్స్టాండింగ్ ఉండడం వల్ల చాలా ఫీల్డ్స్ లో ఉపయోగపడుతుంది. అలాగే ఫైనాన్స్ ఫీల్డ్ లో కెరీర్ బిల్డ్ చేయాలనుకునే యూత్ కి నేను చెప్పేది ఏంటంటే, కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రమే కాదు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. బ్యాంకింగ్ సెక్టార్ లో ఏం జరుగుతుంది, డిజిటల్ పేమెంట్స్ ఎలా పెరుగుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి బేసిక్ అవేర్నెస్ ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఫైనాన్షియల్ డిసిప్లిన్. చాలా మంది మనీ ఎర్న్ చేయడం గురించి ఆలోచిస్తారు, కానీ మనీ మేనేజ్మెంట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. చిన్న మొత్తంలో అయినా సేవింగ్స్ చేయడం, అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ తగ్గించడం, బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం లాంటి హ్యాబిట్స్ స్టూడెంట్ స్టేజ్ నుంచే అలవాటు చేసుకోవాలి. ఇవి ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడతాయి. ప్రస్తుతం యూపీఐ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్, డిజిటల్ బ్యాంకింగ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం కాబట్టి యూత్ ఫైనాన్షియల్ టెక్నాలజీ గురించి కూడా తెలుసుకోవాలి. మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది మాత్రమే కాదు, ఆ డబ్బును ఎలా ఉపయోగిస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. చాలా మంది స్టూడెంట్స్ చదువు పూర్తయ్యాక జాబ్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఆలోచిస్తారు, కానీ నిజానికి స్టూడెంట్ స్టేజ్ నుంచే సేవింగ్స్, బడ్జెటింగ్, ఇన్వెస్ట్మెంట్ గురించి బేసిక్ నాలెడ్జ్ పెంచుకుంటే ఫ్యూచర్ లో చాలా మంచి డెసిషన్స్ తీసుకోవచ్చు. చివరిగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఫైనాన్స్ అనేది కేవలం ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదు, మన రోజువారి జీవితానికి కూడా చాలా దగ్గరగా ఉండే ఫీల్డ్. డబ్బును ఎలా సేవ్ చేయాలి, ఎలా స్పెండ్ చేయాలి, ఫ్యూచర్ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు ఫైనాన్స్ ద్వారా నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ ఫీల్డ్ లోకి రావాలనుకునే యూత్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుని రెగ్యులర్ గా అప్డేట్స్ ఫాలో అవుతూ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి.
0: చాలా మంచి విషయాలు చెప్పావు. ముఖ్యంగా ఫైనాన్స్ ఫీల్డ్ లో కెరీర్ ఆపర్చునిటీస్, మనీ మేనేజ్మెంట్ గురించి ఇచ్చిన సజెషన్స్ యూత్ కి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సరే, మరి చదువుతో పాటు సంగీత నువ్వు ఫ్రీ టైమ్ లో ఏం చేస్తూ ఉంటావు? నీ హాబీస్, ఇంట్రెస్ట్ ఏంటి? అలాగే నీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి?
1: నా హాబీస్ ఏంటంటే, నాకు ఎక్కువగా కుకింగ్ చేయడం ఇష్టం. ఫ్యూచర్ డ్రీమ్ ఏంటంటే నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను.
0: ఓకే, మరి నీ ప్యాషన్ గురించి అలాగే నీ రోల్ మోడల్ ఎవరు? మెయిన్లీ వాళ్ళల్లో నీకు నచ్చిన క్వాలిటీస్ గురించి చెప్పగలవా?
1: నా రోల్ మోడల్ ఎవరంటే మా సిస్టర్ మనీషా. తను నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంది, అన్నిట్లో నాకు సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ మా సిస్టర్ మనీషా ఏంటంటే ఎక్కువగా నా గురించి కేర్ తీసుకుంటుంది. ఒక సిస్టర్ కున్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని పర్ఫెక్ట్ గా నిర్వహిస్తుంది మా అక్క. అందుకనే నా రోల్ మోడల్ మా సిస్టర్.
0: ఓకే, నైస్ సంగీత. ఫస్ట్ టైం మైక్ ముందు మాట్లాడిన ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అలాగే రేడియో స్టేషన్ కి వచ్చినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ అండ్ స్టూడియో అట్మాస్ఫియర్ చూసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది?
1: ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం నర్వస్ గా, కొంచెం భయం భయంగా అనిపించింది. తర్వాత స్టూడియోకి వచ్చాక కొంచెం కంఫర్ట్ గా అనిపించింది. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను.
0: ఓకే సంగీత. అండ్ ఈ డిజిటల్ జనరేషన్ లో యూత్ కి రేడియో యొక్క ఇంపార్టెన్స్ గురించి నీ మాటలో చెప్పగలవా?

0: అండ్ యూత్ స్టడీస్తో పాటు ఇలా కాంపిటీషన్స్, కో కల్చర్ యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ఎంతవరకు ఇంపార్టెంట్ అని నువ్వు అనుకుంటున్నావు?
1: ప్రజెంట్ జనరేషన్లో కూడా రేడియో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎలాగంటే మా డాడీ ఇప్పటికీ కూడా రేడియో ఆన్ చేసి అందులో న్యూస్ అండ్ సాంగ్స్ వింటారు. న్యూస్ వల్ల ఏంటంటే ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైతే ఉన్నాయో అవి మనకి తెలుస్తుంది, అంటే కొంచెం అవగాహన వస్తుంది. రేడియోలో వచ్చే సాంగ్స్ వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే అందులో వచ్చే సాంగ్స్ వింటుంటే పాస్ట్ లైఫ్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపిస్తుంది. ప్రెజెంట్ రేడియోలో డ్రామాస్ లాంటివి కూడా బ్రాడ్కాస్ట్ అవుతుంది, దానివల్ల ఇమాజినేషన్ స్కిల్స్ పెరుగుతుంది.
0: బాగా చెప్పావు సంగీత, నీ ఎక్స్పీరియన్స్ అలాగే నీ థాట్స్ గురించి. మరి ఇప్పుడు కాస్త ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్దామా? నీ ఫేవరెట్ మూవీలోని నీకు నచ్చిన సాంగ్ 2 లైన్స్ మా లిసనర్స్ కోసం పాడగలవా?
1: నా ఫేవరెట్ మూవీ ఓ బేబీ, అందులో నా ఫేవరెట్ సాంగ్ ఏంటంటే చాంగుబల. అందులో ఒక 2 లైన్స్ పాడతాను. ఇంత కొత్తగుంటుందా జీవితం, ఇంద్రధనసు మెరిసినట్టుగా, తిరిగి వచ్చి చేరుకుంటే నాగతం, తెలుసుకుంటోంది మనసేమో మెల్లమెల్లగా.
0: నైస్ సంగీత, భలే స్వీట్గా పాడావు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఓ బేబీ చిత్రం నుంచి మికీ జే మేయర్ సంగీతంలో నుటానా మోహన్ పాడిన పాటను విందాం.

0: సరే సంగీత, ఇప్పుడు కొన్ని ఫనీ అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతాను, రెడీనా మరి?
1: రెడీ.
0: అండ్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ హ్యాస్ వన్ హెడ్ వన్ టెయిల్ బట్ నో బాడీ, ఏంటది?
1: వన్ హెడ్ వన్ టెయిల్ నో బాడీ, కాయిన్.
0: ఎస్, కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు, వాట్ ఇంక్రీజ్ ద మోర్ యు షేర్ ఇట్?
1: నాలెడ్జ్.
0: అబ్సల్యూట్లీ రైట్ సంగీత. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, విచ్ బ్యాంక్ హ్యాస్ నో బ్రాంచెస్ నో ఎంప్లాయీస్, ఏంటది?
1: హింట్ ఏమైనా ఇవ్వగలరు?
0: విచ్ బ్యాంక్ హ్యాస్ నో బ్రాంచెస్ నో ఎంప్లాయీస్ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ వాటర్?
1: ప్లెంటీ ఆఫ్ వాటర్, రివర్ బ్యాంక్.
0: ఎస్, కరెక్ట్ ఆన్సర్ సంగీత. ఇప్పుడు ఫన్నీ క్వశ్చన్స్ వచ్చినా ఏ మాత్రం తడబడకుండా చాలా స్మార్ట్ గా ఆన్సర్ చేసావు. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ కి వెళ్దాం మరి, ఓకేనా?
1: ఓకే.
0: క్యాష్ ఆర్ యూపీఐ?
1: క్యాష్.
0: క్యాష్ ఎందుకు? యూపీఐ ఇప్పుడు అందరు ఉపయోగిస్తున్నారు కదా.
1: అంటే యూపీఐ లో సర్వర్ ఎప్పుడు డౌన్ అయ్యిద్ది అనేది తెలీదు, ఒక్కోసారి బ్యాంక్ ఇష్యూస్ వల్ల పేమెంట్ అవ్వవు.
0: ఓకే సంగీత, ఇప్పుడు మరి డ్రీమ్ జాబ్ ఆర్ డ్రీమ్ సాలరీ?
1: డ్రీమ్ సాలరీ.
0: డ్రీమ్ జాబ్ ఎందుకు కాకూడదు? అందరూ ఇష్టపడిన జాబ్ చేయాలనుకుంటారు కదా మరి.
1: డ్రీమ్ సాలరీ వల్ల ఏంటంటే మనకు కావాల్సినంత సాలరీ వస్తుంది కాబట్టి మన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోగలం.
0: ఓకే సంగీత, మరి మనీ ఆర్ టైమ్?
1: టైమ్.
0: ఎస్, గుడ్ వన్. ఆఫ్లైన్ షాపింగ్ ఆర్ ఆన్లైన్ షాపింగ్?
1: ఆఫ్లైన్ షాపింగ్.
0: ఎందుకు ఆన్లైన్ షాపింగ్ కాకూడదు?
1: ఆన్లైన్ షాపింగ్ లో బార్గెనింగ్ అనేది ఉండదు, ఆఫ్లైన్ షాపింగ్ లో ఉండిద్ది అందుకనే.
0: యా, నైస్. సరే ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ 12 ఇయర్స్ జర్నీలో ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి కదా, సో వాటిలో ఒక మైల్ స్టోన్ గురించి మా లిజనర్స్ తో షేర్ చేసుకుంటావా?
1: ఎన్డీఏ గవర్నమెంట్ లో నాకు నచ్చిన అచీవ్మెంట్స్ లో ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ లో కన్స్ట్రక్ట్ చేసిన చెనాబ్ రైల్ బ్రిడ్జ్. ఇది కేవలం ఒక బ్రిడ్జ్ మాత్రమే కాదు, ఇండియా ఇంజనీరింగ్ క్యాపబిలిటీకి ఒక గొప్ప ఎగ్జాంపుల్. ప్రపంచంలోనే హైయెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ గా ఇది గుర్తింపు పొందింది. చెనాబ్ రైల్ బ్రిడ్జ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోని చెనాబ్ రివర్ పై కన్స్ట్రక్ట్ చేశారు. ఈ బ్రిడ్జ్ హైట్ 359 మీటర్స్, అంటే ఈఫిల్ టవర్ కంటే కూడా ఎత్తుగా ఉంటుంది, అందుకే ఇది వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. దీని మొత్తం లెంత్ 1315 మీటర్స్. ఈ బ్రిడ్జ్ USBRL ప్రాజెక్ట్ లో అత్యంత ముఖ్యమైన భాగం. ఈ ప్రాజెక్ట్ పనులు చాలా సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయ్యాయి, అయితే అక్కడి వెదర్ కండిషన్స్, డీప్ వ్యాలీ, ఇంజనీరింగ్ ఛాలెంజెస్ వల్ల కన్స్ట్రక్షన్ ప్రాసెస్ చాలా ఛాలెంజింగ్ గా మారింది. ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏమిటంటే ఇది కేవలం హైట్ వల్ల మాత్రమే ఫేమస్ కాదు, సేఫ్టీ స్టాండర్డ్స్ పరంగా కూడా చాలా అడ్వాన్స్డ్ గా డిజైన్ చేశారు. గంటకు 260 కిలోమీటర్ స్పీడ్ తో వీచే గాలులను కూడా తట్టుకునేలా కన్స్ట్రక్ట్ చేశారు, అలాగే ఎర్త్ క్వేక్స్ వంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేలా డిజైన్ చేశారు. దీని డిజైన్ లైఫ్ సుమారు 120 ఇయర్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే చెనాబ్ రివర్ కి 359 మీటర్స్ ఎత్తులో ఈ బ్రిడ్జ్ ఉండడం వల్ల ట్రైన్ లో ప్రయాణించే వాళ్లకు అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది, అందుకే ఇది ఇంజనీరింగ్ వండర్ గా కూడా గుర్తింపు పొందింది.
0: వావ్, చెనాబ్ రైల్ బ్రిడ్జ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నావు. దీని స్పెషాలిటీ ఏంటో, ఇండియాకి ఇది ఎంత ప్రౌడ్ మూమెంటో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. ఈ ఇన్ఫర్మేషన్ మా లిజినెస్ కి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సరే ఇప్పుడు బద్రీనాథ్ చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సంగీతంలో శ్రేయా ఘోషల్, రేవంత్ పాడిన పాట మీకోసం.

0: థ్యాంక్ యూ సంగీత, ఈరోజు నీతో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మా లిజినెస్తో షేర్ చేసుకున్నావు. అండ్ నీ ఫ్యూచర్లో అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు వన్ డే ఆర్జే బి సంగీత గారితో పరిచయం విన్నారు.

0: పంతులమ్మ చేతుల నుంచి పాటలు విన్నారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ పాల్గొంటారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్గంజ్ జిల్లాలో పహాడ్పూర్ గ్రామంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మయూర్గంజ్ జిల్లాలోని రైంగర్పూర్లో మోహన్ చరణ్ మాఘీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు

0: ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిలో సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, సామాజిక సంస్కరణల ద్వారా బెంగాల్ పాత్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడుతూ, దేశ నిర్మాణానికి సేవలందించిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని స్మరించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం, విద్య, విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం, సంగీతం, సినిమా, ప్రజా జీవితానికి ఆ రాష్ట్రం ఎంతో సహకారం అందించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. సాహిత్యం, సంగీతం, కళలు, ఆధ్యాత్మికత, విజ్ఞాన శాస్త్రం, వ్యాపారం, వాణిజ్యం, సామాజిక సంస్కరణల ద్వారా దేశ చరిత్రకు ఎనలేని సహకారం అందించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణలోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్ డే కౌంట్ డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, భారతదేశం విశ్వగురుగా నిలవడానికి మన సంస్కృతి సంప్రదాయాలే కారణమని, ప్రపంచానికి మనం అందించిన అత్యంత గొప్ప అపురూపమైన కానుక యోగా అని అన్నారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత, సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సాంప్రదాయం యోగా అని చెప్పారు. యోగా కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానమని ఆయన తెలిపారు.
1: आज इस गौरवशाली मंच से हम सब दृढ़ संकल्प ले, योग को केवल एक दिन का उत्सव नहीं बल्कि अपने दैनिक जीवन का एक अनिवार्य हिस्सा बने. जब देश का प्रत्येक नागरिक शारीरिक और मानसिक रूप से सशक्त होगा, तभी हम एक स्वस्थ, समृद्ध और आत्मनिर्भर भारत के निर्माण में अपना अमूल्य योगदान दे सकेंगे.
0: केंद्र बोगु गनल शाखा मंत्री किशन रेड्डी మాట్లాడుతూ, భారత ప్రాచీన యోగాను ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ చెరువతోనే ఐక్యరాజ్య సమితి అధికారికంగా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు.
1: గత 7 సంవత్సరాలుగా మనము 24 అవర్స్ కౌంట్ డౌన్ కింద యోగాకు సరిగ్గా 24 గంటల ముందు మన హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతంగా మరింతగా ఈ హైదరాబాద్ జిల్లాని, హైదరాబాద్ ప్రజలను సంఘటితం చేసి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
0: ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా రేపు ఘనంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఋతువృత్తంతో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇది అన్ని వయసుల వారికి యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న 100 చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాగా కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగే రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సదర్లోని గ్యారిసన్ గ్రౌండ్లో ఉదయం 7:30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం రాష్ట్రపతి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో జరిగే 36వ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మరుసటి రోజు సోమవారం రాష్ట్రపతి కూనో నేషనల్ పార్కును సందర్శిస్తారు. సహారియా గిరిజన తెగకు చెందిన ప్రజలను, చీతా కాంట్రాక్టర్లను, పార్క్ క్షేత్రస్థాయి సిబ్బందిని కలుసుకుని వారితో ముచ్చటిస్తారు. రేపు జరిగే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల్లోని 565 నగరాల్లో మొత్తం 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షను పర్యవేక్షించేందుకు 2 లక్షల మందికి పైగా సిబ్బందిని నియమించారు. అక్రమాలను అరికెట్టేందుకు సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జీపీఎస్ ఎస్కార్ట్ వాహనాలతో వివిధ రకాల భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్టీఏ మాక్ డ్రిల్ చేపట్టింది. రాత్రి 8 గంటల వరకు ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో భారతదేశం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సూత్రాల ఆధారంగా అద్భుతమైన మార్పును సాధించింది. ఈ కాలంలో పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం సాధికారత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. గత 12 ఏళ్లలో భారతదేశపు సాంకేతిక రంగంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. ఇందులో సెమీకండక్టర్ రంగం అభివృద్ధి, అంతరిక్ష స్టార్టప్ల అపారమైన వృద్ధి అత్యంత కీలకమైన మైలురాళ్లుగా నిలిచాయి. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిస్థాపకత, డిజిటల్ సార్వభౌమత్వానికి పునాది అయిన సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2021 డిసెంబర్లో 76,000 కోట్ల రూపాయల వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభమైంది. మరోవైపు ఇండియా స్పేస్ పాలసీ 2023 ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి పూర్తి అనుమతులు లభించాయి. దీని ఫలితంగా రిజిస్టర్డ్ స్పేస్ స్టార్టప్ల సంఖ్య 2014లో కేవలం ఒక్కటే ఉండగా నేడు 400 పైగా ఉన్నాయి. ప్రభుత్వం దాదాపు $8.4 బిలియన్ ఉన్న భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను వచ్చే పదేళ్లలో 40 నుండి 45 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. క్రికెట్. భారత ఆఫ్ఘనిస్తాన్ టెస్టుల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ను కైవసం చేసుకున్న భారత జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాలలో ప్రధానమంత్రి పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అంతర్జాతీయ స్థాయిలో విశేష పరిచర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఎన్ లోహిత్ దత్త గారు పాడిన భక్తి సంగీతం వింటారు.

మీరింతవరకు శ్రీ ఎన్ లోహిత్ దత్తా గారు పాడిన భక్తి సంగీతం విన్నారు. ఇప్పుడు చిత్రగీతాలు. 16 ఏళ్ల వయసు చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్చాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సాంకేతికతకు మరింతగా అలవాటు పడకుండా ఉండేందుకు ఆధ్యాత్మికత, యోగా వంటివి ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద రామ్దేవ్ బాబాతో నిర్వహించిన యోగా సాధనా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రామ్దేవ్ బాబా యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లారని, వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి రామ్దేవ్ బాబా దగ్గర యోగాలో శిక్షణ తీసుకుంటారని చంద్రబాబు పేర్కొన్నారు. ఉండవల్లి గుహల వద్ద యోగా సాధన చేయడం విశేషమని కొనియాడారు. 6-7 శతాబ్దాలకు చెందిన ఉండవల్లి గుహలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ,
1: యోగా ఈజ్ అవర్ ట్రెడిషన్, యోగా ఈజ్ అవర్ నాలెడ్జ్, యోగా మెడిటేషన్ ఈజ్ హెరిటేజ్. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫాలో స్పిరి

0: spirituality. It will control your mind, body, organs, proper thinking, proper happiness. In this context, I am appreciating our Honorable Prime Minister.
1: Yes.
0: First time, not only is following yoga, he convinced United Nations to make it as an event, Yoga International Day. Today, 190 countries are going to participate in yoga. That is our gift.
2: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విష్ణు కళాశాలలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈరోజు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ,
3: బాధ్యతలు స్వీకరించాక ఏదైతే భారతదేశం యొక్క ప్రాచీన సంపద, భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారు చేశారు. ఇవాళ భారతదేశం యొక్క జీవన వైవిధ్యమైనటువంటి యోగా ఏదైతే ఉందో ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఇవాళ యోగాని అభ్యసిస్తున్నాయనేటువంటి విషయం తెలుసుకుని మనంతా కూడా గర్వపడాలి భారత.

0: స్వీకరించాక ఏదైతే భారతదేశం యొక్క ప్రాచీన సంపద భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారు చేశారు. ఇవాళ భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగా ఏదైతే ఉందో ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఇవాళ యోగాని అభ్యసిస్తున్నాయనేటువంటి విషయం తెలుసుకుని మనంతా కూడా గర్వపడాలి భారతీయులుగా.
1: రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా పూర్తిస్థాయి స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడజవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం తెలుపుతూ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని వీధుల్లోని చెత్తను తొలగించారు. అనంతరం అధికారులు ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించి పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లా లింగంగుంటలో విడుదల చేయనున్నారని మంత్రి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయల చొప్పున 46 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో 3,125 కోట్ల రూపాయలు జమ కానున్నాయి అని మంత్రి వివరించారు. పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 782.55 కోట్లు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం 2,342.92 కోట్లు విడుదల చేయనుందని అచ్చెన్నాయుడు వివరించారు. రాష్టంలో నూతన టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్టంలో టెక్స్టైల్ పాలసీని తీసుకువచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వందే అని అన్నారు. గడిచిన 2 ఏళ్లలో చేనేత కార్మికులకు 250 కోట్ల రూపాయల విలువైన రాయితీలను ఇచ్చామని మంత్రి చెప్పారు. చేనేత వస్తాల అమ్మకాలను ఎప్పటికప్పుడు మార్కెటింగ్ చేసే అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. మంగళగిరిలో 22 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ మంజూరు అయిందని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. విజయవాడలో ఔషధ నియంత్రణ భవన్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని, ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే రాష్టం ఆర్థికంగా పరిపుష్టి సాధించడం సాధ్యపడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేసే మందుల నాణ్యత నిర్ధారణ పరీక్షలకు రాష్టస్థాయి ల్యాబ్లో స్థానికంగా పరీక్షలకు వీలవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ
2: అధికారికంగా పనులు నిర్వహించడానికి ఆసుపత్రి కూడా ఏర్పాటు చేసుకున్న సందర్భంగా దాన్ని ప్రారంభించుకుంటున్న సందర్భం కూడా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో గత 2 సంవత్సరాల్లో 14.3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వాళ్ళ భవన నిర్మాణం పూర్తి చేశారు. ప్రజల ప్రాణాలని సంరక్షించే బాధ్యత డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కి ఉంది. ఎందుకంటే నాణ్యమైన మందులు లేకపోతే దాని ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. అదేవిధంగా నిబంధనలకు లోబడి మందుల పంపిణీ జరగకపోయినా, మార్కెట్ లో లభ్యత లేకపోయినా దాని దుష్పరిణామాలు కూడా ఉంటాయన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.
1: రేపు జరిగే నీట్ పునఃపరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్షా ప్రశ్న పత్రాల సురక్షిత రవాణా కోసం భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లను ఎన్టీఏ వినియోగించనుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ, ఎన్టీఏ, రక్షణ శాఖ అధికారుల మధ్య పలుమార్లు సమావేశాలు జరిగాయి. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేందుకు ఈ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6:30 వరకు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లోని మారుమూల రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన పథకంలో దేశంలో ఎరువులు విక్రయించే అన్ని కంపెనీలు తమ సబ్సిడీ ఎరువులను భారత్ అనే ఒకే బ్రాండ్ పేరుతో విక్రయిస్తారు. తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గంలోని సుబ్బనాయుడు కండ్రిక గ్రామంలో క్షేత్రస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

0: ఈ పథకం కింద రైతుల కోసం ఫ్రెండ్లీ యాప్ ద్వారా ఎకరాకు 3 బస్తాల యూరియాను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వివరిస్తూ,
1: ఏపీ ఎయిమ్స్ యాప్ అనే దాని ద్వారా రైతులకి యూరియా అండ్ డిఏపి ఈ రెండు ఎరువుల్ని ఈ యాప్ ద్వారా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఎకరాకి 3 బస్తాల చొప్పున 3 విడతల్లో ఈ యూరియా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఏ రైతులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ యాప్లో మా పేర్లు కనిపించట్లేదు, అలాంటి ఎక్కడ కూడా లేదు. ఈ పేరు కనపడకపోయినా మళ్ళీ పేరు యాడ్ చేసి రైతులకు ఇచ్చేటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో ఒకరే వచ్చి ఒక 20-30 బస్తాలు అట్లా తీసుకుపోయేటువంటి విధానం ఉంది. ఇప్పుడు అలా కాకుండా ఒక రైతుకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి అతని పేరు మీదే ఇచ్చేటువంటి విధానం అన్నమాట ఇది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించారు.

0: చెగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా పోషకాహార ప్రాముఖ్యత గురించి డాక్టర్ జి సుష్మ గారితో పరిచయం వింటారు.
3: ఈ మధ్యకాలంలో మనం తరచుగా చూస్తున్నాం ఎవరిని చూసినా పోషకాహార లోపమని. అసలు ఆరోగ్యానికి ఎటువంటి పోషకాహారం తీసుకోవాలి, అసలు పోషకాహారం అంటే ఏమిటి, ఈ వివరాలన్నీ మన స్టూడియోస్కి వచ్చున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ గుమ్మ లీలా సుష్మ గారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
4: నమస్తే అండి.
3: పోషకాహారం అంటే ఏంటి?
4: శరీరం ఆరోగ్యకరంగా ఉండటానికి పోషకాలు ముఖ్యమైనవి 5 రకాలుగా చెప్పుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్. ఇవన్నీ కూడా సమతుల్యంగా తీసుకోవడాన్ని సమతుల్య ఆహారం లేదా బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పవచ్చు. ముడి సరుకులు వీలైనంత వరకు సేంద్రియ పద్ధతులు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పెంచబడినవి అయ్యి ఆరోగ్యకరమైన పరిసరాల్లో వండినవి అయితే ఇంకా ఎక్కువ పోషకాలు లభిస్తాయి.
3: అసలు 5 రకాల ముఖ్య పోషకాలు అంటే ఏమిటో వివరిస్తారా?
4: వీటిని మన చేతికి ఉన్న 5 వేళ్లగా వివరించుకోవచ్చు. మొదటిది కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, రెండవది ప్రోటీన్ అంటే మాంసకృత్తులు, మూడవది ఫ్యాట్స్ అంటే మంచి కొవ్వు పదార్థాలు. ఈ మూడిటిని కలిపి మ్యాక్రోన్యూట్రియంట్స్గా చెప్పుకోవచ్చు. నాలుగవది విటమిన్స్, 5వది మినరల్స్. ఈ రెండిటిని కలిపి మైక్రోన్యూట్రియంట్స్గా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా శరీరానికి సరిపడా సమపాళ్లలో ఉంటేనే దానినే బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్య ఆహారం అని చెప్పవచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం వలన అన్ని పోషకాలు లభించి రోగనిరోధక శక్తి పెరిగి తద్వారంగా ఆరోగ్యంగా జీవించవచ్చు.
3: మనం తరచుగా వింటుంటాం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఇవి తీసుకోవడం వల్ల బరువు పెరిగిపోతారని. ఇప్పుడు అందులో చిన్నపిల్లలు, ముఖ్యంగా యువతలో ఈ కార్బోహైడ్రేట్స్ లోపం అనేది కనిపిస్తుంది. ఎవరిని చూసినా అసలు అవి తింటే బరువు పెరిగిపోతా ఉంటారు, అసలు ఇది ఎంతవరకు నిజం అంటారు?
4: కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఇవే మానవ శరీరానికి ప్రధాన పోషకాలు. ఒక బండికి పెట్రోల్ ఎలాంటిదో మానవ శరీరానికి కార్బోహైడ్రేట్స్ కూడా అంతే అవసరం. కానీ వీటిని గురించి భయపడటం చాలా బాధాకరం. అన్నం, ఇడ్లీ, దోశ ఇవన్నీ తినొచ్చా, మరి బరువు ఎలా తగ్గుతామని సరైన అవగాహన లేక భయపడుతున్నారు. శరీరానికి శక్తిని ఇచ్చే ఇంధనమే ఈ పిండి పదార్థాలు. మనిషి శరీరంలో జరిగే ఎన్నో ప్రధానమైన పనులకు ఇవి అవసరం. ముఖ్యంగా జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇవి మన శరీరంలో జన్యుపరమైన సమాచారాన్ని అందించడానికి ఎంతో అవసరమైనవి. ఇవి ఇంకా హార్మోన్ల యొక్క ఉత్పత్తికి కూడా ఈ పిండి పదార్థాలు అనేవి కావాలి. ప్రేగుల యొక్క కదలికలను సరిగ్గా ఉంచి మలినాలను బయటకి పంపి మలబద్ధకం కూడా లేకుండా చేస్తాయి. వీటిలో గల యాంటీ ఆక్సిడెంట్స్ కణాలను నాశనం చేయకుండా కాపాడతాయి. ప్రతి మానవ శరీరంలో కూడా ఆక్సిడేషన్ అనే ఒక ప్రక్రియ జరుగుతూ ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ అనేవి విడుదలయ్యి మన శరీర కణాలను అవి నాశనం చేసి రకరకాల అనారోగ్యాలకి మనం గురవటం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ పిండి పదార్థాలు తీసుకోవడం వలన ఈ అనారోగ్యాలకు దారి తీయకుండా కాపాడే యాంటీ ఆక్సిడేషన్ అనే ప్రాసెస్ జరగడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. వీటితో పాటుగా ఎముకలు గట్టిగా బలంగా ఉండేందుకు కావలసిన కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి శరీరంలోకి ఇంకడానికి కూడా ఇవి కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా చెడు కొవ్వులు కరిగేందుకు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు పిండి పదార్థాలు ఎంతో అవసరం. ముఖ్యంగా మీరు అడిగినట్లు బరువు తగ్గడానికి చూసేవాళ్ళు కూడా వీటిని తప్పకుండా తీసుకోవాలి. లేదంటే ఫ్యాట్స్ యొక్క మెటబాలిజం అంటే ఫ్యాట్స్ కరిగి వాటిని శరీరానికి కావలసిన శక్తిగా మార్చుకునేందుకు సాధ్యపడదు. కనుక కార్బోహైడ్రేట్స్ అనేవి తప్పనిసరి. కానీ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే కార్బోహైడ్రేట్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఇవి తీసుకోవడం వలన మన రక్తంలోకి గ్లూకోజ్ అనేది త్వరగా విడుదలవుతుంది. రెండవది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇవి పీచుతో కూడినవని చెప్పాలి. ఇవి తీసుకోవడం వలన గ్లూకోజ్ అనేది రక్తంలోకి నిదానంగా విడుదలవుతుంది. కనుక బరువు

0: పెరిగే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటాయి. ఇవి వచ్చి మనకి దంపుడు బియ్యం, పొట్టుతో కూడిన ధాన్యాలు, ముఖ్యంగా చిరుధాన్యాలు అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, పొట్టుతో కూడిన గోధుమల్లో లభిస్తాయి.
1: అంటే ఇప్పుడు ఈ పీచు పదార్థంతో కూడిన పిండి పదార్థాలు వీటిల్లో ఉంటాయి అన్నమాట.
0: అవునండి, ఇవి తీసుకోవడం వలన ఎటువంటి అనారోగ్యాలకి గురి అవ్వటం జరగదు. ఇంకా మంచి విధంగా అంటే ఆరోగ్యకరంగా బరువు తగ్గడం అనేది సాధ్యపడుతుంది.
1: అలాగే ఇప్పుడు ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, వీటి వల్ల మన శరీరానికి అసలు ఉపయోగం ఏంటి?
0: ప్రోటీన్స్ ని మన శరీరానికి బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పుకోవచ్చు. శరీరంలో కణాలు అంటే మన సెల్స్ మరియు కణజాలాలు అంటే టిష్యూస్ కూడా సరిగ్గా పనిచేయడానికి ఈ మాంసకృతులు అనేవి ఎంతో అవసరం. ముఖ్యంగా మన శరీరంలో జరిగే అనేక రకాల రిపేర్ ప్రాసెస్లకి ఈ మాంసకృతులు అనేవి ఎంతగానో అవసరం. జుట్టు, ఎముకలు, గోళ్ళు, నోటిలోని పళ్ళు ఇవన్నీ కూడా గట్టిగా ఉండటానికి, మనకి జుట్టు రాలిపోతున్నా, గోళ్ళు ఊడిపోతున్నా తిరిగి కొత్తవి ఉత్పత్తి అవటానికి ఈ మాంసకృతులు అన్నవి మన ఆహారంలో లేకపోతే అది జరగదు.
1: పిల్లలు ఎవరిని చూసినా ఇవాళ రోజుల్లో మాకు జుట్టు ఊడిపోతుందండి, జుట్టు బాగా రాలిపోతుంది అంటారు. అంటే వాళ్ళలో ఏంటంటే ఫిజికల్ గా లోపల వాళ్ళ ఇన్ బాడీలో ఉన్నది ఏంటంటే మాంసకృతులు లోపించడం వల్ల వాళ్ళకి జుట్టు రాలిపోవటం సమస్య.
0: దీనితో పాటుగా పిల్లలు ముఖ్యంగా ఎదుగుదల వయసులో ఉంటారు కాబట్టి వారి ఎదుగుదలకు ఈ మాంసకృతులు అనేది ఎంతగానో ఉపయోగపడతాయి. కండరాలు బలంగా ఉండి రోగనిరోధక శక్తి పెంపొందించడానికి అవసరమైన యాంటీబాడీస్ అనే వాటిని ఉత్పత్తి చేయడానికి కూడా ఈ మాంసకృతులు ఎంతగానో అవసరమవుతాయి. ప్రోటీన్లో అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి. మానవ శరీరం పనితీరుకి 22 అమైనో యాసిడ్లు అవసరం. వీటిలో కేవలం 13 రకాలు మాత్రమే శరీరంలో ఉత్పత్తి అవుతాయి. మిగతా 9 కూడా ఆహారం నుండి మనకి రావాలి. ఇవి వచ్చి మనకి మాంసాహారంలో ఇంకా కోడిగుడ్డులో లభిస్తాయి. వీటిని కంప్లీట్ ప్రోటీన్ అని చెప్పవచ్చు. కానీ శాకాహారులైతే కంప్లీట్ ప్రోటీన్ కోసం సీరియల్ పల్స్ కాంబినేషన్లో తీసుకోవాలి. అంటే ఒక పిండి పదార్థం ఒక పప్పుని జత చేసి, ఇది మనం అన్నం పప్పు ఇడ్లీ దోశని సాంబార్తో తీసుకోవచ్చు, చపాతీని పప్పుతో తీసుకోవడం. ఇలా చేయటం వలన శాకాహారులకి కూడా కంప్లీట్ ప్రోటీన్ అంటే ఈ మాంసకృతులు సరిగ్గా సమపాళ్లలో అందటం అనేది జరుగుతుంది. ఐసీఎంఆర్ అంటే మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారంగా ప్రతిరోజు మగవారు 60 గ్రాములు, ఆడవాళ్లు 55 గ్రాములు మాంసకృతులను తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి.
1: అంటే ఇప్పుడు ఇందువల్ల ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే శరీరంలో మనకి మాంసకృతుల లోపం అనేది లేకుండాను వాళ్ళ శరీరానికి కావలసిన అంటే ఏ వయసు వారికి కావలసిన వారికి ఆ విధంగా శరీర ఎదుగుదలకు కూడా
0: తోడ్పడతాయి.
1: అలాగే డాక్టర్ గారు, మరి ఈ రోజుల్లో సాధారణంగా మనం వింటూనే ఉంటున్నాం ఎవరిని చూసినా ఫ్యాట్ ఫ్యాట్ అని, ఏదైనా తినమంటే అమ్మో అది ఫ్యాట్ నాకొద్దు దాలో ఫ్యాట్ ఉంది ఇలా వింటున్నాం, అసలు ఈ కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉన్నదంటారా?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఫ్యాట్స్ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు మ్యాక్రోన్యూట్రియంట్స్ లోని భాగమే. ఫ్యాట్స్ లేని డైట్ చేయటం వలన ఆరోగ్యం చెడిపోవటం తప్ప వేరేమీ ఉండదు. శరీరంలోని ముఖ్య భాగాలు అంటే మన మెదడు, గుండె, కాలేయం చుట్టూ కూడా కొవ్వు ఇంకా నీరు ఉంటాయి. చర్మానికి కింద భాగంలో ఫ్యాట్స్ ఉండటం వలన మన శరీర యొక్క ఉష్ణోగ్రతను కూడా అదుపులో ఉంచడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. జాయింట్స్ మధ్యలో కూడా ఈ ఫ్యాట్ ఉండటం వలన వాటి తేలిక కదలికలకు కూడా ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి.
1: అంటే ఇప్పుడు మనం వింటూ ఉంటాం చాలా మంది 40 ఏళ్ళు దాటంగానే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని, మోచేతుల నొప్పులు వస్తున్నాయని అంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఈ ఫ్యాట్ పదార్థం లేకపోవటం వల్ల వాళ్ళలో ఆ నొప్పులు వస్తున్నాయంట.
0: నెయ్యి ఇటువంటివి వాడటానికి, ముఖ్యంగా మనకి నూనె, నువ్వులు, పల్లీల నుంచి కూడా సహజకరంగా ఈ కొవ్వు అనేది మనకి రావటం వలన అది శరీరానికి ఎంతో మంచి చేస్తుందండి. చెడు ఫ్యాట్స్ అనేవేవో కూడా నేను చెప్తాను. ముఖ్యంగా మన శరీరానికి కావలసిన విటమిన్ ఏ, డిఈకేలు శరీరంలోకి ఇంకడానికి కూడా ఈ ఫ్యాట్స్ అనేవి అవసరం. ఎందుకంటే వీటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్తాం. కొవ్వు కరిగేందుకు కూడా మంచి కొవ్వు పదార్థాలు అనేవి అవసరం. ఎందుకంటే ప్రతి శరీరానికి ఒక మెటబాలిక్ రేట్ అనేది ఉంటుంది, దానిని పెంచడానికి ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఆ మెటబాలిక్ రేట్ పెరిగితేనే ఫ్యాట్స్ అనేవి త్వరగా కరిగి బరువు తగ్గడానికి కూడా సాధ్యపడుతుంది. శారీరక వ్యాయామాన్ని బట్టి ప్రతిరోజు 20 నుండి 40 గ్రాముల ఫ్యాట్స్ ను తీసుకోవచ్చు. తీసుకోకూడనివి వచ్చి ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఇంకా సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి ట్రాన్స్ ఫ్యాట్స్ ని ముఖ్యంగా మ్యాన్ మేడ్ ఫ్యాట్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి మనకి ఎక్కువగా జంక్ ఫుడ్ అంటే బేకరీ పదార్థాలు, మైదా, రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనకి ఎక్కువగా ఈ మైదా

0: లాంటివి వాటిల్లో ఉంటాయి. ఇవి చెడు ఫ్యాట్స్ అండి, ఇవి తీసుకోకూడదు. మంచి ఫ్యాట్స్ వచ్చి వెజిటేబుల్ నూనెలు, నెయ్యి, గుడ్డు, చేప, పాలు మరియు పెరుగులోని మీగడ, పల్లీలు, నువ్వులు, నట్స్, వీటన్నిటి నుంచి కూడా మన శరీరానికి ఎంతో అవసరమైన మంచి ఫ్యాట్స్ లభించే ఆహార పదార్థాలు.
1: ఈ వివరం తెలియక ఇప్పుడు ఏంటంటే ఎవరిని కదిపినా పిల్లలు ఇది వేసుకోండి అంటే, నెయ్యి అసలు ఈ రోజుల్లో
0: పిల్లలకి కూడా పెట్టడానికి భయపడతారు, నెయ్యిని పెట్టడానికి భయపడతారు, కోడిగుడ్డులోని పచ్చి సొన పెట్టడానికి కూడా భయపడతారండి. అదే పెద్దలు కేఎఫ్సికి వాటికి తీసుకెళ్లి ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి చెడు పదార్థాలను పెట్టడానికి మటుకు ఆలోచించు.
1: జంక్ ఫుడ్ బాగా అలవాటు అయిపోయింది, దాంతో ఆ జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోయి ఏది వేసుకోమన్నా అమ్మో నెయ్యి వద్దు మాకు ఫ్యాట్ అంటారు. ఏంటంటే అసలు తీసుకోవాల్సిన పదార్థాలు తీసుకోవాలి, తీసుకుంటేనే దాని ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అలాగే మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి?
0: విటమిన్స్ మరియు మినరల్స్ ను మైక్రో న్యూట్రియంట్స్ గా చెప్పుకుంటాం. వీటి వలన శరీరానికి ఎటువంటి క్యాలరీలు అందవు, కానీ ఆరోగ్యపరంగా చాలా ప్రాముఖ్యతను వహిస్తాయి. విటమిన్ డి, విటమిన్ కే మాత్రమే మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి, మిగతావన్నీ కూడా ఆహారం నుండి రావాలి. ఇవి కావాల్సినంత మోతాదులో మాత్రమే శరీరానికి అందాలి. చాలా మంది ఊరికే బలం కోసం అని మల్టీవిటమిన్ బిళ్ళలు మింగడం మనం గమనించవచ్చు, కానీ వీటి మోతాదు శరీరంలో మితిమీరితే చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా విటమిన్ ఏ, డిఈకే వీటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గా చెప్పుకోవచ్చు. ఈ బిళ్ళలు వాడేటప్పుడు తప్పకుండా వైద్యుల సూచనల మేరకు మాత్రమే వాడాలి, లేదంటే ఇవి కొవ్వు కణాల్లో పేరుకుపోయి అనేక అనారోగ్య అనర్థాలకు దారితీస్తాయి.
1: కేవలం వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి.
0: అవునండి, లేదంటే చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిల్లో విటమిన్ బి సిని మటుకు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గా చెప్పుకోవచ్చు. మానవ శరీరంలో 90% మినరల్స్ గా క్లోరిన్ మరియు మెగ్నీషియం అని చెప్పాలి. వీటిలో ముఖ్య పాత్రను పోషించేవంటే కాల్షియం, ఫాస్ఫరస్, ఈ రెండు కూడా మన ఎముకలను బలంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. ఐరన్ రక్త కణాల ఉత్పత్తి కొరకు ఉపయోగపడుతుంది. పొటాషియం ఇంకా సోడియం మన రక్తపోటును అంటే బీపీని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి. రకరకాల రంగుల్లో లభించే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్ సరిగ్గా లభిస్తాయి.
1: అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాల గురించి చెప్తారా?
0: విటమిన్ సి దీనిలో ప్రధాన పాత్రను పోషిస్తుందని చెప్పాలి. ఐసీఎంఆర్ ప్రకారంగా ప్రతిరోజు 40 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సిని తీసుకోవాలి. ఈ విటమిన్ సి ఎక్కువగా పులుపు ఉన్న పళ్ళలో లభిస్తుంది. పిల్లలకు ఇవి పెడితే జలుబు చేస్తుంది అన్న అపోహతో చాలా మంది పెట్టరు, కానీ ఈ విటమిన్ సి లభిస్తేనే రోగ నిరోధక శక్తి పెరిగి తరచూ జలుబు, జ్వరాలు వంటివి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి వలన యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి అవటం వలన ఊపిరితిత్తులు మరియు గుండెలోని కణాలు కూడా ఆరోగ్యకరంగా ఉంచేలాగా ఇది తోడ్పడుతుంది. ఇవి లభించేది మనకి నిమ్మజాతి పళ్ళు అంటే కమల, నిమ్మకాయ, బత్తాయి, జామకాయ, టమాటా, ఉసిరికాయ, పైనాపిల్, ఆకుకూరలు, నల్ల ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్ అని చెప్పవచ్చు, కివి పండు, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, బొప్పాయి, మామిడికాయ వంటి ఆహార పదార్థాల్లో ఈ విటమిన్ సి అనేది అధికంగా ఉంటుందండి. రోగ నిరోధక శక్తితో పాటుగా ఇతర ఉపయోగాలు కూడా చాలా ఉంటాయి. దీనివలన కొల్లాజిన్ యొక్క ఉత్పత్తికి తోడ్పడటం వలన మన చర్మం కూడా ఆరోగ్యకరంగా ఇంకా యవ్వనంగా ఉండేలాగా చేస్తుంది. ముఖ్యంగా
1: శరీరం మీద మెరుపుని
0: అవును నిగారింపుగా ఉండేలాగా ఇది చేస్తుంది. ముఖ్యంగా మహిళలు రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవటం మనం గమనించవచ్చు. ఇవి వేసుకునేవారు విటమిన్ సి తగు మోతాదులో ఉండేలాగా చూసుకుంటేనే ఈ ఐరన్ అనేది బిళ్ళల రూపంలో తీసుకున్నా, ఇంజెక్షన్స్ చేసుకుంటున్నా కూడా శరీరంలోకి సరిగ్గా ఇంకటం అన్నది జరుగుతుంది. ఇంకా దీనిలో ఫ్రీ రాడికల్స్ ను అంతం చేసే శక్తి కూడా ఉండటం వలన క్యాన్సర్ కణాలను చంపే శక్తి, ఇంకా క్యాన్సర్ ను నివారించేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ సి అండి.
1: అలాగే ఎముకలు దృఢంగా ఉండేందుకు ఉపయోగపడే ఆహార పదార్థాల గురించి చెప్తారా?
0: ఎముకలలో ఎక్కువ శాతంగా ఉండే మినరల్ కాల్షియం అని చెప్పాలి. కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచేందుకు, ఇంకా జాయింట్స్, మన నోటిలోని పళ్ళు కూడా ఆరోగ్యకరంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఐసీఎంఆర్ ప్రకారంగా ప్రతిరోజు 500 నుండి 600 mg కాల్షియం తీసుకోవచ్చు. ఇవి దొరికే ఆహార పదార్థాలంటే మనకి పాలు మరియు పాల పదార్థాలు అంటే పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి కానీ, బీన్స్, రాజ్మా, సోయా బీన్స్, ఆకుకూరలు, రాగులు, నువ్వులు,

0: ఆవాలు, బాదం పప్పులు, బ్రొకొలి ఇంకా బెండకాయ అని చెప్పవచ్చు. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన తర్వాత క్రమంగా మన ఎముకల నుండి కాల్షియం బయటికి పోయి బోలుగా అయిపోతాం మనం గమనించవచ్చు. అందుకే 40 ఏళ్ళు పైబడిన స్త్రీలలో ఆస్టియోపోరోసిస్ అనే ఒక వ్యాధి తరచుగా మనం వింటూ ఉండటం జరుగుతుంది. వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకొని అవసరమైతే కాల్షియం బిళ్ళలను వేసుకోవాలి. కాల్షియం శరీరంలోకి ఇంకడానికి విటమిన్ డి ఎంతో అవసరం. ఇది మనకి సూర్యరశ్మి సన్లైట్ లో లభిస్తుంది. కోడిగుడ్డు ముఖ్యంగా లోపల పచ్చసొనలో ఉంటుంది, పుట్టగొడుగులు ఇంకా చేపలో కూడా ఈ విటమిన్ డి అనేది లభిస్తుంది.
1: అలాగే డాక్టర్ గారు, మరి ఇందాక మీరు చెప్పారు మనకి తరచుగా మహిళల్లో రక్తహీనత కనపడుతోంది అని, మరి అసలు ఇది అరికట్టడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
0: హిమోగ్లోబిన్ లో గల రెడ్ బ్లడ్ సెల్స్ అంటే మన ఎరుపు రంగులో ఉండే రక్త కణాల యొక్క ఉత్పత్తి కోసం ఐరన్ ఎంతో అవసరం. కనుక రక్తహీనతను అరికట్టేందుకు ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే మాంసాహారంలో ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా లివర్ భాగంలో ఉంటుంది. అలాగే శాకాహారులైతే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో ఎక్కువగా ఉంటుంది ఐరన్ శాతం. పొట్టుతో ఉన్న ధాన్యాలు, ఇందాక చెప్పుకున్నట్టు అన్ని చిరుధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు, నట్స్, స్ప్రౌట్స్ అంటే మన మొలకలు, మొలకలు ఎత్తిన పెసలు అవ్వచ్చు, శనగలు, అలసందలు, సోయాబీన్స్, రాజ్మా గింజలు ఏవైనా సరే మొలకలు, ఇంకా బెల్లం, బీన్స్, పిస్తా పప్పులు, ఎండు ద్రాక్ష, ఖర్జూరంలో కూడా ఐరన్ శాతం అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే మహిళలు ఈ ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటున్నప్పుడు ఇంకొక చిన్న విషయం గమనించాల్సింది, విటమిన్ సి కూడా ఉండేటట్టుగా తీసుకుంటే, అంటే ఉదాహరణకి ఒక కప్పు స్ప్రౌట్స్ అంటే మొలకలు మీరు తీసుకునేటట్టయితే దానిపైన ఒక అర నిమ్మచెక్క పిండి తీసుకోవడం వలన ఈ ఐరన్ అనేది శరీరంలోకి సరిగ్గా ఇంకడానికి ఉపయోగపడుతుంది.
1: అంటే ఐరన్తో పాటు
0: విటమిన్ సి కూడా వస్తుంది, ఇది కరెక్ట్ గా ఇంకటం అన్నది జరుగుతుంది, సరిగ్గా ఇంకుతుంది.
1: చాలా చక్కగా చెప్పారండి. అట్లాగే చివరిగా డాక్టర్ గారు, అసలు పోషకాహారంతో పాటు ఆరోగ్యకరంగా, అంటే ఆరోగ్యకరంగా జీవించడానికి పాటించాల్సిన జాగ్రత్తల గురించి చెప్తారా?
0: పోషకాహారంతో పాటుగా పాటించాల్సిన మరికొన్ని జాగ్రత్తలు, శరీరానికి సరిపడా నీళ్ళు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. మానవ శరీరంలో దాదాపుగా 70% నీటితోనే నిండి ఉంటుంది. క్యాలరీలు కరిగించేందుకంటే బరువు తగ్గేయాలి అని అనుకునేవాళ్ళు, ఇంకా మలినాలను బయటకి పంపేందుకు కూడా ఈ నీళ్ళు అన్నది ఎంతగానో అవసరం. ఇంకా సమయ పాలన, ఎంత హడావుడిలో ఉన్నా సమయానికి ఆహారం తీసుకోవడం అన్నది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. దీని వలన కూడా చాలా వరకు అధిక బరువు సమస్యను కూడా మనం అరికట్టడం అన్నది జరగచ్చు.
1: అంటే టైం ప్రకారం తినాలి,
0: తినాలి
1: అది ముఖ్యంగా.
0: ఇంకా ప్రతి 2-3 గంటలకి కూడా ఏదో ఒకటి తీసుకోవడం వలన మనం అతిగా తినటం అన్నది తగ్గించడం కూడా జరుగుతుందండి. దీని వలన ఎక్కువ క్యాలరీ కొంచెం కొంచెంగా
1: తీసుకుంటే కనుక ఆహారం వాళ్ళకి
0: ఎక్కువగా క్యాలరీలన్నీ
1: రాకుండా
0: ఉంటుంది, క్యాలరీలు ఎక్కువ చేరుకోకుండా ఉంటుంది, అది ఎక్కువ ఫ్యాట్స్ రూపంలో కూడా అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్ అనేది వీలైనంత మటుకు తీసుకోకుండా ఇంటి ఆహారాన్ని తినటానికి ప్రయత్నించాలి. ప్రతిరోజు 30 నుండి 40 నిమిషాల వరకు, కనీసం వారానికి 5 రోజులైనా సరే శారీరక వ్యాయామం అనేది కూడా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. ప్రతిరోజు 6 నుండి 7 గంటల వరకు ప్రశాంతమైన నిద్ర, ఇంకా ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే మన ప్రాణాయామ లాంటివి కూడా రోజు చేయటం అన్నది అలవాటు చేసుకోవడం వలన మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మానసిక ఒత్తిడి అనేది కూడా అధిక బరువుకి ఒక ప్రధానమైన కారణం అండి.
1: అందుకే ఇప్పుడు పిల్లలందరూ, చదువుకునే పిల్లలందరూ,
0: చిన్న పిల్లలకి కూడా చైల్డ్హుడ్ ఒబేసిటీని కూడా ఈ మధ్య ముఖ్యంగా మన దేశంలో కూడా, ఒకప్పుడు యుఎస్ అన్నది ఫస్ట్ పొజిషన్ లో ఉండేదండి చైల్డ్హుడ్ ఒబేసిటీలో, ఇప్పుడు మన దేశం కూడా వెనక వచ్చేసింది. కనుక ఎటువంటి ఆహారపరమైన సందేహాలున్నా ముఖ్యంగా గూగుల్ చేసి చూడటం, లేకపోతే ఇట్లా ఎవరు పడితే వాళ్ళు చెప్తే వినటం అన్నది చేయకుండా సర్టిఫైడ్ ఆహార నిపుణులను మాత్రమే సంప్రదించి ఆ డైట్ ప్లాన్ అన్నది సరిగ్గా తీసుకోగలిగితే చాలా వరకు ఆహార పదార్థాలు అన్నవి ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, డైట్ ప్లాన్స్ అనేవి ఎప్పుడైనా కూడా పర్సనలైజ్డ్ గా ఉండాలండి. అంటే ప్రతి శరీరం కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది, అవి అట్లా ఒక పేపర్ మనకి ఇచ్చేయడం వల్ల అది పాటించడం అనేది జరగదు.
1: శరీర తత్వాన్ని
0: తగ్గట్టుగా తీసుకోవాలి డైట్ ప్లాన్ అన్నది చేయాలి.
1: అది కూడా ఏంటంటే నిపుణులని సంప్రదించి వారు చెప్పిన విధంగా కనుక తీసుకుంటే మరి ఒబేసిటీ గానీ, పోషకాహార లోపం గానీ, రక్తహీనత గానీ ఇవేవీ లేకుండా 10 కాలాలు ఆరోగ్యంగా

0: नमस्ते।
1: नमस्ते।
2: పోషకాహార ప్రాముఖ్యత గురించి మీరింతవరకు డాక్టర్ జి సుష్మ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు విశేషాలు.
3: కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యానికి రక్ష బొప్పాయి గురించిన విశేషాలు వింటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం, అలాగే సరైన జీవన విధానం కూడా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి నుండి తప్పించుకోవాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. వీటిలోకి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, రోజువారీ ఆహారంలో వీటిని తప్పక మనం భాగం చేసుకోవాలి. వీటిలో అనేక పోషక విలువలు కలిగినటువంటి బొప్పాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి కారికా జాతికి చెందిన వృక్షం. మెక్సికో, మధ్య అమెరికాలో ఈ బొప్పాయిని ఒకప్పుడు విరివిగా పండించేవారు. దీని పండ్లు ఆహారంగానూ వైద్యంలోనూ వాడతారు. మన దేశంలో 400 ఏళ్ల క్రితమే ఈ బొప్పాయి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో విరివిగా పండిస్తారు. ఒక చెట్టుకి 10 నుండి 15 కాయలు గుత్తులుగా కాస్తాయి. ఇవి ఏడాది పొడుగునా సులభంగా లభిస్తాయి. బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరే పండులోనూ లేవంటారు వైద్యులు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు తగు మోతాదులో ఉంటాయి. అలాగే దీనిలో ఫోలేట్లు, ప్యాంథోనిక్ ఆమ్లాలు, ఖనిజాలు, ఫ్లెవనాయిడ్లు, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఏ లభిస్తుంది. దీనితో పాటు విటమిన్ బి1, బి2, విటమిన్ బి3, సి విటమిన్లు, అలాగే కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఈ బొప్పాయి పండులోని ఆరోగ్య ప్రయోజనాలు కనుక చూసినట్లయితే కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బీటా కెరోటిన్ తోడ్పడుతుంది. విటమిన్ ఏ దీనిలో సమృద్ధిగా ఉండటం వల్ల దృష్టి లోపాలను నివారిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. దీనిలో విటమిన్ బి వల్ల నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్ళు రాకుండా ఈ పండు కాపాడుతుంది. మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు. అలాగే దీనిలో ఉన్నటువంటి పీచు మొలల్ని రానివ్వదు. అలాగే ఈ పండు తినడం వల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి వంటివి తగ్గుతాయి. ఆస్తమా, కీళ్లవ్యాధులు వంటివి రాకుండా ఈ పండు నిరోధిస్తుంది. ఈ పండు తినడం వల్ల హృద్రోగాలు, కోలన్ క్యాన్సర్లు వంటివి రాకుండా కాపాడుతుంది. బొప్పాయి పండు తామర వ్యాధిని తగ్గిస్తుంది. ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది. అలాగే జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. పులియబెట్టిన బొప్పాయి నుండి ఆయింట్మెంట్ తయారు చేస్తారు. అంతేకాకుండా గాయాల మీద, పుండ్లపైన ఈ బొప్పాయి గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి. బొప్పాయి హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట, ప్రేగులలోని విష పదార్థాలను ఇది తొలగిస్తుంది. ఈ పండుని కనుక తీసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ముఖ్యంగా ఈ పండు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పాలి. చక్కెర వ్యాధితో బాధపడేవాళ్లు కూడా మితంగా ఈ పండుని తినవచ్చు. బొప్పాయిని పండుగానే కాకుండా పచ్చిగా ఉన్నప్పుడు కూరగాగాను ఎక్కువగా వాడతారు. ఈశాన్య భారతంలో వంటలలో ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన సొరకాయ, బీరకాయ, వంకాయలలాగానే ఈ బొప్పాయి కాయని కూడా విరివిగా అమ్ముతారు. బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని గుజ్జుని మొహానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. అలాగే మొటిమలు కూడా తగ్గుతాయి. ఫేస్ ప్యాక్లలో కూడా ఈ బొప్పాయి గుజ్జుని ఎక్కువగా వాడతారు. బొప్పాయితో చేసిన ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. దీనిని సబ్బులు, క్రీములలో కూడా ఎక్కువగా వాడతారు. జుట్టు పెరుగుదలకు బొప్పాయి తోడ్పడుతుంది. చుండ్రుని నియంత్రిస్తుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ బొప్పాయి పండుని నారింజ, నిమ్మ, పెరుగుతో పాటు తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే బొప్పాయిని కనుక నారింజతో పాటు తీసుకుంటే నారింజలో ఉన్నటువంటి పులుపు,

అలాగే బొప్పాయిలో ఉన్నటువంటి తీపి, ఈ రెండూ కూడా ఒకదానికొకటి విరుద్ధంగా ఉండటం వల్ల అతిసారం, అజీర్తి వంటి సమస్యలు కలగవచ్చు. అలాగే బొప్పాయిలో నిమ్మరసం కనుక చేరిస్తే రక్త సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక పెరుగుతో కనుక తీసుకుంటే పెరుగు చలవ చేస్తుంది, బొప్పాయి వేడి చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి కనుక తీసుకుంటే జలుబు, ఒళ్ళు నొప్పుల సమస్యలు రావచ్చు. వీటితో కలిపి కాకుండా బొప్పాయినే కనుక తీసుకుంటే అజీర్ణ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. పరకడుపున రెండు బొప్పాయి ముక్కలు కనుక తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి బొప్పాయిని రోజూ మితంగా తీసుకుంటారని ఆశిద్దాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా

డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఒక ప్రకటన. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ, లైమ్స్టోన్, డొలమైట్, టైరన్, మ్యాంగనీస్ గనులు, క్రోమ్, మైకా మైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీలు 1 నుంచి 10వ తరగతి చదివేవారు 31/8/2026 లోపుగా, 11 నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ వరకు చదివేవారు 31/10/2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల, కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in అప్లికేషన్ ఫామ్ లాగిన్ అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వీరిని సంప్రదించవచ్చు. ప్రకటన సమాప్తం. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

టీన్ టైం హిందీ చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొంచెంసేపట్లో పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన పీఎం కిసాన్ 23వ విడుదల కార్యక్రమం యొక్క ఆఫ్ టు వ్యాఖ్యానం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి 8 90 ఇయర్స్ వన్ డే ఆర్జేగా మనతో తులసి ఉన్నారు. హాయ్ తులసి.
1: హాయ్ అక్కా,
0: ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నాను, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నాను. ఇదే ఫస్ట్ టైం కదా ఆకాశవాణిలో. మరి లోపలికి రాగానే నీకు ఈ మైక్లు, ఈ సెటప్, ఇదంతా చూడగానే భయం భయంగా ఉందా లేకపోతే ఎగ్జైటెడ్గా ఉందా?
1: అంటే నేను ఫస్ట్ టైం అన్నమాట ఇలా రావటం. కొంచెం భయంగా ఉన్నా కానీ థ్రిల్లింగ్గా అండ్ హ్యాపీగా ఉంది.
0: చక్కగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి వన్ డే ఆర్జే అయిపోయావు కదా, హ్యాపీనా మరి?
1: చాలా హ్యాపీగా ఉంది అక్క. నాకంటే ఎక్కువగా మా పేరెంట్స్, అలానే మా మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
0: అసలు ఈ కాంపిటీషన్లో నిన్ను ప్రోత్సహించింది ఎవరు?
1: మా నవీనమ్ మేడం అని చెప్పేసి ఉన్నారక్క. నేను ఆ రోజు హాలిడేస్ ఇచ్చారని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. అయినా కానీ మేడం రారా పార్టిసిపేట్ చేయని చెప్పి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్. అలానే మా పేరెంట్స్ కూడా వెళ్ళు చెయ్యమ్మా అని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. మా మేడం, మా పేరెంట్స్ ఇద్దరు
0: నిన్ను ప్రోత్సహించారు.
1: అవునక్క,
0: ఇద్దరు సపోర్ట్ ఉంది అయితే
1: చాలా.
0: ఎంత టైం తీసుకున్నావు ప్రిపేర్ అవ్వడానికి?
1: నేను ప్రిపరేషన్కి ఏం టైం తీసుకోలేదు. బేసిక్గా నాకు రేడియో అంటే కొంచెం నాలెడ్జ్ ఉంది. దాన్ని బట్టి నేను ఆలోచించి, మన రేడియో అంటే జనరల్గా మన తాతలు వాళ్ళు యూస్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా యూస్ చేసేవాళ్ళు ఏంటి అనేది నేను నార్మల్గా చూసుకున్నాను. దాన్ని బట్టి నేను ఆలోచించి నాకున్న నాలెడ్జ్ని కొంచెం కలిపి నేను చెప్పాను అంతేనక్క.
0: నువ్వు దాని గురించి చెప్పాలన్నప్పుడు, ఆకాశవాణి గురించి చెప్పాలి అన్నప్పుడు నీకు ఆ మ్యాటర్, అది సోర్స్ ఏంటి అంటే నెట్లో సెర్చ్ చేసావా లేకపోతే ఇంట్లో పేరెంట్స్ని అడిగావా?
1: నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే రేడియో అంటే జనరల్గా మనకి రేడియో అంటేనే అర్థమైపోతుంది కదా, ఎందుకు ఎక్కడో ఉన్నా కానీ మనకి రేడియోలో వినిపిస్తుంది ఏదైనా తెలియాలంటే. ఇప్పుడంటే ఈవినింగ్ టైం అయితే మనం ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నాం, వాళ్ళు ఏంటి అప్పుడు అందరూ ఒక దగ్గరికి వెళ్ళి ఆ రేడియోలో అందరూ ఏదన్నా వినాలన్నా చేయాలన్నా వాళ్ళు విని ఊహించుకునేవాళ్ళు. అలా ఊహించుకోవటం వల్ల ఐక్యూ పవర్ పెరుగుతుంది కదా. అలా ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు జనరేషన్ ఏంటి అనేది నేను చూసుకొని బేస్ చేసుకొని చెప్పానక్క.
0: రీసెర్చ్ చేయకుండానే చాలా బాగా చెప్పావు. ప్రెసెంట్ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తులసి?
1: నేను ప్రెసెంట్ బీకామ్ కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానక్క.
0: ఓకే, ఎందుకు ఆ గ్రూప్ తీసుకున్నావు, ఇంట్రెస్టా?
1: అంటే యాక్చువల్గా నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను.
0: ఓ, గ్రూప్స్.
1: అయితే నేను, నాకు కావాల్సింది డిగ్రీ గ్రాడ్యుయేషన్. డాడీ ఏమో బీకామ్ కంప్యూటర్స్ తీసుకోమ్మని అడిగారు. ఇంకా అందుకని నాకు కావాల్సింది గ్రాడ్యుయేషన్ మాత్రమే కాబట్టి ఇంకా డాడీ కోసమనే బీకామ్ కంప్యూటర్స్ తీసుకున్నా, స్పెసిఫిక్గా ఏం లేదు.
0: కాంపిటీషన్లో నువ్వు సెకండ్ వచ్చావు కదా, నీ సక్సెస్ని ఎవరికన్నా డెడికేట్ చేయాలంటే ఎవరికి చేస్తావు?
1: మా నవీన మేడంకి, అలానే మా పేరెంట్స్కి.
0: వాళ్ళిద్దరికైనా? వాళ్ళే నిన్ను సపోర్ట్.

0: చేశారు బాగా.
1: మేడం బాగా సపోర్ట్ చేశారు. మా పేరెంట్స్ కూడా నేను ఇలా వెళ్తానమ్మా అంటే వాళ్ళు కూడా వెళ్ళమ్మా అని నన్ను చాలా ఎంకరేజ్ చేశారు.
0: ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఏ సాంగ్ ప్లే చేద్దాం, నువ్వే చెప్పు, నీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా చెప్పు.
1: నా ఫేవరెట్ సాంగ్ అంటే అక్క లౌక్యం మూవీ నుంచి నిన్ను చూడగానే సాంగ్ ఉంది కదా, నాకు అది చాలా ఇష్టం.
0: సరే అదే విందామా మరి.
1: ఓకే.

0: సాంగ్ విన్నాం కదా తులసి, ఇప్పుడు నేను నిన్ను కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పాలి.
1: ఫన్నీ క్వశ్చన్సా? నన్నేం అడుగుతారు?
0: నీకు తెలిసినవే అడుగుతాను.
1: సరే అయితే చూద్దాం.
0: ఒక్కరోజు నువ్వు గనక మీ కాలేజ్ ప్రిన్సిపల్ అయితే నువ్వు ఏ రూల్ని తీసేస్తావు?
1: కాలేజ్ అసలు ఉంచను.
0: కాలేజ్ని తీసేస్తావా? తర్వాత సెకండ్ క్వశ్చన్, నీ ఫ్రెండ్స్ మీ బ్యాచ్ ఉంటారు కదా మీ క్లాస్లో, వాళ్ళ మీ బ్యాచ్కి మీ ఫ్రెండ్స్ గ్రూప్కి ఒక సినిమా టైటిల్ ఏదన్నా ఇవ్వాలంటే ఏ నేమ్ ఇస్తావు?
1: మాకు టైటిల్తో పని

0: అదో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది.
1: ఎందుకు ఎందుకు
0: అంతే, ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోయింది అనమాట.
1: ఒక్క అంటే ఒక వింటేజ్ టైటిల్ ఏదన్నా ఇవ్వాలంటే ఏది ఇస్తావు?
0: ఓ మై ఫ్రెండ్ మూవీ ఉంది కదా, అలా ఇస్తాను.
1: ఓకే, ఎందుకు? ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారా లేకపోతే కలిసిపోతూ ఉంటారా?
0: మేము ఎందుకు కొట్టుకుంటామో మాకు తెలియదు, ఎందుకు తిట్టుకుంటామో కూడా తెలియదు అక్క.
1: ఎందుకు కలిసిపోతారో కూడా
0: తెలియదు.
1: క్లాస్లో ఎప్పుడైనా నిద్రపోవద్దు దొరికేసావా?
0: లాస్ట్ బెంచ్ మొత్తం మందే.
1: అయితే పడుకుంటారా అందరూ
0: బాగా?
1: మరి క్లాసు
0: క్లాస్ వింటా పడుకు. ఆ సబ్జెక్ట్ బాగా వచ్చిన సబ్జెక్ట్ అయితే ఇంకా లాస్ట్ బెంచ్ మందే.
1: ఓకే, సబ్జెక్ట్ని బట్టి మీ బెంచెస్ మారుతాయి. ఇది ఈ ఎగ్జామ్ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ కన్నా సీరియస్గా చదవాలి అని ఎప్పుడన్నా అనుకున్నావా?
0: ప్రతి ఎగ్జామ్కి అలానే అనుకుంటాం.
1: ప్రతిసారి
0: ఖచ్చితంగా.
1: అసైన్మెంట్ చేయడం ఇష్టమా, వైవాకి వైవా ఇవ్వడం ఇష్టమా?
0: అసైన్మెంట్ ఇష్టం అక్క.
1: ఎందుకు? ఏం రాస్తారో ఎవరు చూడరేనా?
0: అసైన్మెంట్ అయితే కొంచెం మనం ఏదన్నా రాయొచ్చు మంచిగా. వైవా అయితే అప్పటికప్పుడు చెప్పాలి కదా.
1: ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు కదా.
0: అది వైవా అక్క.
1: అసైన్మెంటే ఇష్టం అంటావు అయితే.
0: అంతే.
1: ఫోన్ లేకుండా ఉంటావా, వైఫై లేకుండా ఉంటావా ఒక్కరోజు?
0: వైఫై లేకుండా ఉంటా.
1: ఫోన్ ఉంటే చాలు, వైఫై లేకపోయినా పర్లేదు.
0: పర్లేదు.
1: ఓకే. అబ్బా బోరింగ్ సబ్జెక్ట్ రా బాబు అని ఏ సబ్జెక్ట్ చెప్తావు?
0: సబ్జెక్ట్ అంటే ఏం లేదక్క, అన్నీ ఇష్టమే. బోరింగ్ అని ఏముండదు.
1: అన్నీ ఇష్టమేనా? మరి నిద్ర ఎందుకు వస్తుంది?
0: ఆ సబ్జెక్ట్ బాగొచ్చు కాబట్టి.
1: ఓకే, ఇంకేమైనా ఫేవరెట్ సాంగ్ చెప్పు, వేద్దాం అది కూడా.
0: అక్క నేను ఒక సాంగ్ మా డాడీకి డెడికేట్ చేయాలనుకుంటున్నాను.
1: ఓకే, ఏ సాంగ్?
0: డాడీ మూవీ నుంచి
1: గుమ్మాడి
0: గుమ్మాడి, ఆ సాంగ్ మా డాడీకి డెడికేట్ చేయాలనుకుంటున్నాను.
1: సరే అయితే విందామా.
0: ఓకే.

0: అటెండెన్స్ కోసం నువ్వు చేసిన ఒక పెద్ద సాక్రిఫైస్ ఏంటి?
1: కాలేజ్కి వెళ్ళటం.
0: కాలేజ్కి వెళ్ళడం సాక్రిఫైసా? హాస్టల్ లైఫా డే స్కాలరా, నీకు ఏది ఇష్టం?
1: డే స్కాలర్ అక్క.
0: ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ డే స్కాలరా?
1: హాస్టలర్.
0: అందుకే డే స్కాలర్ ఇష్టం. ఓకే. కాలేజీలో నీకు దొరికిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి?
1: బెస్ట్ గిఫ్టా? కాలేజే.
0: కాలేజ్ మరి కాలేజీని తీసేస్తా అన్నా ఇందాక.
1: అది క్వశ్చన్ వేరే, ఇది క్వశ్చన్ వేరు కదా.
0: ఓకే. ఒక్క సబ్జెక్ట్ని నువ్వు డిలీట్ చేయాలి అంటే, డిలీట్ చేసే ఛాన్స్ వస్తే ఏ సబ్జెక్ట్ని తీసేస్తావు?
1: సబ్జెక్ట్ అనేదాన్నే తీసేస్తా.
0: అన్ని సబ్జెక్ట్స్ని
1: అంతే,
0: మొత్తం
1: మొత్తం
0: పర్మనెంట్ డిలీట్?
1: పర్మనెంట్.
0: అమ్మకి తెలియకుండా నువ్వు కాలేజ్లో ఏదైనా సీక్రెట్గా చేసావా?
1: లేదు అని అమ్మకి చెప్పేసేసా.
0: ఓకే. బిర్యానీ ఇష్టమా పులిహోర ఇష్టమా?
1: బిర్యానీ.
0: బిర్యానీ. ఎందుకు బిర్యానీ?
1: బిర్యానీ కదా.
0: బిర్యానీ కాబట్టి బిర్యానీ ఇష్టం. ఫస్ట్ బెంచ్ ఫ్రెండ్సా లాస్ట్ బెంచ్ ఫ్రెండ్సా?
1: అందరూ ఫ్రెండ్సే.
0: మరి లాస్ట్ బెంచ్కి వెళ్ళి కూర్చుంటానన్నా, ఎవరితో కూర్చుంటావు?
1: నిద్ర వస్తే పడుకుంటా వెళ్ళి.
0: ఓకే. ఎవరైనా పర్లేదు పక్కన?
1: అంతే,
0: నిద్ర వచ్చిన వాళ్ళందరూ లాస్ట్కి వెళ్ళి పడుకుంటారు.
1: అందరూ మన వాళ్ళే.
0: నీ బెస్ట్ ఫ్రెండ్కి ఏదైనా వార్నింగ్ ఇవ్వాలంటే ఏమిస్తావు?
1: ఊరికే రీల్స్ పంపొద్దని.
0: నువ్వు చూసినా చూడకపోయినా పంపిస్తూనే ఉంటారా?
1: అవును.
0: ఓకే. అలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉంటారు. గ్రూప్ ప్రాజెక్ట్లో నువ్వు వర్క్ చేస్తావా, ఓన్లీ పేరు మాత్రమే ఉంటుందా?
1: హార్డ్ వర్క్ చేస్తా.
0: హార్డ్ వర్క్ చేస్తావా? ఓకే తులసి, ఫన్నీ క్వశ్చన్స్ బాగా సమాధానం చెప్పావు. సరే ఇప్పుడు కొంచెం సీరియస్గా, నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్లాన్స్ యూపీఎస్సీ అన్నావు కదా, దానికోసం బాగా ప్రిపేర్ అవుతున్నావు, ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసావు, ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్పావు. అలాగే మీ కాలేజ్ మేట్స్కి కానీ లేదా యూత్కి కానీ ఏమన్నా సలహా ఇస్తావా నీ తరపు నుంచి, అంటే నీ ఎక్స్పీరియన్స్లో నువ్వు తెలుసుకున్నది ఏదైనా?
1: ఏదైనా నా వైపు నుంచి సజెషన్ అంటే, ఓన్గా ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తాను. టైంని వేస్ట్ చేయకోకుండా ఎవరైనా సరే ముందే ప్లానింగ్తో స్టెప్ తీసుకోవాలని చెప్తాను.
0: రీల్స్ పంపించద్దు ఊరికే, నాకు నేను చదువుకుంటున్నాను
1: అంతే
0: అని చెప్తావా
1: మా ఫ్రెండ్కి ఇది?
0: ఓకే తులసి, ఆకాశవాణి స్టూడియోకి వచ్చి చాలా చక్కగా మాట్లాడావు, ఇప్పుడు టెన్షన్ పోయిందా?
1: ఇప్పుడు టెన్షన్ మొత్తం పోయింది, ఫ్రీగా.
0: ఇప్పుడు మైక్ వదిలేస్తే నువ్వే మాట్లాడేస్తావు కదా.
1: అవును.
0: హ్యాపీనా?
1: చాలా హ్యాపీగా ఎంజాయ్.

అంటే చేశాను, ఎలాంటి ఛాన్స్ వస్తుంది అనుకోలేదు. మా నవీన మేడంకి అలానే మా పేరెంట్స్కి చాలా అంటే చాలా థ్యాంక్స్. ప్రతి దాంట్లో నన్ను ఎంకరేజ్ చేశారు, వాళ్ళ వల్లే నేను ఏదైనా చేయగలుగుతాను. చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛంద ఉద్యమం ప్రారంభం కావాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివరాలు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా లింగంగుంట్ల గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి తొలుత అంగన్వాడీ కేంద్రాన్ని, అనంతరం అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు గుడిపల్లి నాగభూషణానికి చెందిన పొలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, రసాయనాల వల్ల కలిగే నష్టాలపై రైతుల్లో అవగాహన కలగజేస్తున్నట్టు చెప్పారు. పీఎం కిసాన్ పథకం కింద 7,000 రూపాయలు రైతులకు జమ చేశామన్నారు. రైతులు ప్రకృతి సేద్యం వైపు మారాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: వ్యవసాయం అనేక సవాళ్లు ఎదుర్కొంది, అయితే రైతన్నకు అండగా ఉన్నాం. ఎక్కడికెక్కడ విత్తన సరఫరా దగ్గర నుంచి మార్కెటింగ్ వ్యవస్థ వరకు ఎక్కడా రైతు నష్టపోకుండా అనేక కార్యక్రమాలు చేశాం. 48 గంటల్లో మీరు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్ లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి, అందుకని యాంత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
0: ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమంలో భాగంగా లోక్ భవన్ లో ఈరోజు నిర్వహించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్ర బిందువు అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో బెంగాల్ ప్రజలు కీలక పాత్ర పోషించారని, ఎంతో మంది గొప్ప నాయకులను ఆ ప్రాంతం దేశానికి అందించిందన్నారు. జాతీయ జెండాను మొదట కోల్కతాలోని ఎగరేశారని, దేశ జాతీయ గీతం ఆ రాష్ట్రం అందించిన కానుకేనని గవర్నర్ గుర్తు చేశారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఏర్పాట్లపై అమరావతిలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో దృశ్య మాధ్యమ సమావేశం ఈరోజు సమీక్షించారు. రాష్ట్రం నుంచి 65,790 మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాయనున్నారని, ఇందుకోసం 185 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహణను పూర్తిగా పర్యవేక్షించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో పేపర్ లీకేజ్ వంటి వదంతులు సృష్టించి ప్రసారం చేసేవారిపై గట్టి నిఘా ఉంచి సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛాంధ్ర ఉద్యమం ప్రారంభం కావాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పాత పోలీస్ క్వార్టర్స్లో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాస్టిక్ నివారణపై చిన్నారులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, చెత్త సేకరణ వాహనాలు వచ్చినప్పుడే చెత్త వేయాలని సూచించారు. తడి పొడి చెత్త వేరు చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పేర్కొంటూ,
2: ప్రజల్లో దీని మీద ఒక అవగాహన రావాలి, దీని మెట్ల ఎంత శ్రద్ధ వహిస్తుంది ప్రభుత్వం, మన ఆరోగ్యాలు ఏ విధంగా దెబ్బతింటాయనే ఉద్దేశంగా చెప్పి ఈ రోజు ప్రతి 3వ శనివారం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. మన చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశుభ్రంగా పెట్టుకుందాం. మనము కూడా ఈ యొక్క పరిశుభ్రంలో భాగమై ఇప్పటి నుంచే మార్పు వస్తుందని ఆశిస్తూ, ఖచ్చితంగా కూడా దీన్ని అందరూ పాటించాలని చెప్పి కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు.
0: అమరావతిని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. రామ్దేవ్ బాబా శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను ముఖ్యమంత్రి తిలకించారు. అనంతరం యోగాంధ్ర కార్యక్రమంపై జాతీయ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అమరావతిలో రేపు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. హెల్దీ వెల్తీ హ్యాపీ ఆధ్యాత్మిక నగరంగా అమరావతిని రూపొందిస్తున్నామని వివరించారు. సాంకేతికతను అనుసంధానించి

0: అధునాతన రాజధాని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నూతన టెక్స్టైల్స్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ జౌళి వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆమె ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో చేనేత కార్మికులకు 250 కోట్ల రూపాయల విలువైన నూలు రాయితీ ఇచ్చామన్నారు. మంగళగిరిలో 22 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ మంజూరైందని, 173 కోట్ల రూపాయలతో విశాఖలో యూనిటీ మాల్ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: చేనేతలకు ఉచిత విద్యుత్ అందజేస్తూ మరి 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ కూడా అందజేశాం. మరి దాంతోపాటు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం. ముఖ్యంగా వాళ్ళు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టి ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో కూడా అగ్రిమెంట్లు చేయించి ప్రతి నెల ఒక ఎగ్జిబిషన్స్ పెట్టడం మొన్నటి మీరే చూశారు. అసెంబ్లీలో కూడా ఎగ్జిబిషన్ పెట్టాం.
0: రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో రెవెన్యూ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన రెవెన్యూ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈరోజు మాట్లాడుతూ, మరిన్ని పెట్టుబడులు పరిశ్రమలు రావాలంటే భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారాలు చూపాలని సూచించారు. 100 ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదాల పరిష్కారానికి అధికారులు సానుకూల దృక్పథంతో పనిచేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి రెవెన్యూ శాఖకు పూర్తి సహకారం ఉంటుందని, రాష్ట్ర అభివృద్ధిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. అదే సమయంలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వర్షంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించారు. అదే సమయంలో రాష్ట్రంలో వేడి తేమతో కూడిన వాతావరణం ఏర్పడి ఉక్కుపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చడమే లక్ష్యమని, అందులో భాగంగా చెత్తరహిత నియోజకవర్గంగా నిడదవోలును తీర్చిదిద్దుతామని పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కొందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం ప్రభుత్వ సంకల్పం మాత్రమే సరిపోదని, ప్రజా భాగస్వామ్యం తోడైతేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి రోజుకు కనీసం 1/2 గంట సమయం కేటాయించాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలో ఈరోజు సంక్షేమోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందించిన సంక్షేమం అభివృద్ధి పనులను మంత్రి వివరించారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తోందని తెలియజేశారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛాంధ్ర ఉద్యమం ప్రారంభం కావాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: I'm looking for a life insurance policy that has a low premium, gives a good bonus, and is truly trustworthy.
3: Go for PLI.
4: Along with government employees, all professionals, graduates, and diploma holders can avail the benefits of the PLI policy. PLI is backed by the trust of Postal Department. Contact your nearest post office today or log into indiapost.gov.in.
5: AM Akashavani.

వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా సేంద్రియ విధానంలో స్వల్పకాలిక పంటల సాగు ఆవశ్యకత. ఈ అంశం గురించి తిప్పాయిపాలెం గ్రామ మహిళా రైతు శ్రీమతి కె వెంకటరమణ గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం బత్తాయిలో ఎరువులు సమగ్ర నీటి యాజమాన్యం. ఈ అంశం గురించి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజీ అసోసియేట్ డీన్ డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతాయి. 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం మహిళలకు యోగా ఆవశ్యకత గురించి శ్రీ పచ్చవ రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన వారంలో జరిగిన వివిధ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుంటారు. 8:30 తెలుగులో వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 8:40 చిత్రమంజరి కార్యక్రమం, 9:00 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 మధుర గీతాలు ప్రసారమవుతాయి, రాత్రి 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది, రాత్రి 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలో వార్త ప్రసారం. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపటి ప్రసారంలో భాగంగా రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ముందుగా ఆదిత్య హృదయం, అనంతరం క్రీస్తు భక్తి గీతాలు ప్రసారమవుతాయి, 6:30 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి వేడుకలను గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పశ్చిమ బెంగాల్లోని కోల్కతా రెడ్ రోడ్డు నుండి దేశవ్యాప్తంగా సామూహిక యోగా ప్రదర్శనకు నాయకత్వం వహించనున్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 చిత్రమంజరి కార్యక్రమం, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది, 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది, 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది, 9:30 ఖమ్మం మండలం కందులాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. ఇంతవరకు మీరు ఈ పూట రేపు ఉదయం ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: పల్లెసీమలు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఉదయం ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈరోజు సాయంత్రం 6:30 డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డిఆర్ఎఫ్ఎం ఈ కార్యక్రమం వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బల
2: సైబాల్,
1: నడువుల తామర
2: సైబాల్,
1: బురద పుల్ల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి.

0: సై బాల్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇప్పుడు వినండి డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు.
3: డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ మెయిల్ ఉత్తరాన్ని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్రీయుతులు శ్యామలా ప్రకాష్, అశ్విని, ఆనంద్ మనవిత్ గారులు రాశారు. జూన్ 12 శుక్రవారం సాయంత్రం 6:30 గ్లకోమా గురించి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఒక మంచి కార్యక్రమం ప్రసారం చేశారు, చాలా బాగుంది అంటూ రాశారు. జూన్ 17 బుధవారం ఉదయం భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నాం, చాలా చాలా బాగుంది అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో జూన్ 18 గురువారం సాయంత్రం 6:30 రంగస్థలిలో రంగస్థల పద్యాలు వినిపించారు, విన్నంతసేపు ఫోన్కు అతుక్కుపోయామంటే నమ్మండి. గాయం రెడ్డి గారు, వారి బృందానికి మా హృదయపూర్వక ధన్యవాదములు అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని శ్రీముఖలింగం నుంచి శ్రీయుతులు రఘు, నాగలక్ష్మి, త్యాగులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. జూన్ 15 భక్తిరంజనిలో శ్రీశైల మల్లికార్జున స్వామివారి సుప్రభాతం విన్నాము, చాలా బాగుంది. సూక్తి ముక్తావళిలో ఉత్తమ కార్యదర్శకుడు గురించి అంగదుడు కిష్కిందకు ఎందుకు వెళ్ళలేదు అనే విషయం తెలుసుకున్నాము. థ్యాంక్ యూ ఆకాశవాణి. మహాత్ముని మార్గం విన్న దగ్గర నుంచి డూ ఆర్ డై నినాదాన్ని ఎంచుకున్నాం, ఆ పద్ధతి నాకు నచ్చింది. థ్యాంక్ యూ ఆకాశవాణి మార్కాపురం, థ్యాంక్ యూ అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. జూన్ 15 యువజనుల కార్యక్రమంలో నీరు మనకు విలువైన వనరు. ఎగ్జాక్ట్లీ సార్, ఒక్కొక్క నీటి బిందువు ఒక కుండని నింపుతుంది. మాది బావి, ఇటీవల అవే త్రాగుతున్నాము. 50 అడుగుల బావి పక్కనే 2 అడుగుల గుంట తవ్వి ఉంచుతాము సార్. మా బావికి 1/2 HB మోటార్ పెట్టుకున్నాం. మాకు నీటి ఎద్దడి అంతగా ఉండదు. మంచి టాపిక్ సార్, నైస్ ఎక్స్ప్లనేషన్, థ్యాంక్ యూ సార్ అంటూ రాశారు. ఇప్పుడున్న రోజుల్లో బావిని చూడడమే అరుదైన దృశ్యం. అలాంటిది మీరు బావి నీరు త్రాగుతున్నారంటే చాలా అదృష్టవంతులు మేడం. మీరు ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం. ఈ మెయిల్ ఉత్తరాన్ని భగీరథీపురం నుంచి రాధాశంకర్, వైష్ణవి, లక్ష్మీ గారులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. జూన్ 16 భక్తిరంజనిలో ఆంజనేయ స్వామివారి భక్తి గీతాలు విన్నాం, బాగున్నాయి. సూక్తి ముక్తావళిలో భయం భయం పొన్నూరు వెంకట శ్రీనివాసరావు గారు వ్యాఖ్యానం బాగుంది. యోగా ప్రయోజనాలు పి లక్ష్మీనారాయణ గారితో పరిచయం బాగుంది, ఇంట్రడక్షన్ బాగుంది మ్యామ్, థ్యాంక్ యూ. కష్టం నీ ఆయుధమైతే విజయం నీకు బహుమతిగా లభిస్తుంది, సూపర్, థ్యాంక్ యూ మేడం అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాభాయ్, రాధామున్నా గారులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే. గత శనివారం సాయంత్రం ప్రసారమైన డియర్ ఎఫ్ఎంలో శ్రోతలు మన కేంద్రం నుండి ప్రసారమైన కార్యక్రమాలపై అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా, ప్రేమపూర్వకంగా చదివి వినిపించిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి, సాంకేతిక సిబ్బందికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. జూన్ 14 ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం బృందం గానం చేసిన క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో హృదయ శుద్ధి గురించి శ్రీ డేవిడ్ లివింగ్స్టన్ గారు చక్కటి కొటేషన్లు మా ముందుంచారు, వారికి

వందనాలు. ఇదే రోజు ఉదయం ప్రసారమైన బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో పొదిలి మండలం జెడ్పీ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమంలో పిల్లలు పాడిన పాటలు, ముఖ్యంగా చిట్టిపొట్టి బాలలం, కాకి దాహం కదా, పువ్వుల మీద పాటలు, చీమలకు తీపి పదార్థాలంటే ఎందుకు ఇష్టమో, ఇంకా కొత్త విషయాలు తెలిసాయి. పాల్గొన్న చిన్నారులకు, స్కూల్ యాజమాన్యానికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. జూన్ 17 బుధవారం భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గానం చేసిన భక్త రామదాసు కీర్తనలు విని తరించాం. సూక్తి ముక్తావళిలో ప్రేమతత్వం గురించి శ్రీ దేవులపల్లి విశ్వనాథం గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నవి. వారికి మా నమస్తే. సాయంత్రం ప్రసారమైన తప్పెవరిది నాటిక మంచి సందేశం అందజేసింది. పిల్లలను కనగానే సరిపోదు, వారి ఆలనా పాలన ప్రేమతో పెంచాలి. నాటిక ముగింపు బాగుంది. రచయిత శ్రీ దుర్గా మల్లేశ్వరరావు గారికి, శ్రీ ఎం వాసుదేవమూర్తి గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో, జూన్ 18 గురువారం సాయంత్రం ప్రసారమైన రంగస్థలిలో శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం నుండి యుద్ధ ఘట్టం, పాత్ర, పద్యాలు మా వీణుల విందు చేశాయి. గానం చేసిన శ్రీ రామిరెడ్డి, శ్రీరాముని పాత్ర పద్యాలు శ్రీ వెంకటేశ్వరరెడ్డి గారికి, హార్మోనియం సహకరించిన పెద్ద వెంకయ్య గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్లా రాజేశం, సరోజిని, మాయా, ఇంకా కట్లా వారి కుటుంబ సభ్యులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు మేము కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారములు. గత వారం మీరు మేము కార్యక్రమం చాలా బాగుంది. శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి హృదయపూర్వక ధన్యవాదములు. 13వ తేదీన సాయంత్రం 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, తెలుసుకుందాం రండి కార్యక్రమంలో వారంలో జరిగిన వివిధ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ చాలా బాగుంది. రాత్రి మధుర గీతాలు చాలా బాగున్నాయి. 14వ తేదీన ఉదయం 6:10 భక్తిరంజనిలో సూర్యస్తుతి చాలా బాగుంది. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా చాలా చక్కటి కార్యక్రమం అందించారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరీలు బుచ్చిబాబు గారి గురించి తెలుపుతూ చక్కటి వ్యాఖ్యానంలో అద్భుతమైన పాటలు వినిపించారు. వారికి ధన్యవాదములు. ప్రతిరోజు ఉదయం భావలహరి మృదుమధుర గీతమంజరీ కార్యక్రమం వింటాము. సాయంత్రం 6:35 నుంచి వివిధ భారతి రిలే చేశారు. అలా కాకుండా క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో మార్కాపురం కేంద్ర ప్రసారాలు వినిపించండి. క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు రేడియో సెట్లో క్రికెట్ మ్యాచ్ లైవ్ కామెంటరీ వెళ్తుందండి. అలాగే క్రికెట్ మ్యాచ్ ఉన్న సందర్భంలో న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో మార్కాపురం కేంద్ర ప్రసారాలు మాత్రమే వినిపిస్తున్నాం. దయచేసి గమనించగలరు. 15 ఉదయకిరణాలు కార్యక్రమంలో శ్రీశ్రీ గారి గురించి చక్కగా వివరించారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరిలో శ్రీశ్రీ గారి గురించి చాలా చక్కగా వివరిస్తూ చక్కటి వ్యాఖ్యానంలో అద్భుతమైన పాటలు వినిపించారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పనిచేసే ప్రదేశాల్లో మహిళల భద్రత గురించి పరిచయ కార్యక్రమం బాగుంది. 16వ తేదీన ఉదయం 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరిలో కొరటాల శివగారి గురించి చాలా చక్కగా వివరిస్తూ అద్భుతమైన పాటలు వినిపించారు. చాలా బాగుంది. 6:30 అన్నమాచార్య కీర్తనలు చాలా బాగున్నాయి. 16వ తేదీన ఉదయం 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరిలో రాహుల్ నంబియార్ గారి గురించి వారు పాడిన పాటలు వినిపించారు. వారికి ధన్యవాదములు. ప్రతి మంగళవారం బుధవారం రాత్రి 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటున్నాము. దయచేసి ఉదయం 8:35 వినిపించండి. 17వ తేదీన ఉదయం 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన చిలకమర్తి గారి గురించి, అనంతరం యోగాతో ఆరోగ్యం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం చాలా బాగుంది. వారికి ధన్యవాదములు. చాలా చక్కగా వివరించారు. అనంతరం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం, లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం బాగుంది.
9:30 గంటల 30 నిమిషాలు

0: వరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో బెల్లంకొండ భారతి గారు స్త్రీల ఆరోగ్యం కోసం యోగా గురించి చాలా చక్కగా వివరించారు. వారికి ధన్యవాదములు. చక్కటి కార్యక్రమం అందించారు. రాత్రి ప్రసారం చేసిన గప్చుప్ హాస్యనాటిక చాలా బాగుంది అంటూ రాశారు. ఇదండి ఈ వారం డిఆర్ఎఫ్ఎం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే శుక్రవారం మధ్యాహ్నంలోపు లెటర్స్ కానీ మెయిల్స్ కానీ అందేలా రాయాలి. మా అడ్రస్ డిఆర్ఎఫ్ఎం మీరు మేము స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో మార్కాపురం పిన్కోడ్ 523316. అడ్రస్ మరోసారి డిఆర్ఎఫ్ఎం మీరు మేము స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో మార్కాపురం పిన్కోడ్ 523316. అలాగే మెయిల్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే మా అడ్రస్ srotalamata@gmail.com srotalamata@gmail.com srotalamata@gmail.com.
1: ఇంతవరకు మీరు డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వినారు. సమర్పించిన వారు శ్రీ వేములకొండ శ్రీనివాసులు. ఇప్పుడు ఒక సినిమా పాట.

వెరీ గుడ్, బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా? సరిగ్గా.

0: పౌరత్వ ట్రేడ్మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు.
1: గోంగూర పచ్చడి గొడ్డు కారపు ముద్ద మినప

తునిక్కులు తై తక్క తై తక్క తై తక్క తై తక్క తై తై తై తై తై తక్క దిన్న దిన్న కర దిన్న దిన్న తాంగిడ తక్క తరిగిడ తక్క దిగి దిగి దిగి తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తది గిణతుం తది గిణతుం తది గిణతుం తాంగిడ తక్క తరికిట తక్క దివి తాంగిడ తక్క తరికిట తక్క దివి తాంగిడ తక్క తరికిట తక్క దివి తత్త తన్నక్క దిన్న దీమి తన్నక్క దిన్న దిదీమి తన్న

0: ఈ ఉత్తుంగ తరంగం
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం,
2: కొంతకాలం కొంతకాలం
0: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం,
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
0: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
0: అన్ని తానై
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
0: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి,
0: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 7:05 కా వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

నాగశివణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్య శాంతి పరిష్కారాలు సూచిస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి మోహన్

0: కిరణ్ మాంఝీ నేతృత్వంలో ఒడిషా రాష్టం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆ రాష్ట పురోగతిని ప్రధానమంత్రి ఈ రోజు ప్రశంసించారు. ఒడిషా అభివృద్ది పథంలో వేగంగా దూసుకుపోతోందని, తూర్పు భారతదేశం వృద్ధికి గణనీయమైన సహకారం అందిస్తోందని ఆయన అన్నారు. మయూర్భంజ్ జిల్లాలోని రాయ్రంగ్పూర్ లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి రాష్టపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె స్వగ్రామమైన పహాడ్పూర్ను సందర్శించడం ఒక విశిష్ట గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. పహాడ్పూర్ను పునరుత్పాదక ఇంధన ఆధారిత మౌలిక సదుపాయాలు, ఆధునిక ప్రజాసేవలతో కూడిన సూర్యగ్రామ్ సౌరగ్రామంగా అభివృద్ది చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 47,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. తూర్పు భారతదేశం శీఘ్రగతిన జరిగే అభివృద్ది ద్వారా దేశ వృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ దార్శనికత ముఖ్య ఉద్దేశ్యమని ఆయన అన్నారు. సుభద్ర యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం జన్మన్ యోజన వంటి సంక్షేమ పథకాలను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమంపై రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను కూడా అభినందించారు. పశ్చిమ బెంగాల్లో హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్ లో జరిగిన పశ్చిమ బంగ దివస్ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతులకు లబ్ది చేకూరుస్తూ 18,880 కోట్ల రూపాయల విలువైన పీఎం కిసాన్ పథకం 23వ విడతను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి రాష్ట దినోత్సవ వేడుకల ఘనమైన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, మత్స్య, పశు సంవర్ధక రంగాల్లో వివిధ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, బెంగాల్ అభివృద్ది కోసం బీజేపీ ప్రభుత్వం సూపర్ ఫాస్ట్ వేగంతో పనిచేయడం ప్రారంభించిందని అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్తూ ఫసల్ బీమా యోజన గురించి కూడా ప్రస్తావించారు.
1: साथियों, आज पीएम किसान सम्मान निधि के तहत देश भर के 9 करोड़ से अधिक किसानों के बैंक खातों में पैसे भेजे गए हैं और पश्चिम बंगाल के किसानों के लिए एक और खुशी की खबर है, आज से राज्य में पीएम फसल बीमा योजना शुरू की जा रही है. फसल बीमा योजना मुश्किल समय में किसान के परिवार को सहारा देगी. फसल को नुकसान होने पर
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన పాలన, ప్రపంచ నాయకులతో నిర్మాణాత్మక సంబంధాల ద్వారా అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను, ప్రభావాన్ని గణనీయంగా పెంపొందించారని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు కొనియాడారు. ప్రధానమంత్రి సమక్షంలో ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్ లో మోహన్ చరణ్ మాఝీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్టపతి కూడా ప్రసంగించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం నిరంతరం శాంతి, చర్చలు, సహకారానికి బలమైన గొంతుకగా అవతరించిందని ఆమె అన్నారు. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో సంఘర్షణలు, అనిశ్చిత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో దౌత్యపరమైన చర్చలు, పరస్పర అవగాహన ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని భారత్ స్థిరంగా చెప్తూ వస్తోందని రాష్టపతి అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ అందించిన మానవతా సహాయాన్ని గుర్తు చేసుకుంటూ వ్యాక్సిన్లు, ఆక్సిజన్, అవసరమైన వైద్య పరికరాల సరఫరా ద్వారా దేశం అనేక దేశాలకు కీలకమైన మద్దతు అందించిందని, ఇది ప్రపంచం పట్ల సంఘీభావం, మానవ సంక్షేమం పట్ల భారత్కున్న నిబద్దతకు నిదర్శనమని రాష్ట్రపతి ముర్ము అన్నారు. భారత్లో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా రాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన కార్యక్రమం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామన్ యోగా ప్రోటోకాల్ సాధనలో దేశానికి నేతృత్వం వహిస్తారు. రెడ్ రోడ్లో జరిగే జాతీయ వేడుకలు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వేదిక వద్ద వేలాది మంది యోగాభిమానులు పాల్గొనుండగా భారత్, విదేశాల నుండి లక్షలాది మంది పౌరులు వర్చువల్గా ఇందులో భాగస్వాములవుతారు. ఆరోగ్యం, సామరస్యం, సామూహిక సంక్షేమాన్ని పెంపొందించే ప్రపంచ ఉద్యమంగా యోగా పెరుగుతున్న పాత్రను ఈ కార్యక్రమం పునరుద్ఘాటిస్తుంది.

0: సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యోగా సంప్రదాయాన్ని అనుసంధానిస్తూ దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రాంతాల్లో ప్రత్యేక యోగా వేడుకలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో ఎర్రకోట, ఉత్తరాఖండ్లో హరిద్వార్, ఒడిషాలో కోణార్క్, కర్ణాటకలో హంపి, తమిళనాడులోని మహాబలిపురం, మహారాష్టలోని ముంబై, బీహార్లోని నలంద, గుజరాత్లో అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్ సార్నాథ్, లదాఖ్లోని లే, తెలంగాణలోని హైదరాబాద్, అస్సాంలోని సిల్చార్ సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతాయి. విదేశాల్లోని 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్టలోని కొల్హాపూర్లో 1445 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన శ్రీ అంబాబాయి ఆలయ అభివృద్ది ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అమిత్ షా, చారిత్రాత్మక కరువేరు నగరంలో వెలసిన శ్రీ అంబాబాయి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఒక ప్రధాన విశ్వాస కేంద్రమన్నారు. ఈ అభివృద్ది ప్రాజెక్టు ఆలయ చారిత్రాత్మక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూనే ఆలయ పరిసరాలను ఒక ఆధునిక పుణ్యక్షేత్రంగా మారుస్తుందని ఆయన చెప్పారు. జాతీయ భద్రత, సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణ పట్ల ప్రభుత్వ నిబద్దతను కూడా కేంద్ర హోంమంత్రి సందర్భంగా పునరుద్ఘాటించారు. అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు మున్ముందు కూడా పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగుతాయని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
1: भाजपा सरकार बनी, उरी पर हमला हुआ, पुलवामा में हमला हुआ, पहलगांव में हमला हुआ, कहीं सर्जिकल स्ट्राइक, कहीं एयर स्ट्राइक, और अंत में ऑपरेशन सिंदूर कर पाकिस्तान के घर में घुसकर आतंकवाद को जवाब देने का काम किया.
0: नेशनल टेस्टिंग एजेंसी नीट 2026 अभ్యర్థి ఒకరి అభ్యర్థన మేరకు పరీక్షకు కేవలం 48 గంటల ముందు పరీక్షా కేంద్రాన్ని అబుదాబీ నుండి నాగ్పూర్కు మార్చింది. నీట్ యూజీ 2026 పునః పరీక్ష కోసం నాగ్పూర్కు బదులుగా అబుదాబీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించిన ఒక అభ్యర్థికి సంబంధించిన అంశంపై ఏజెన్సీ స్పష్టతనిచ్చింది. పరిపాలనాపరమైన కారణాల వల్ల ఏ విద్యార్థి కూడా పరీక్షకు దూరం కాకూడదన్నది తమ ప్రాధాన్యతని ఏజెన్సీ పునరుద్ఘాటించింది. రేపు జరగనున్న పునః పరీక్ష ఏర్పాట్లు భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రోజంతా కొనసాగింది. దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న ఈ డ్రిల్లో 2.5 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం నుండి ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్ వేదిక అవుతోంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న 3వ చివరి వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్కు ఆఫ్ఘనిస్తాన్ 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇప్పటికే 3 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 2-0 ఆధిక్యతతో కైవసం చేసుకోగా ఈ మ్యాచ్ లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్య శాంతి పరిష్కారాలను సూచిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ భారత్ కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे। इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी। पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है। अन्नदाता का बढ़ता मान
1: पीएम किसान। अरे अरे अरे, क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बिजू का।
2: पुतला बोल रहा है?
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब?
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ,
2: परम तो सभी डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
4: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వినండి. సేంద్రియ విధానంలో స్వల్పకాలిక పంటల సాగు ఆవశ్యకత, ఈ అంశం గురించి తిప్పాయిపాలెం గ్రామ మహిళా రైతు శ్రీమతి కె వెంకటరమణ గారితో పరిచయం. పరిచయం చేస్తున్నవారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
5: ఆధునికంగా వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి రైతుకు సవాలుగా మారుతుంది. రైతు కూలీల కొరత కూడా ఎక్కువగా ఉన్న ఈ నేపథ్యంలో యాంత్రిక వ్యవసాయం తప్పటం లేదు. మరి యాంత్రిక వ్యవసాయం చేస్తూ పెట్టుబడులు విపరీతంగా పెడుతూ పోతే చివరికి దిగుబడి వచ్చినా కూడా లాభాలు అనేది చాలా వరకు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. మంచి లాభాలు ఆర్జించాలంటే ఎట్లాంటి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలి, ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంలో ఎటువంటి లాభాలు ఉన్నాయి, చిరుధాన్య పంటలు వేసుకుంటే ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి తిప్పాయిపాలెం గ్రామ మహిళా రైతు రవణమ్మ గారు మన ముందున్నారు, వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అమ్మ రవణమ్మ గారు.
6: నమస్కారం అండి.
5: ముఖ్యంగా రసాయన ఎరువులు ఎక్కువగా వేస్తున్నటువంటి రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?
6: రసాయన ఎరువుల వల్ల భూమి బండబారిపోతుంది. అసలు రసాయన ఎరువులు జోలికి పోకుండా సేంద్రియ వ్యవసాయం అంటే పశువుల ఎరువు, వానపాముల ఎరువు, పచ్చి రొట్టె లాంటి ఏదైనా వేసుకొని ఎప్పటికప్పుడు దున్నుకుంటూ, పొలాన్ని దున్నుకుంటూ చిన్న చిన్న పంటలు అంటే 80 రోజులు, 100 రోజులు, 120 రోజులు, అంతకంటే ఎక్కువ పోకూడదు. స్వల్పకాలిక పంటలు అంటే అపరాలు, పెసలు, మినుములు అలాంటివి వేసుకోవచ్చు. ప్లస్ మన మొక్కజొన్న, సొద్ద, రాగులు, కొర్రలు ఇటువంటి పైర్లు అయితే 120 రోజుల నుంచి 110 రోజుల మధ్యలో ఉంటుంది. కాబట్టి ఒకవేళ అకాల వర్షాలు పడ్డా గానీ రైతుకు అంత నష్టం రాకుండా కొంతలో కొంత మేలు జరుగుతుందని నా ఉద్దేశం.
5: మరి ఈ పండ్ల తోటలు వేస్తుంది కదా, ఈ వాతావరణం మీకు ఎట్లా అనుకూలిస్తుందంటారమ్మా?
6: పర్వాలేదండి, పండ్ల తోటల్లో మాకైతే మంచిగానే ఉంది. మేము వచ్చేసి మామిడి, సపోటా, రేగు, జామ అట్లాంటి ఒక పండుగ మాత్రం మాకు సేంద్రియ వ్యవసాయంలో కంట్రోల్ అవ్వట్లేదు. పండుగ వల్ల నష్టపోతున్నాం, కానీ కొంతలో కొంత మేలు ఏంటంటే మనం చేసే వ్యవసాయ పద్ధతి వల్ల పెట్టుబడి తక్కువ ఉంటుంది కాబట్టి నష్టం తక్కువ ఉంటుంది.
5: అమ్మ మరి పాడి పంట అంటుంటారు, పాడి ఉండాలంటే మరి ఇవాళ పంటలు చూస్తే అన్ని వాణిజ్య పంటలు, మిరప కానీ, ప్రత్తి కానీ, ఇవన్నీ కూడా వాణిజ్య పంటలు. ముఖ్యంగా చిన్న చిన్న కమతాలు ఎక్కువగా ఉన్న రైతులు ఉన్నారు. కమతాలు మీలాగా పెద్ద వ్యవసాయ క్షేత్రాలు చాలామందికి తక్కువగా ఉంటాయి. చిన్న చిన్న కమతాలు ఉన్న రైతులు పశుగ్రాసానికి మేతకు పశువులకు పెట్టుకోలేని పరిస్థితి. మరి పాడి బాగుండాలి అంటే ఎట్లాంటి విధానాన్ని, అంటే కొంతమంది పశుగ్రాసం పెట్టుకొని పశువులను పోషిస్తున్నారు, కొంతమంది పెట్టుకోలేని పరిస్థితి, ఎట్లా చేస్తే రైతు అంటే వాటి ఎరువు అయితేనేమి, ఆ సేంద్రియ ఉత్పత్తులు పెంచుకోవడానికి అయితేనేమి, ఈ పాడి ఏ విధంగా ఉపయోగపడుతుంది, పాడి పంట ఉండాలంటే ఎట్లాంటి వ్యవసాయ విధానం ఉండాలంటారు?
6: పండ్ల తోటల్లో అంతర్ పంటగా జొన్న, పిల్లి పెసర అలాంటివి పెట్టుకొని పాడి పశువులకు కావలసిన గ్రాసం వస్తుంది. కంచెలెమ్మట మనం రకరకాల ఇప్పుడు జీలుగు అలాంటి రకరకాల ఉన్నాయి మనకి పశువులు తినేయి, అటువంటివి పెట్టుకోవడం వల్ల ఏమైంది అంటే ఖర్చు తక్కువ వస్తుంది.
5: నమస్కారం అమ్మ.
6: పశువులకు మంచి పోషకాహారాలనిచ్చి పాడి దిగుబడి వస్తుంది.
5: ఈ స్వల్పకాలిక పంటలు అంటే చిరుధాన్యాలు,

0: సజ్జ జొన్న కొర్ర రాగి అరిక ఉరిగ ఇలాంటి పంటలు వేస్తే రైతులకు ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు?
1: దీర్ఘకాలిక పంటలు కాకుండా స్వల్పకాలిక పంటల వల్ల నష్టం తక్కువ ఉంటుంది. సేంద్రీయ వ్యవసాయంలో చిన్న స్వల్పకాలిక పంటలే చాలా వరకు రైతుని నిలబెట్టగలుగుతుంది. ఈ రోజుల్లో రైతు కూలీల ఖర్చు కూడా దానివల్ల ఇప్పుడు మిషనరీ వచ్చిన తర్వాత రైతు కూలీల ఖర్చు ఈ చిరుధాన్యాల మీద తగ్గింది కాబట్టి రైతుకి ఎంతైనా మేలు జరుగుతుందని అనుకుంటున్నాను నేను.
0: పెట్టుబడి చాలా వరకు ఎక్కువగా అవుతుంది కదా, మరి ఈ పరిస్థితుల్లో వ్యవసాయం చేయాలంటే రైతు కూలీల కొరత చాలా వరకు ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు వ్యవసాయంలో ఎట్లాంటి లాభాలు ఆర్జిస్తున్నారు?
1: రైతు కూలీల కొరత అనేది తీవ్రంగానే ఉందని చెప్పాలండి. ఒక మాటలో చెప్పాలంటే నలుగురు మనుషులు కావాలన్న కాడ ఇద్దరు మనుషులే వస్తున్నారు. అదొకటి పెద్ద సమస్యగానే ఉంది రైతులకి. తర్వాత ప్రతి ఇంట్లో పనిచేసే వాళ్ళు లేరు. ఒకప్పుడు కుటుంబాల్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంతో అంత పనిచేసే వాళ్ళు. వ్యవసాయదారులకి నష్టం అనేది రాలేదు. ఇప్పుడు అలా వంటి పరిస్థితులు లేవు. ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు ఉద్యోగాలు, పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు చేయలేరు. వ్యవసాయం చాలా వరకు కష్టంగానే ఉంది. కాకపోతే ఈ సేంద్రీయ వ్యవసాయంలో నష్టాలు రావు కాబట్టి రైతు నిలబడగలుగుతాడు. యాంత్రీకరణ చాలా మంచిదే. యాంత్రీకరణ వల్ల రైతుకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. 10,000 పెట్టే దగ్గర 5,000 తోటి అయిపోతుంది కాబట్టి ఆ 5,000 రైతుకి ఎంతో మేలు చేస్తుంది.
0: అంటే యాంత్రీకరణ అంటే ఏ రకాల యాంత్రీకరణ వ్యవసాయం చేయాలంటారు?
1: కోత మిషన్లు, మళ్ళీ ప్రాసెసింగ్ యూనిట్స్ వల్ల పండ్ల తోటల్లో అయితే ప్రాసెసింగ్ యూనిట్స్ కనుక ఉంటే పండ్లు మనకి బాగా తక్కువ రేటు పోతున్నాయి అన్న టైంలో మనం దాన్ని ప్రాసెసింగ్ చేసుకొని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అదొకటి చాలా మేలు జరిగిద్ది. గవర్నమెంట్ కనుక కొంత సబ్సిడీ ఇచ్చి ఉంటే దాన్ని మేము ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకొని పండ్ల తోటల్లో మాత్రం చాలా బాగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందండి.
0: రైతును ఆదుకోవాలి, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని చెప్పేసి ప్రభుత్వము చెప్తా ఉంది. మీకు డ్రిప్ విషయంలో అయితేనేమి, పండ్ల మొక్కల విషయంలో అయితేనేమి ప్రభుత్వం మీకు ఎటువంటి ఆసరా కల్పించిందంటారు?
1: డ్రిప్ విషయంలో మాత్రం గవర్నమెంట్ 90% ఇస్తుందండి. మాకు 10 రూపాయలు మనం కడితే 100 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది సబ్సిడీ రూపంలో. దానివల్ల రైతుకు మాత్రం చాలా మేలు జరుగుతుంది. కూలీలు కూడా చాలా తక్కువ పడతారన్నమాట. ఒక మనిషి చేసే పని మామూలుగా అయితే 10 మంది చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక మనిషి ఈ డ్రిప్ ద్వారా నీళ్లు పెట్టడం వల్ల చేసే పని రైతు కూలీలు 10 మంది కావాల్సి వస్తుంది. దానివల్ల రైతు నష్టపోతున్నాడు. ఈ సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం వల్ల రైతుకు చాలా లాభం ఉంది. దాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం కూడా చాలా పథకాలు పెట్టింది. దానివల్ల ప్రతి సన్న చిన్నకారు రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది. అది మాత్రం సూక్ష్మ బిందు సేద్యం.
0: మరి ఎడారి ప్రాంతంలో మీ పొలం ఉంది, ఇంత ఎండలు ఇంత భీకరమైన వర్షాభావ పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో మీరు మొక్కలు చాలా వరకు కూడా అన్ని మొక్కలు పచ్చగా ఉన్నాయి, పొలమంతా నిండుగా గడ్డి ఉంది, ఎక్కడ చూసినా కూడా పచ్చదనం కనపడతా ఉంది. మరి మీరు ఎట్లాంటి నీటి యాజమాన్యం చేస్తున్నారు?
1: మేము మొత్తం బిందు సేద్యమేనండి. మేము నీళ్లు కట్టడం, పారించడం అన్నదాన్ని జోలికి పోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ పూర్తి కరువు ప్రాంతం. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం అంటేనే కరువు. అట్లాంటి కరువు ప్రాంతంలో మేము 30 బోర్లు వేస్తే కూడా మాకు 5 బోర్లే పనిచేస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ 25-26 కాలంలో మంచి వర్షాలు పడటం వల్ల చాలా వరకు నీటి కొరత లేకుండా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం నీటి కొరత లేకుండా బిందు సేద్యం ద్వారా మా పంటలన్నిటికీ సకాలంలో నీటిని అందిస్తూ దిగుబడి తీసుకోగలుగుతున్నాం. ఇంకొకటి ఏంటంటే మాకు ప్రభుత్వం ద్వారా కమ్యూనిటీ యూనిఫామ్ ఫండ్ అని ఒకటి ఇచ్చారు. 10 మంది రైతులం కలిసి 1 ఎకరంన్నరలో ఒక కుంట తవ్విచ్చుకున్నాం. చెరువు, సహజంగా చెప్పాలంటే చెరువు. ఆ చెరువు ద్వారా వర్షపు నీరు అంతా చెరువులోకి పోయేటట్టు ఏర్పాటు చేసుకున్నాం. మాకు ఉన్న పొలాన్ని మొత్తానికి ఎంత ఎద్దడైనా సరే ఎప్పుడు 3,000 కోట్ల లీటర్ల నీళ్లు అందులో నిల్వ పెట్టుకుంటాం. మా చెరువులో ఎటువంటి ఎండ, ఎంత తీవ్రమైన ఎద్దడైనా సరే మాకు నీటి కొరత లేకుండా ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని గవర్నమెంట్ సబ్సిడీ 100% ఇచ్చారు. ప్రభుత్వం ఆ విషయంలో మాత్రం చాలా సహాయం చేసింది.
0: అమ్మా, మరి సేంద్రియ విధానంలో పండించిన ఉత్పత్తులకు ధరలు ఎక్కువగా ఉంటాయి మార్కెట్లో అని చెప్తున్నారు. రసాయన ఎరువులతో పండించిన పంటలైతే ఆ ఉత్పత్తులు చూడడానికి చాలా అందంగా నిగనిగలాడుతూ ఉంటాయి. మీరు సేంద్రియ విధానంలో పండిస్తున్న మీ పంటలకు ఎట్లాంటి రేట్లు ఉన్నాయంటారు? కాయ ఏది బాగుంటుంది, ఏ కాయ తింటే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉందంటారు?
1: సేంద్రియ వ్యవసాయంలో పండించే పంటలు కాయ నిగనిగలాడదు. కాయ చూడటానికి కొంచెం ఎలా తెలాగా ఉంటుంది కానీ లోపల అద్భుతమైన రుచి ఉంటుంది. రైతు వారీగా తెలిసిన వాళ్ళైతేనేమో దాన్నే ప్రిపేర్ చేస్తున్నారు కానీ

0: ఎవరైనా సరే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మంచి రంగు నిగనిగలాడుతూ ఉన్న కాయనే కొంటున్నారు. దానికి దీనికి వ్యత్యాసం ఉన్నా సరే దీని జోలికి ఎవరు రావట్లేదు కాబట్టి ఆర్గానిక్ అనేది చాలామంది అదొక రకమైన మోసం అనుకుంటున్నారు. రైతుకి ఏమి ఎటువంటి బెనిఫిట్ లేకుండా పోతుంది దానివల్ల.
1: పేరుకే ఆర్గానిక్,
0: పేరుకే ఆర్గానిక్ అంత మోసం అని అదైనా ఒకటే ఇదైనా ఒకటే అంటారు మార్కెట్లోకి పోతే. కాకపోతే నిజమేంటంటే అది తిన్నకంటే ఈ కాయ తిని చూస్తే ఒకటికి రెండు సార్లు చూడండి, చూసిన తర్వాత రైతును ప్రోత్సహించండి నా

0: అదైనా ఒకటే ఇదైనా ఒకటే అంటారు మార్కెట్లోకి పోతే. కాకపోతే నిజమేంటంటే అది తిన్నాకంటే ఈ కాయ తిని చూస్తే ఒకటికి రెండు సార్లు చూడండి, చూసిన తర్వాత రైతును ప్రోత్సహించండి. నా ఉద్దేశం ఏంటంటే అమ్మా, ప్రజలకు చెప్పేది ఒకటే, ఆర్గానిక్ పండు పండే. మామూలుగా మీరు సేంద్రియ వ్యవసాయంతో చేసిన పండ్లు తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది, అవతల రైతు బాగుంటాడు, అందరికీ బాగుంటుంది.
1: అదే కెమికల్స్తో పండిస్తే
0: కెమికల్స్తో పండించడం వల్ల పర్యావరణానికి నష్టమే, మీ ఆరోగ్యానికి నష్టమే. అది చూడడానికే అందం, లోపల ఉండేది మాత్రం మంచిది కాదు, లోపల మాత్రం మంచిది కాదు. మళ్ళీ ఇంకోసారి కావాలనుకుంటారు, అట్లా ఉంటాయి. మేమే బయోనే వాడతాం అస్సలు. మామూలుగా మా సార్ ఒప్పుకోరు మొదటి నుంచి కూడా, ఎందుకనో ఆయనకి ఈ కెమికల్స్ వాడడం అంటే మొదటి నుంచి కూడా ఇష్టం లేదు. ఎంత ఖరీదైనా సరే వద్దులే చూద్దాంలే అంటారు. 4 సార్లు కొట్టే మందు 2 సార్లు కొట్టిపిస్తాం మేము. ఫెర్టిలైజర్ కూడా అంతే, బాగా తక్కువ యూజ్ చేస్తాం. ఆర్గానిక్ అని మరి ఆయుర్వేదం వస్తుంది ఇప్పుడు, నత్రజని జింక్ అన్ని కలిపి డ్రమ్ముల రూపంలో ఇస్తున్నారు. ఇప్పుడు ఆ డ్రమ్ములు అవి తీసుకొచ్చుకుంటున్నాం. ఖరీదు ఎక్కువైనా సరే ఈ కెమికల్స్ ద్వారా భూమి బండబారిపోతుంది. అసలు భూమిలో సారం అనేది మొత్తం ఒకేసారి తీసేసుకుంటున్నాం మనం. ఈ మందు వేయటం వల్ల ఏమవుతుందంటే చెట్టు మంచిగా వచ్చేస్తుంది. దానివల్ల ముందు ముందు తరాల వాళ్ళకి అసలు భూమి ఉపయోగపడకుండా పోతుంది. మనం ఎప్పుడైనా గుల్ల బారేటట్టు ఉంటేనే భూమిలో సారం ఎప్పటికప్పుడు తీసుకోగలుగుతాం. ఆ ఉద్దేశంతో మేము మాత్రం ఈ కెమికల్స్ జోలికి పోవటం లేదు. ఎంతవరకు వచ్చిన కాడికే చాలు, మా వరకు తృప్తిగా బతికితే, మా పిల్లలకి అందరికి పంపించగలిగితే చాలు అనుకుంటున్నాం.
1: రసాయన ఎరువులు ఎక్కువ వాడుతున్న రైతులకు మీరు ఎట్లాంటి సలహా ఇస్తారు? మా ముఖ్యంగా సేంద్రియ పద్ధతిలో మరి బయో కెమికల్స్ మీరు వాడితే దానికి ఎటువంటి తేడా ఉంది? రసాయన పురుగు మందులు అంటే కెమికల్స్ రసాయనిక మందులు వాడితే ఎలాంటి నష్టం ఉంది? పురుగు మందుల అవశేషాలతో ఎటువంటి నష్టాలు ఉన్నాయంటారు? వాళ్ళ క్యాన్సర్ కారకాలు కూడా పురుగు మందుల అవశేషాల్లో ఉంటాయంటారు.
0: ఈ రసాయనిక ఎరువుల వల్ల చాలా నష్టపోతున్నారు రైతులు. ఒకసారి కొడితే ఏమవుతుందంటే మొత్తం అయిపోతుంది, ఇంకేం లేదులే, పురుగంతా చచ్చిపోయింది, మళ్ళీ 4 రోజులు పంట బాగుంటుంది. యథావిధిగా మళ్ళీ 5వ రోజు పురుగు కనిపిస్తుంది, మళ్ళీ స్ప్రే చేస్తున్నారు. దానివల్ల ఉపయోగం ఏం కనపడట్లేదు. మామూలుగా గోమూత్రం అట్లాంటి ఏమన్నా మా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినవి కనుక వాడటం వల్ల, కాకపోతే ఒకసారి ఎక్కువ సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది. దానివల్ల ఆరోగ్యానికి మంచిదే, మన చెట్టు కూడా తేటగా ఉంటుంది. ఒకేసారి పురుగు పోయిందని మీరు కెమికల్స్ కొట్టడం వల్ల ఇటు ఆ ప్రజల ఆరోగ్యము పాడైపోతుంది, మీకు ఖర్చు పెరుగుతుంది. అట్లా కాకుండా సేంద్రియ వ్యవసాయంలో ఉండే మామూలుగా రసాయనాలు కాకుండా వాడకుండా కొన్ని కొన్ని రకాల ఆకులతో తయారు చేసుకునేది కషాయాలతోటి ప్రతి పురుగు చచ్చిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం తొందరపడకుండా గనక ఒకసారికి 2-3 సార్లు ఈ కషాయాలు వాడి పురుగును కంట్రోల్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇవాళ కొడతాము కెమికల్, రేపటి వరకు బాగా కనిపిస్తుంది, మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ సేమ్ అదే పురుగు వస్తుంది చేలోకి. నల్లి కొన్ని రకాల ట్రిప్స్ పురుగులు, ఆ పురుగులు అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాం. కానీ రసాయనాలు వాడకుండా మామూలుగా ఈ కషాయాలతోటి ఒకసారి అదనంగా గనక ఇవ్వగలిగితే మనం పూర్తి కంట్రోల్ అవుతున్నాయి. మా అనుభవం ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే రసాయనాలు వాడకుండానే కషాయాలతోటే కంట్రోల్ చేసుకోవచ్చు అని తెలుసుకున్నా.
1: కషాయాల్లో మరి గో ఉత్పత్తుల ఆధారంగా చేస్తున్నారు కదా, అగ్నిహాస్త్రం అని బ్రహ్మాస్త్రం అని, ఈ అస్త్రాలు మీరు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? ఈ అస్త్రాలను ఏ విధంగా మీరు ఈ పంట పండించడానికి సంధిస్తున్నారు?
0: ఈ అగ్నిహాస్త్రం అనేదండి వెల్లుల్లి, అల్లము, మరి నల్లేరు, ఈ 3 మిశ్రమాన్ని బాగా ఒక 10 రోజుల పాటు ఉడకబెట్టి పక్కన పెట్టి 10 రోజుల తర్వాత దాన్ని వడకట్టుకొని పంటకు స్ప్రే చేసుకుంటే అగ్నిహస్త్రం అనేది చాలా రకాల సన్న పురుగుల మీద పనిచేస్తుంది. అది కొట్టడం వల్ల సన్న పురుగు వెంటనే చచ్చిపోతుంది, నూలు పురుగు అంతా చచ్చిపోతుంది, గుడ్డు చచ్చిపోతుంది. అది చాలా చాలా ఉపయోగం. కాకపోతే రైతుకి అంత ఓపిక ఉండట్లేదు, 10 రోజులు వెయిట్ చేయాలా, ఈ మందు తయారు చేయడానికే 10 రోజులు పడితే మళ్ళీ అది పోవటానికి ఇంకో 10 రోజులు పడుతుందిగా అంటున్నారు. అలా కాకుండా మనకి ఖాళీ టైంలో తయారు చేసి పెట్టుకొని, మనం వేసవి కాలం కొంత టైం ఉంటుంది మనకి, ప్రతి రైతుకి వేసవి కాలం 1-2 నెలలు ఖాళీ ఉంటుంది, ఈ టైంలో దాన్ని తయారు చేసుకొని డ్రమ్ముల ద్వారా నింపి పెట్టుకొని మనకు అవసరమైనప్పుడు వాడుకోవటం వల్ల డబ్బులు ఆదా అవుతాయి. ఒకసారి తోటి పంట మీద ఉన్న ఈ చీడపీడలు పోతాయి, ఆరోగ్యంగా ఉండొచ్చు.
1: మరి ఈ వాణిజ్య పంటలు చాలా వరకు కూడా ఈ రసాయన మందులతో పండిస్తున్నారు. పండ్ల తోటలు అనేవి

0: చాలా వరకు కూడా రసాయనాలు తక్కువగా అవసరమున్న పంటలు. మిరప, ప్రత్తి వేసే రైతులకు మరి ఈ పంటలు వేసే రైతులకు పెట్టుబడిలో చాలా వ్యత్యాసం వస్తుంది. మరి ఏ పంటలు వేస్తే రైతు నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటారు? ముఖ్యంగా ప్రస్తుతం వ్యవసాయం లాభసాటిగా చేయాలంటే ఎట్లాంటి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలంటారు?
1: ఇప్పుడున్న పరిస్థితుల్లో అపరాలు, చిరుధాన్యాలే చాలా బాగుంది. రైతులు తొందరగా కోలుకోవాలంటే చిరుధాన్యాలు పండించుకోవడం వల్ల బాగా లాభాలు వస్తున్నాయి.
0: ఇలాంటి పంటలు వేస్తే
1: పొలాల్లో కూడా 100-120 రోజుల్లో పంట చేతికి వస్తుంది కాబట్టి ఒక తడి నీళ్లు, నీటి కొరత కూడా మనం పెద్దగా లెక్క చేయాల్సిన అవసరం ఉండదు. ఒక తడి నీళ్లు, 2 తళ్ళు నీళ్లతోటే అపరాలు పండుతాయి, చిరుధాన్యాలు పండుతాయి. కాబట్టి ప్రతి రైతు కూడా చిరుధాన్యాలు, అపరాలు పండియడానికి ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా. వ్యవసాయానికి పత్తి, మిరప ఇటువంటి వాణిజ్య పంటల జోలికి పోయే కంటే, పోయి నష్టం తెచ్చుకొని రైతు ఇబ్బంది పడే కంటే మామూలు చిరుధాన్యాలతోటి, ఈ అపరాలతోటి, వీటితోటి మంచిగా ఉంటుందని నా ఉద్దేశం.
0: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో స్వల్పకాలిక పంటలు వేస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయి? దీర్ఘకాలిక పంటల వల్ల ఎటువంటి నష్టాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది? అదేవిధంగా మరి పండ్ల తోటలు వేసుకుంటే ఎటువంటి లాభాలు ఉన్నాయి? ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తే, పెట్టుబడి లేని వ్యవసాయం చేస్తే రైతు ఏ విధంగా ముందుకు పోయేదానికి అవకాశం ఉంది? ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం అమ్మ.
1: నమస్కారం అండి.
2: ఇంతవరకు మీరు సేంద్రీయ విధానంలో స్వల్పకాలిక పంటల సాగు ఆవశ్యకత, ఈ అంశం గురించి తిప్పాయిపాలెం గ్రామ మహిళా రైతు శ్రీమతి కె వెంకటరమణ గారితో పరిచయం విన్నారు.
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है. अन्नदाता का बढ़ता मान पीएम
4: किसान. प्रधानमंत्री किसान मानधन योजना.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు వినండి, బత్తాయిలో ఎరువులు సమగ్ర నీటి యాజమాన్యం, ఈ అంశం గురించి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
3: మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజీ అసోసియేట్ డీన్ డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి గారు మన ముందున్నారు. వారి ద్వారా ఈ చీని నిమ్మ పంట సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో రైతులకు మంచి సమాచారాన్ని తెలియజేద్దాం. సార్ నమస్కారం. సార్
4: నమస్కారం అండి.
3: సార్ మరి మొక్క నాటే ముందుగానే పాదిలోనే ఎరువులు వేయాలి అని చెప్పేసి అంటున్నారు. అయితే చాలా మంది వాణిజ్య పరంగా ఇవాళ చూస్తే పోటీతత్వంతో ముఖ్యంగా మిరప ప్రత్తిలో బస్తాలకు బస్తాలు వేసి అధిక దిగుబడులు సాధించాలని రైతులు పోటీతత్వంతో ఎరువులు వాడుతున్నారు. అయితే ఈ ఉద్యాన పంటలైనటువంటి ఈ చీని నిమ్మలో ఎరువులు ఏ విధంగా వేసుకుంటే మొక్క దెబ్బతినకుండా నాణ్యమైన దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉందంటారు?
4: ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఆశించిన దిగుబడులు పొందేదానికి సిఫారసు చేసిన మేరకు మనం ఎరువులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ దీర్ఘకాలిక పంటలైనటువంటి చీని నిమ్మ పంటల్లో కూడాను ఒక్కొక్క మొక్కకు ఎంత ఎరువు వేయాలి అనేటువంటిది మనం చూసినట్లయితే, ముఖ్యంగా నాటినప్పటి నుంచి మొదటి సంవత్సరం మనం చూసినట్లయితే బత్తాయిలో మనకు 300 గ్రాముల నత్రజని, తర్వాత 70 గ్రాముల భాస్వరము, 80 గ్రాముల పొటాషు ఇవ్వాలి మొదటి సంవత్సరంలో. దీన్ని మళ్ళీ పెంచుకుంటూ అంటే 2వ సంవత్సరంలో 300-600 నత్రజని అవుతుంది, తర్వాత భాస్వరం వచ్చేసి 70 నుంచి 140 అవుతుంది. ఈ దఫాల్లో మనం పెంచుకుంటూ పోయినట్లయితే 5 సంవత్సరములు ఆ

0: చేయబడినటువంటి అంటే మనకు వాణిజ్యపరంగా దిగుబడులు ఇచ్చేటువంటి అంటే చెట్టు కూడా ఏపుగా అప్పటికి పెరిగి ఉంటుంది కాబట్టి ఆ 5 సంవత్సరంలో పైబడినటువంటి తోటల్లో ఒక్కొక్క చెట్టుకి మనం ఇవ్వాల్సినటువంటి నత్రజని 1500 గ్రాములు, భాస్వరం అనేటువంటిది 350 గ్రాములు, పొటాష్ అనేటువంటిది 400 గ్రాములు మనం ఇవ్వాలి. ఇది సూటి ఎరువుల రూపంలో వేసుకోవచ్చు. తర్వాత అంటే సూటి ఎరువులు అంటే యూరియా, సూపర్ ఫాస్ఫేటు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దమాషాలో మనము ఆ పరిమాణంలో వేయాలి. అదే నిమ్మను చూసినట్లయితే నత్రజని 1వ సంవత్సరం 375, తర్వాత భాస్వరము 150 గ్రాములు, పొటాష్ అనేటువంటిది 200 గ్రాములు. 4 సంవత్సరాలకి మనకు వాణిజ్యపరమైన దిగుబడులు ఇస్తుంది కాబట్టి అప్పటి నుంచి ఆ పైబడి కూడా 1600 గ్రాముల నత్రజని, 600 గ్రాముల భాస్వరము, 800 గ్రాముల పొటాషి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పైన అంతా కూడాను అంటే 4 సంవత్సరాలు దాటి 5 సంవత్సరాలు దాటి సిఫార్సు చేసిన ఎరువులను మనం వేయాలి. కానీ బత్తాయి నిమ్మ తోటలకు వచ్చినప్పుడు మనకు సాధారణంగా 50% సిఫారసు చేసిన ఎరువుల్లో 50% వచ్చేసి మనకు సేంద్రియ ఎరువుల ద్వారా, మిగతా 50% రసాయనిక ఎరువుల ద్వారా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటిది. దీర్ఘకాలిక పంట కాబట్టి నేల ద్వారా వచ్చేటువంటి శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టేదానికి కానీ ఇలాంటి వాటిల్లో మనకు ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు అంటే పశువుల ఎరువు, తర్వాత ఒక్కొక్క చెట్టుకి సుమారుగా 2 కేజీల నుంచి 5 కేజీల దాకా వ్యాప్పిండి కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సేంద్రియ ఎరువు రూపంలో. వీటితో పాటు ప్రతి చెట్టుకి అజిటోబాక్టర్ అనేటువంటి జీవ శిలీంధ్ర ఎరువులు ఏవైతే ఉన్నాయో, జీవన ఎరువు అనేటువంటిది 100 గ్రాములు, తర్వాత ఫాస్ఫో బ్యాక్టీరియా మనకు అనేటువంటిది 100 గ్రాములు, దాని తర్వాత జీవ శిలీంధ్రని నాశినీలు ఏవైతే ఉన్నాయో సిఫారసు చేసినటువంటివి, ట్రైకోడర్మా హార్జియానం అనేటువంటిది మనకు జీవ శిలీంధ్రాలు సప్లై చేసేటువంటి ల్యాబొరేటరీస్ నుంచి మనం పొందవచ్చు లేదా డిపార్ట్మెంట్ వారి నుంచి కూడా, అది కూడా 100 గ్రాములు. పశువుల ఎరువు వ్యాపిండితో పాటు రసాయనిక ఎరువులు కలిపి వేయాల్సినటువంటి ఉంటుంది. ఈ ఎరువుల్ని అన్ని కూడాను 2 దఫాలుగా వేయాలి ఈ చెట్లు కాపులో ఉన్నప్పుడు. ముఖ్యంగా జూన్ జూలై నెలల్లో 1 సగం వేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనము బెట్టకు తీసి పూతకొచ్చేటువంటి దశ ఏదైతే ఉందో ఆ టైంలో ముఖ్యంగా చీని నిమ్మ విషయంలో చూసినట్లయితే నవంబర్ డిసెంబర్ మాసంలో మిగతా సగం మోతాదు వేయాల్సి ఉంటుంది. అదే బత్తాయి విషయానికి వచ్చినప్పుడు మనం జనవరి ఫిబ్రవరి నెలల్లో వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడేమో చెట్టు పెంచేదానికి జూన్ జూలైలో వేస్తాము, ఇప్పుడేమో కాయను పెంచేదానికి మనం ఎరువులు వేయాల్సినటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులే కాకుండా బత్తాయిలో సూక్ష్మ పోషక లోపాలు అనేటువంటివి కూడా, దీన్ని మనం శంకు తెగులు అని కూడా అంటూ ఉంటాం. ఇది లోపాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే 7-8 రకాల సూక్ష్మ పోషక పదార్థ లోపాలు కూడా మనకు కనపడతాయి. అవి జింక్ కానీ, తర్వాత ఇనుము, తర్వాత రాగి, అదేవిధంగా మెగ్నీషియము, మ్యాంగనీసు, బోరాను, ఇవి ప్రధానంగా సూక్ష్మ పోషక లోపాలు మనకు కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే సున్న పొరలు కలిగినటువంటి నేల ఉందో అక్కడ సూక్ష్మ పోషక లోపాల లక్షణాలు మనకు ఎక్కువగా కనపడతాయి. దీనివల్ల చెట్లు గిడిసబారిపోవడము, ఆకు రాలిపోవడము, కిరణజన్య సంయోగక్రియ సరిగ్గా జరక్క, పిండి పదార్థం లేకుండా ఉండి కాయ దిగుబడి తగ్గిపోయేదానికి, క్రమేపీ చెట్లు క్షీణించి ముఖ్యంగా వేరుకులు లాంటి తెగుళ్ళ యొక్క ఉధృతి పెరిగి చెట్లు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మ పోషక లోపాలను కూడా మనం సరిదిద్దుకోవాలి. లోపాలు వచ్చేదానికంటే ముందే మనం రాకుండా ఉండేదానికి ఎప్పుడైతే మనం నీరు పెట్టినప్పుడు చిగురు వస్తుంది, చిగురు వచ్చినటువంటి దశలో సుమారుగా 1 పావలా 1/2 రూపాయంత మందం ఆకు ఎదిగినప్పుడు లేత ఆకులు ఉన్నటువంటి దశలోనే మనం పిచికారీ చేయాలి. ఇప్పుడు ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల్లో అకాల వర్షాలు కావచ్చు, లేకపోతే డ్రిప్ ద్వారా రైతులు సరైన నీటి యాజమాన్యం చేయకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో చాలా సార్లు మనకు లేత చిగుళ్ళు వచ్చేదానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది. అలా ఉండేటువంటి దశల్లో మనము 2 సార్లు పిచికారీ చేయాలి. అంటే మొదటిసారి జూన్ జూలైలో ఎరువు వేసిన తర్వాత వచ్చే కొత్త చిగురు మీద 15 రోజుల వ్యవధిలో 2 సార్లు చేయాలి. ఇది మనకు రెడీమేడ్గా మార్కెట్లో ఫార్ములా 4 సిట్రస్ అనేటువంటి రూపంలో మనకు దొరుకుతుంది. ఇది లీటర్కి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. దీనికి సర్ఫ్ అనేటువంటిది కూడా కలుపుకున్నట్లయితే ఆకులను పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది, మొక్క తీసుకునేందుకు కూడా దోహదపడుతుంది అనమాట. అప్పుడు 2 సార్లు, తర్వాత బెట్టకు తీసుకొచ్చిన తర్వాత ఎరువులేసి వచ్చేటువంటి కొత్త చిగుళ్ల మీద 15 రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే లోప లక్షణాలు కనపడిన తర్వాత అప్పటికి డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఎంతో కొంత నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాకముందే మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లోపాలు రాకుండా అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ఈ ఉద్యాన పంటలు అనగానే నీటి ఆధారిత పంటలు ఇవన్నీ కూడా, నీరు ఉంటేనే ఈ పంటలను సాగు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలంటారు? ముఖ్యంగా ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి నీళ్లు పారితే ఆ చెట్టుకున్న జబ్బు ఈ చెట్టుకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి

0: తెగుళ్లు వ్యాప్తి అరికట్టుకోవాలంటే నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలంటారు?
1: ముఖ్యంగా బహువార్షిక పంటల్లో పూత పిందె కాయ దశలు ముఖ్యంగా నీటి వినియోగం ఏ విధంగా ఉంటుందంటే వీటిలో క్లిష్ట దశలు క్రిటికల్ స్టేజెస్ అనేటువంటివి ఉంటాయి. ఇందులో పూత పిందె కట్టేటువంటి దశ, తర్వాత పిందె పెరిగేటువంటి దశ, తర్వాత కాయ పెరిగేటువంటి దశ, తర్వాత కాయ పక్వానికి వచ్చేటువంటి దశ, ఈ దశలు క్లిష్ట దశలు కాబట్టి వీటి ఈ దశల్లో మనకు నీటి ఎద్దడి రాకుండా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
0: కీలక దశల్లో
1: కీలక దశలు ఏవైతే ఉన్నాయో ఈ కీలక దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసినట్టయితే దిగుబడి బాగా ఉంటుంది, కాయలో రసం ఎక్కువగా ఉండి మనకు బరువు ఎక్కువగా ఉండేదానికి, తర్వాత టన్నేజ్ ఎక్కువగా వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో ఈ చీని నిమ్మ తోటలు సుమారుగా 70% పైబడి డ్రిప్ పద్ధతిలోనే నీరు అందించడం జరుగుతుంది. ఒక విధంగా ఇది మంచి పరిణామమే. మనకు దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ముఖ్యంగా కాయ పెరిగేటువంటి దశల్లో, తర్వాత వాతావరణ పరిస్థితులు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండేటువంటి దశలో మనము నీరు ఎక్కువగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జనవరి ఫిబ్రవరి నెలల్లో మనం చూసినట్లయితే మనకి 5 నుంచి 3 లీటర్ల వరకు నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కువగా మార్చి ఏప్రిల్ నెలల్లో కాయ బాగా పెరిగేటువంటి దశ కాబట్టి అప్పుడు ఎక్కువ మోతాదులో నీరు ఇవ్వాల్సి ఉంటుంది. సుమారుగా 15 నుంచి 12 లీటర్ల వరకు మనం నీరు ఇవ్వచ్చు. అదే 5 నుంచి 10 సంవత్సరాల వయసు ఉండేటువంటి తోటల్లో ఈ మార్చి నెలల్లో 26-27 లీటర్లు ఒక రోజుకి ఒక చెట్టుకు నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 11 సంవత్సరాలు పైబడినటువంటి తోటల్లో చెట్టు విస్తీర్ణం పరిమాణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దశలో మార్చి ఏప్రిల్ నెలలో మనం చూసుకున్నట్లయితే 40 నుంచి 60 లీటర్ల వరకు బత్తాయికి, అదేవిధంగా 40 నుంచి 55 లీటర్ల వరకు నిమ్మకు మనం నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీటితో పాటు కూడా మనం ఆ దశలో ఇవ్వాల్సినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో మనము నవంబర్ డిసెంబర్లో, తర్వాత జనవరి ఫిబ్రవరిలో నిమ్మ బత్తాయికి మనం ఎరువులు వేసే పూత కోసం ఎరువులు వేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనకు ఆ ఇచ్చేటువంటి ఎరువులను డ్రిప్ ద్వారా కూడా ఇచ్చుకున్నట్లయితే ఇటు డ్రిప్ ద్వారా ఎరువులు ఇచ్చినప్పుడు మనకు 30% వరకు ఆదా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. నీరు కూడాను 20 నుంచి 30% వరకు కూడా నీరు ఇవ్వచ్చు. ఒక చెప్పేటువంటిది ఏంటంటే ఒక ఎకరా నీటికి మనం పారించేటువంటి పద్ధతిలో అంటే బేసిన్లు చేసి నీరు ఇచ్చేటువంటి పద్ధతుల్లో వచ్చేటువంటి నీటిని సుమారుగా 10-12 ఎకరాలు తోట బత్తాయి తోట కానీ నిమ్మ తోట మనం డ్రిప్ ద్వారా సాగు చేయవచ్చు అనేటువంటిది పరిశోధనలో తేలింది. డ్రిప్ ద్వారా ఇచ్చినప్పుడు మనము ఎక్కువ నీరు కాకుండా, ఎందుకనంటే ఫ్రీగా కరెంట్ ఉంది అని చెప్పేసి అదే పనిగా వదిలేయటం అనేది చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిమ్మ బత్తాయి తోటల్లో నీరు ఎక్కువగా ఇచ్చినట్లయితే వేళ్లకు కావాల్సినటువంటి ఆక్సిజన్ అందకపోగా చెట్టులో ఈ పోషకాలు తీసుకునేటువంటి గుణం తగ్గిపోయి మనకు ఒక్కొక్క దశలో వేర్లు కుళ్ళిపోవటము, తర్వాత శిలీంధ్రాల వ్యాప్తి ఎక్కువగా ఉండడం వల్ల చెట్లు క్షీణించేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన మోతాదులోనే మనం నీరు ఇచ్చినట్లయితే చెట్టు బెటకు రాకుండా కాయ బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ తెగుళ్ల వ్యాప్తి కూడా తగ్గుతుంది. తద్వారా రెండవది ఏంటంటే కలుపు బెడద కూడా మనకు చాలా తక్కువగా ఉంటుంది. బత్తాయిలో మొదల్లోనే మనకు బేసిన్లలో చూసినట్టయితే కలుపు బెడద కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ డ్రిప్ ద్వారా నీరు ఇస్తూ దాని ద్వారానే ఎరువులు కూడా అందించినట్లయితే నీరు ఎరువుల ఆదాతో పాటు ఈ కలుపును కూడా సమర్థవంతంగా నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది.
0: సార్, మరి మంచి రకాల మొక్కలు ఎంపిక చేసుకొని ఆరుగాలం కష్టించి ఆ పంటను పెంచిన తర్వాత ఉన్న పొలంగా మబ్బులు వేయటం కానీ లేకపోతే వాతావరణ పరిస్థితులు విభిన్నంగా ఉండడం కానీ జరుగుతూ ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో పూత రాలిపోవడం, అదేవిధంగా కాయలు కూడా చిన్న చిన్న కాయలు కూడా రాలిపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ కాతా పూత రాలకుండా ఉండేదానికి మరి అవకాశం ఉన్నట్టారు?
1: ఈ పూత నియంత్రణ అనే దాన్ని బట్టి మనం తీసుకునే చర్యలను బట్టి దిగుబడి అనేటువంటిది ఆధారపడుతుంది. ముఖ్యంగా చీని నిమ్మ తోటల్లో మనము ఈ చీని విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా మనం అక్టోబర్ నవంబర్ మాసాల్లో చెట్లను బెట్టకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా డిసెంబర్ జనవరి ఆ ప్రాంతంలో మనము ఈ బత్తాయి తోటలను బెట్టకు తీసుకురావాలి. బెట్టకు తీసుకురావడం అంటే నీటిని పూర్తిగా నిలిపివేయాలి, తర్వాత బెట్ట పరిస్థితుల్లో ముదురైనటువంటి ఆకులు అక్కడక్కడ కొంతవరకు రాలిపోవటం, తర్వాత ఈ పూత వచ్చేదానికి చెట్టులో మనకు ఉండాల్సినటువంటి ఈ పిండి పదార్థం అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. నత్రజని శాతం కంటే కూడా పిండి పదార్థం ఎక్కువగా ఉన్నట్లయితే పూత బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పూత పిండి పదార్థం ఎక్కువగా ఉండాలంటే ఎరువుల యాజమాన్యము నీటి యాజమాన్యం అనేటువంటిది మనం చేయాలి. దాని తర్వాత పూత కోసము ఎండబెట్టడము అంటే బెట్టకు తీసుకురావడం అనేటువంటిది దీన్నే బహార పద్ధతి అని కూడా అంటారు. 15 రోజుల నుంచి 20 రోజుల వరకు నేల స్వభావాన్ని బట్టి కానీ లేకపోతే అప్పుడు ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు నేలలో ఉండేటువంటి తేమ శాతాన్ని దృష్టిలో ఉంచుకొని 15 నుంచి 25 రోజుల వరకు మనం బెట్టకు తీసుకొచ్చినట్లయితే దాని తర్వాత

0: చెట్ల చుట్టూ మనం బేసిన్లు చేసి తర్వాత కలుపు లేకుండా చూసి ఎరువులు సిఫార్సు చేసినటువంటి మోతాదు సగభాగం ఏదైతే ఉందో ఆ ఎరువులను మనం వేయాలి. పశువుల ఎరువు వేపపిండితో పాటు వేసిన తర్వాత పూర్తిగా నీరు పెట్టినట్లయితే కొత్త చిగురు రావడం అనేటువంటిది మొదలవుతుంది. ఆ చిగురుతో పాటు మనకు పూత కూడా వస్తుంది. ఇది స్వాభావికంగా ఈ పంటల్లో జరిగేటువంటి ఇది అనమాట. సో ఈ విధంగా పూత వస్తుంది కాబట్టి, కానీ మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా ఎక్కడైతే ఈశాన్య ఋతుపవనాలు ఎక్కువ ద్వారా వర్షపాతం వచ్చేటువంటిది, కానీ కాలమాన పరిస్థితులను బట్టి అకాల వర్షాలు వచ్చినప్పుడు బెట్టకు తీసుకురావాలనేటువంటిది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి పరిశోధనల ప్రకారం సిఫార్సు చేసినటువంటి విధానాన్ని చూసినట్లయితే మనము జూన్ మాసంలోనే 50 PPM మోతాదులో జిబ్బర్లిక్ ఆమ్లం అనేటువంటిది చెట్ల మీద పిచికారీ చేయాలి. అదేవిధంగా సెప్టెంబర్ మాసంలో 1000 PPM మోతాదులో సైకోసెల్ అనేటువంటి ద్రావణాన్ని, ఇవి జీవ నియంత్రకాలు అనమాట, గ్రోత్ రెగ్యులేటర్స్, వీటిని మనం పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత అక్టోబర్ మాసంలో 1% అంటే లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారీ చేసినట్లయితే కొంతవరకు పూత మెరుగ్గా రావడం అంటే బెట్టకు తీసుకురా అన్నటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వర్షాలు తక్కువగా ఉండి ఆ టైంలో బెట్టకు తీసుకురావచ్చు అనుకున్నప్పటికీ కూడా ఈ జూన్ మాసంలో తర్వాత సెప్టెంబర్ మాసంలో ఈ గ్రోత్ రెగ్యులేటర్స్ని మనం పిచికారీ చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు మనకు పూత సకాలంలో రావటం, తర్వాత పూత వచ్చి పిందె గట్టిన తర్వాత నిమ్మలు అయితే 4.5 నుంచి 5 నెలలు కాయపక్వానికి రావడానికి టైం పడుతుంది. అదేవిధంగా బత్తాయిలో చూసినట్టయితే 7 నుంచి 8 మాసాలు మనకు టైం పట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి. తర్వాత పూత వచ్చి పిందె కట్టిన తర్వాత పూత కాయ రాలిపోవడం అనేటువంటిది మనకు జరుగుతూ ఉంటుంది. సో కాయ రాలిపోయినప్పుడు మొదటి దశలో అంటే కాయ వచ్చేసి బఠాని గింజ సైజులో ఉన్నప్పుడు, అంటే పిందె ఏర్పడిన తర్వాత 10-15 రోజుల వ్యవధిలో 10% వరకు రాలిపోతూ ఉంటుంది. దీన్ని ఏంటంటే చెట్టే రాల్చేదానికి అవకాశం ఉంటుంది. తన చెట్టులో ఉండేటువంటి పిండి పదార్థం ఏదైతే ఉందో అది కాయను పెంచేదానికి వాడుకుంటుంది. కాబట్టి దాని ఎంతవరకు మనకు లభ్యమవుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని చెట్టు నుంచి కొన్ని కాయలను రాల్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం వేరే విధంగా వాటిని నిలబెట్టినట్లయితే కూడా కాయ పరిమాణం తగ్గేదానికి అవకాశం ఉంది. దీనివల్ల రైతుకు నష్టం ఏమి లేదు. కానీ గోళీ సైజులో కాయ రాలుతోంది అని అంటే సమతులతో దెబ్బతినడం వల్ల, అంటే ఎక్కువగా నీరివ్వడము లేదా బెట్ట పరిస్థితులు ఉండడము అనేటువంటి ఆ పరిస్థితుల్లో కొంత కాయ రాలేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రాలేటువంటి కాయ దిగుబడి మీద ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనము కొంతవరకు ఈ పొటాషియం నైట్రేట్ ద్రావణం, 1% పొటాషియం నైట్రేట్ ద్రావణం కానీ లేకపోతే మార్కెట్లో దొరికేటువంటి ప్లానఫిక్స్ 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ రాలడం అనేటువంటిది మనం తగ్గించుకోవచ్చు. ఇది కాకుండా కాయ బాగా పెరిగేటువంటి దశలో పక్వ దశలో కూడా కొంత కాయ రాలుతూ ఉంటుంది. ఇది ఎక్కువ వేగంగా వీచేటువంటి గాలులు కానీ వాతావరణంలో మార్పుల వల్ల, తర్వాత అధిక వర్షాలు రావడం వల్ల, తుఫాన్ల వల్ల కూడాను నీ భూమిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు కొన్ని కాయలు రాలిపోవడము, తర్వాత ఏదైనటువంటి తొడిమెకుళ్ళు తెగులు ఇలాంటి శిలీంధ్రాల వ్యాప్తి వల్ల కూడా కొంత రాలేదానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి టైంలో మనము సాధ్యమైనంత వరకు నేలలో తేమ శాతాన్ని తగ్గించుకోవడము, మధ్యలో తేలికపాటి దుక్కులు చేయడము, తేమ తొందరగా భూమిలో నుంచి ఆవిరైపోయేదానికి ఇలాంటి టైంలో మనం చూడాలి. కాకపోతే కాయ అనేటువంటిది ముఖ్యంగా బత్తాయిలో ఈ మంగు తెగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది జనవరి ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి కాయల మీద ఈ మంగు నల్లి, తర్వాత ఆకుపచ్చ నల్లి అని రెండు రకాలైనటువంటి నల్లి ఆశించడం వల్ల కాయల మీద ఆకుల మీద కూడా తెల్ల రంగు మచ్చలుగా ఏర్పడుతుంది కాయ మీద. దీనివల్ల కాయ నాణ్యత తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది, కాయ పెరుగుదల కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
1: ఇంతవరకు మీరు బత్తాయిలో ఎరువులు, సమగ్ర నీటి యాజమాన్యం ఈ అంశం గురించి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి గారితో పరిచయం విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం. ముందుగా ఆమె చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

ఇంతవరకు మీరు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. యువవాణి.

0: ఒప్పంద ప్రాతిపదికన 362 ఆపరేటర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు జూలై 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, ఆపరేటర్, నాన్ ఎగ్జిక్యూటివ్, మొత్తం పోస్టుల సంఖ్య 362. ఇందులో విభాగాల వారీగా ఖాళీలు: ఆపరేటర్ ఐటీఐ ఫిట్టర్ 127, ఆపరేటర్ ఐటీఐ టర్నర్ 93, ఆపరేటర్ ఐటీఐ వెల్డర్ 44, ఆపరేటర్ ఐటీఐ మెషనిస్ట్ 40, ఆపరేటర్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ 58. అర్హత: అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఎన్సీవీటీ నుంచి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ట్రైనింగ్ నుంచి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎన్ఈసీ కలిగి ఉండాలి. వయోపరిమితి జూలై 10, 2026 నాటికి 29 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు 32 ఏళ్లు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ల తెగలవారికి 34 ఏళ్లు మించకూడదు. బేసిక్ పే నెలకు 16,900 రూపాయలు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 10, 2026. మరిన్ని వివరాలకు www.bemlindia.in వెబ్సైట్ను సంప్రదించండి. వెబ్సైట్ చిరునామా మరోసారి www.bemlindia.in వెబ్సైట్ను సంప్రదించండి. ఇంతవరకు మీరు ఉద్యోగ సమాచారం విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు వినండి మహిళలకు యోగా ఆవశ్యకత గురించి శ్రీ పచ్చవ రామకృష్ణ గారితో పరిచయం. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి కె శ్రీలత.
2: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యాన్ని శారీరకంగా మానసికంగా కాపాడుకోవడానికి యోగా ఒక అద్భుతమైన మార్గం. ఈ రోజుల్లో ఫిట్నెస్, మెంటల్ హెల్త్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ వీటన్నిటికీ సింపుల్గా సొల్యూషన్గా నిలిచేది శరీరానికి ఫిట్నెస్, మనసుకు ప్రశాంతత, జీవితానికి బ్యాలెన్స్ ఇచ్చే యోగా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మనతో యోగా నిపుణులున్నారు. వారి ద్వారా మనం ఈ యోగా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. మరి మహిళలు రోజువారీ పనుల మధ్య యోగాకు సమయం ఉండడం లేదు, మరి వారు సమయాన్ని ఎలా కేటాయించుకోవాలి, ఎటువంటి ఆసనాలు వాళ్ళు చేయాలి, మహిళల ఆరోగ్యానికి ప్రత్యేకంగా ఉపయోగపడే ఏమైనా యోగాసనాలు ఉన్నాయా, వాటి గురించి వివరించండి.
3: ప్రతి మహిళలు ప్రాతకాలం నిద్రలేచినప్పటి నుంచి వాళ్లకుండేటువంటి వర్క్ లోడ్లో కాదు కానివ్వండి, వాళ్ళకి ఏదైనా సమయం దొరికినప్పుడు వాళ్ళకున్నటువంటి ఖాళీ సమయాల్లో ఒక 15 నిమిషాల పాటు ముందు యోగాకు ప్రయారిటీ ఇచ్చి, అంటే ఏదో ఒకటి సంథింగ్, అంటే మీరు మేము ఇంటి పనులు చేసుకుంటున్నాం కదండి, అది వ్యాధి వ్యాయామం కింద రాదంటే వస్తుందండి, కానీ ప్రాణాయామం కలవదు కదా. ఇక్కడ ప్రాణాయామంతో ముడిపడి ఉన్నటువంటిది సాధన అనేది చేయడం అనేది ఉత్తమమైన మార్గం అండి. శారీరకంగా అయితే మనం ఏదో ఒక పని చేసుకుంటే అయిపోతుంది, దానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ దానికి ప్రాణాయామం యాడింగ్ కావాలి. ఆ ప్రాణాయామం యాడింగ్ అయితే ఎప్పుడైతే మనం ప్రాణాయామం యాడింగ్ అవుతుందో, జతపరచడం జరుగుతుందో, ఆటోమేటిక్గా మనము ఉత్తమోత్తమైన ఫలితాలు పొందగలుగుతాం. సహజంగా ప్రతి మహిళలు వాళ్ళకున్నటువంటి సమయం కానివ్వండి, వాళ్ళకున్నటువంటి టైం వేరియేషన్ ఎలా ఉంటుందో ఆ వేరియేషన్ బట్టి 15 నిమిషాల పాటు యోగా చేసుకునేందుకు ఉపయోగించుకోవాలి ఫస్ట్ విధానం. అంటే దానికి మీరు అంటారు ఏమండి, మేము ఇండ్లలో పని చేసుకుంటాం కదా, మరి మేము పని చేసుకున్నప్పుడు యోగ సాధన సరిపోదా అని. పని చేసుకోవడం వేరు, సాధన వేరండి. ఎందుకంటే పనితే శారీరకంగా శరీరానికి సరిపోతుంది అనుకోండి, కానీ అంత పని చేసేటువంటి ఆడవాళ్ళు కూడా టౌన్స్లో అయితే లేరు. పల్లెటూర్లో అయితే ఉన్నారు, కానీ టౌన్స్లో అయితే లేరు నాకు తెలిసి. ప్రతి మహిళలు కూడా తక్కువ మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడాను ఒక పావు గంట చాలంతే, అంటే నిద్ర లేవడంతోనే వాళ్ళకు వచ్చినటువంటి చిన్న చిన్న వ్యాయామాలు కానివ్వండి, చేతులు కాళ్ళు కదిపించడం కానివ్వండి, సక్రమంగా కూర్చుని బద్ధ పద్మాసనం కానివ్వండి, బద్ధ కోణాసనం కానివ్వండి, మార్జరి విన్యాసం కానివ్వండి, అలానే శశంకాసనం కానివ్వండి, ఇన్ని చిన్న చిన్ని అనమాట, అవి వాళ్ళు ఈజీగా చేసుకోగలుగుతారు. తద్వారా ఏమందంటే వాళ్ళు ఉండేటువంటి ఏమైనా అనారోగ్య సమస్యలు కూడా, వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కూడా నివారించుకోగలుగుతారు. అదే పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇవి చెప్పినటువంటి ఈ ఆసనాలు మొత్తం కూడా చాలా గొప్పగా పనిచేస్తాయి. ఎందుకంటే వాళ్ళు పల్లెటూర్లలో వాళ్ళు ఆల్రెడీ పొలం పనులకు పోయినప్పుడు దానికి మించిన యోగా ఉండదు, కానీ ప్రాణాయామం జరగాలి అక్కడ, అది పాయింట్. ఆ ప్రాణాయామం ఒకటి చేసుకోగలిగితే ఇంకా దాంట్లోనే యోగం ఉంటుంది.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా వినండి ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బీఈఎంఎల్ లిమిటెడ్

0: డెఫినెట్లీ కాదను. కాకపోతే ఏంటంటే అక్కడ ప్రాణాయామం ఉండదు కాబట్టి మనం ఒక 10 నిమిషాల పాటు ప్రాణాయామం చేసుకుని మనం వెళ్ళినట్టయితే మనసు బాగా పనిచేస్తుంది. ప్రాణాయామం వల్ల మామూలు మనశుద్ధి జరుగుతుంది, తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ పోతాయి, ఆరోగ్యంగా ఉంటారు. ఏ పనినైనా సరే ఎంతసేపు చేసినా సరే అలసట కానీ ఆయాసం కానీ ఇబ్బందులు కానీ లేకుండా అనేటువంటిది జరుగుతుంది.
1: గురుగారు, ఇప్పుడు బద్ధ పద్మాసనం అన్నారు, మరి ఆ ఆసనాలు ఎలా వేయాలి? అంటే మాకు తెలియదు కదా, ఎలా వేయాలి, ఎలా కూర్చోవాలి, వాటిన్నిటి గురించి కొంచెం, అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఈజీగా చేసుకునే ఆసనాలు అవి ఏ విధంగా వేసుకోవాలి ఒకసారి వివరించండి.
0: ఇప్పుడు కొంతమందికి పీసీఓడి సమస్యలు అన్నీ ఉంటాయండి. ఈ కాలంలో సహజంగా మహిళలకి ఈ ప్రాబ్లమ్స్ సామాన్యంగా సహజంగానే వస్తూ ఉంటాయి. దీంట్లో బద్ధ పద్మాసనం అనేది ఎలా వేయాలంటే, సహజంగా మనం కూర్చున్న తర్వాత రెండు కాళ్ళు చాపుకొని దాన్ని దగ్గరికి మడిచేసి కాళ్ళు పట్టుకుని చక్కగా ఈ యొక్క రెండు మోకాళ్ళని నేలకి తగిలేటట్టుగా పెట్టి ఉంచడమే. ఇది సూర్యుడికి అభిముఖంగా చేస్తారు. దీన్ని సూర్యోపాసనలో కూడా ఉపయోగిస్తారు బద్ధ పద్మాసనాన్ని. ఇక్కడ సూర్యోపాసనలో ఉపయోగించేది చెప్పడం అంటే కష్టమే కాబట్టి నేను సింపుల్గా చెప్తున్నాను. మామూలు కూర్చున్న వాటిలోనే రెండు కాళ్ళు దగ్గర పెడిచి మోకాళ్ళు నేలకు పట్టి కూర్చోవడమేనమాట. దీన్ని బద్ధ పద్మాసనం అన్నారు. దీని తర్వాత వచ్చేటికి సుప్త భద్రాసనం లేదా బద్ధకోణాసనం, ఏదైనా ఒకటే. ఈ సుప్త భద్రాసనం అనేటటువంటిది కాళ్ళు రెండు దగ్గరికి మార్చుకుని వెల్లికిలా పడుకుని చక్కగా గాలిని ఉచ్ఛ్వాసలు తీసుకోవడమే సుప్త భద్రాసనం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ కానివ్వండి, తర్వాత వెన్ను జబ్బులు కానివ్వండి, వాళ్ళ కొన్నటువంటి ఇబ్బందుల్లో ఆ ప్రాబ్లమ్స్ ఏమంటే నివారిస్తుంది అనమాట. ఇంకోటి ఏమని చెప్పాను నేను ఇందాక, శశంకాసనం కూడా చెప్పి. శశంకాసనం వల్ల ఛాతీ తర్వాత ఊపిరితిత్తులు ఈ సమస్యలన్నీ చక్కగా నివారించేసి ఆరోగ్యవంతంగా ఉంటాడనమాట. రిలాక్సేషన్ పొజిషన్లోకి వస్తారు, ఎక్కువగా స్ట్రెస్ లేకుండా ఉంటారు, పనిచేసేదానికి అనుకూలంగా ఉండేటటువంటి స్థితిలో ఉంటారు. తర్వాత ఆ బాలాసనం అన్నా శశంకాసనం అన్నా రెండు ఒకటేనండి. ఎందుకంటే రెండు ఒకటే. బాలాసనం అంటే ఒక పసిపిల్లవాడు మామూలుగా మంచం మీద ఎలా పడుకోబెడతాం, బోర్ల పడుకోబెడతాం, ఒక కాలు దగ్గరికి మడుచుకుని కొంచెం అలా సైడ్ తిరిగి చేతులు రెండు తల కింద పెట్టుకుని పడుకోవడమే బాలాసనం అంటారు. ఈ బాలాసనం వల్ల ఎంత రిలాక్సేషన్ ఉంటుందంటే మనసుకి, మనసులో జరిగేటువంటి మానసిక ఆందోళనలను నివారిస్తుంది బాలాసనం. అందుకని 2 నిమిషాల వ్యవధిలో వేసినంత మాత్రమే ఆ నర్వస్ మొత్తం కూడా ఒకసారిగా రిలాక్సేషన్ పోస్టర్కి వస్తాయి. మామూలుగా శశంకాసనం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఉండే హార్ట్ సంబంధితమైనటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మెంటల్ ఒత్తిడి టెన్షన్స్ ఉన్నా కూడా తగ్గుతాయండి. తర్వాత దీనికి తోడు ఇంకోటి ఏం చెప్పామంటే మనము శలభాసనం కూడా చేయొచ్చు. శలభాసనం వల్ల ఏమవుతుందంటే మామూలుగా సయాటికా సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, నరాలు కాళ్ళలో ఉన్న నరాలు కానీ ఇబ్బందులు ఏమైనా ఉన్నా తగ్గుతాయి. ఆ తర్వాత తొడల్లో ఉండేటువంటి ఫ్యాట్ కానివ్వండి, నడుముల్లో ఉండే ఫ్యాట్ కానీ నివారిస్తుంది. తద్వారా కాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటాయి, వాళ్ళు ఎంతసేపు పని చేసినా కూడా ఏమి ఇబ్బంది లేని పరిస్థితుల్లోకి వస్తుంది. భుజంగాసనం ఉంది. ఈ భుజంగాసనం వల్ల ఏంటే ఉపయోగాలంటే విపరీతమైనటువంటి వెన్నుప్పిని నివారిస్తుంది. అట్లనే ప్రతి ఆడవాళ్ళకి ఇప్పుడు 180 మందికి థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి. ఈ థైరాయిడ్ సమస్యలు మొత్తం కూడా అది సక్రమంగా నివారిస్తుంది అనమాట. అందుకోసం ఈ ఆసనాలను తేలిగ్గా చేసుకుని వెళ్లడం వల్ల వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమైనటువంటి స్థితిలో ఉంటారు.
1: అంటే గురుగారు, ఈ ఆసనాల వల్ల మోకాళ్ళ నొప్పులు, తర్వాత ఈ థైరాయిడ్, షుగరు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయా?
0: ఖచ్చితంగా తగ్గుతాయండి. ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఫస్ట్ మనం ఆలోచించినట్లయితే ప్రతి వాళ్ళు ఈ కాలంలో సహజంగా చెప్పాలంటే వాకింగ్ వాకింగ్ వాకింగ్, ప్రతి వాళ్ళకి సమయాభావం లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే యోగ సాధనకు వచ్చి చేయాలంటే ఒక భయం అనేది, ఒత్తిడి అనేది కనబడుతుంది వాళ్ళు. ఫస్ట్ అమ్మ ఏం ఆసనాలు ఇస్తారో మనకి ఎక్కడ పట్టకపోతుందో, ఈ భయంతో డాక్టర్ల యొక్క మాట వినేసి ప్రతి వాళ్ళు వాకింగ్ సెక్షన్ మొదలు పెడుతున్నారు. వాకింగ్ ఎవరికి సజెస్ట్ చేయాలి? ఇటువంటి మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళకి, తర్వాత వెయిట్ కరెక్ట్ అయినటువంటి రిస్ట్రిక్షన్ మోడ్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వాకింగ్ పనికి వస్తుంది, అందరికీ కాదు. ఎందుకంటే మనం వాకింగ్ చేయాలన్నా కూడా చిన్నప్పటి నుంచి అలవాటు ఉండాలండి. చిన్నప్పటి నుంచి అలవాటు లేకుండా వెహికల్ నడుపుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ప్రెజర్ మొత్తం ఏమవుతుందంటే నడుము మీద రావడం, రెండవది వచ్చేసి మోకాళ్ళ మీద రావడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఆ మోకాళ్ళ నొప్పులు పోవాలంటే సాధ్యపడదు. తర్వాత ఓవర్ వెయిట్ ఉంటారు, అంటే ఒక్కొక్క వ్యక్తి 100 కిలోల వరకు ఉంటారు. అలాంటి వాళ్ళని వాకింగ్ చేస్తే ఏమవుతుంది, ఆ ప్రెజర్ మొత్తం మోకాళ్ళ మీద అబ్జర్వేషన్ అవుతుంది. డాక్టర్ గారు చెప్తారు ఏమి అవ్వదు తిరుగునాయనా అని. తర్వాత కొద్ది సంవత్సరాలు పోగానే సార్ నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి సార్, వెంటనే చిప్ ఆపరేషన్ చేయించేసేయండి అంటాడు. ఒక బాగున్నటువంటి చిప్పల్ని పోగొట్టుకుని కృత్రిమంగా ఏర్పడ్డటువంటి చిప్పల్ని అతికించుకునే రకంగా ఈ నేటి సమాజంలో చాలామంది మారుతున్నారు అనమాట. అలా కాకుండా యోగ సాధనలో బరువు తగ్గడం, బరువు తగ్గడం వల్ల ఏమవుతారంటే వాళ్ళకు ఉండేటువంటి రుగ్మతలని పోయి ఆ మోకాళ్ళలో ఉండేటువంటి ఓవర్ వెయిట్ తగ్గడం వల్ల ఆ మోకాళ్ళ యొక్క కదలికల వల్ల ఆరోగ్యవంతమైనటువంటి స్థితిలోకి వస్తారు. ఇంకా రెండవది వచ్చేటప్పటికి థైరాయిడ్. సహజంగా ప్రతి ఒక్క మహిళలకి

0: ఈ కాలంలో వచ్చేటప్పటికి థైరాయిడ్ సమస్యలు అధికంగా వస్తాయి. ఎక్కువ సాల్ట్ లేకపోవడం, రక్తహీనతలో ఉండడం, తర్వాత వచ్చేసి ముఖమంతా ముడతలు పడిపోవడం, ఇట్లాంటివన్నీ థైరాయిడ్ గ్లాండ్ అనేది యాక్టివ్గా లేకపోవడం వల్ల అవి జరుగుతూ ఉంటాయి. సహజంగా అయితే సోడియం మామూలుగా తక్కువైనా లేదా సోడియం లేదన్న ఇబ్బందులు వచ్చినా మామూలుగా సోడియం తీసుకుంటే ఆ ప్రాబ్లం పోతుంది. హైపోథైరాయిడిజం అంటారు దాన్ని, అది పోతుంది. అది ఎక్కువ ఎవరికి వస్తుంది అంటే మన ఉత్తరప్రదేశ్ అటు సైడ్ వెళ్ళినట్టయితే చలి ప్రాంతాల్లో వాళ్ళకి సోడియం ఉండదండి, వాళ్ళకి ఎక్కువగా హైపోథైరాయిడిజం వస్తుంది. ఇక్కడ వాళ్ళకి మొత్తానికి మామూలు థైరాయిడిజం ఉంటుంది. ఈ మామూలు థైరాయిడిజం తగ్గాలి అంటే రోజు మత్స్యాసనం ఒకటి, తర్వాత వృష్టాసనం ఒకటి, తర్వాత భుజంగాసనం ఒకటి, ఈ ఆసనాలు చేయడం వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ అనేది సాధ్యమైనంత వరకు క్లియర్ చేసుకోవచ్చు. దీంట్లో ఉజ్జయి ప్రాణాయామం అని ఉంటుంది. ఈ ఉజ్జయి ప్రాణాయామం ప్రతినిత్యం చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియనటువంటి ఆ గొంతు శ్వాసల ద్వారా చేసేటువంటి ఆ ప్రాణాయామం వల్ల థైరాయిడ్ గ్లాండ్కి ఒక రకమైన ప్రెషర్ కలుగుతుంది. ఆటోమేటిక్గా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కవర్ చేసి థైరాక్సిన్ అనే ఆ హార్మోన్ని సక్రమమైన పద్ధతిలో రిలీజ్ చేస్తుంది. తద్వారా థైరాయిడ్ అనేది కూడా అదుపులో ఉంచుకోవడానికి ఆస్కారం ఉందండి.
1: గురుగారు, ఆ ప్రాణాయామం ఎలా చేయాలి ఒకసారి వివరిస్తారా?
0: ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మామూలుగా వచ్చేసి ఉజ్జయి ప్రాణాయం అంటే గొంతుతో శ్వాసించాలి, గొంతుతో వదులుతూ ఉండాలి. ఆ గొంతు ద్వారా అంటే మనము శ్వాసని ఒకసారి తీసుకునేటప్పుడు అనేటటువంటి శ్వాస ద్వారా గాలిని ధారాళంగా ఛాతి నిండా నింపుకోవడం, మళ్ళీ నిదానంగా ఫ్రీగా బయటకు వదులుతూ ఉండాలి. ఈ ప్రాణాయామం వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది యాక్టివ్గా పనిచేస్తుంది. దీంట్లో రుద్రగ్రంథి విభేదన అనేటటువంటి ఒక పద్ధతి కూడా ఉందండి. ఇవన్నీ ఏంటంటే గురుముఖంగా గురువు సమక్షంలో నేర్చుకోవాల్సినటువంటి క్రియలు. ఇవి ఇక్కడ చెప్పడం వల్ల ఏంటంటే మీకు అవగాహన కోసం మేము తెలియజేస్తున్నామండి. మీరు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు గురువుగారి సమక్షంలో నేర్చుకుని మంచి రిజల్ట్ అనేది తీసుకురావడానికి ప్రయత్నించండి.
1: గురుగారు, ప్రతి మహిళలు ఎదుర్కొంటున్న ఒక సమస్య ఏంటంటే గర్భవతి అయిన తర్వాత నార్మల్ డెలివరీ అవ్వటం లేదు, అంటే సుఖప్రసవం అవ్వట్లేదు. డాక్టర్లు సిజరిన్కే ఎక్కువగా మొగ్గు చూపు. అలా సిజరిన్ కాకుండా నార్మల్గా డెలివరీ అవ్వాలంటే మహిళలకు ఏవైనా ఆసనాలు ఉన్నాయా? అలాంటి ఆసనాలు ఏ విధంగా చేసుకోవాలి? వాటి గురించి కొంచెం వివరించండి.
0: ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మహిళలు, గర్భిణీ స్త్రీలు అందరూ కూడాను సుఖప్రసవం కోసము వెయ్యదగ్గటువంటి ఆసనాలలో భద్రాసనం ఒకటి చాలా ఇంపార్టెంట్ అనే ఆసనం, తర్వాత నాడీశోధన ప్రాణాయామం. నాడీశోధన ప్రాణాయామం అనే ప్రత్యేకంగా ఎందుకు తీసుకుంటారంటే మనము ఎడమ ముక్కుతో ప్రవహించే నాడిని ఇడానాడి అంటారు, కుడిముక్కుతో ప్రవహించే నాడిని పింగళానాడి అంటారు. యోగా భాషలు చెప్పాలంటే కుడిముక్కు ఎడముక్కు ద్వారా తీసుకున్నటువంటి శ్వాస క్రమమైన పద్ధతిలో పడితే మానసికమైనటువంటి రుగ్వేదనలు, మానసికమైనటువంటి చంచలత, మానసికమైనటువంటి ఆందోళన తగ్గిస్తుందండి. శరీరం మన ఆధీనంలోకి వస్తుంది ఫస్ట్ ఈ బేసిక్ ప్రాణాయం వల్ల. తర్వాత భద్రాసనం వల్ల ఏమవుతుందంటే రెండు కాళ్ళని దగ్గరికి మడుచుకుని రెండు మోకాళ్ళని నిదానంగా బటర్ఫ్లై మాదిరిగా ఎక్కువగా ప్రెజర్ ఇవ్వకూడదండి. ఇది మీకు అవగాహన కోసమే చెప్పడం జరుగుతుంది. మీరు ఏదైనా చేయదలుచుకుంటే మాస్టర్ సహాయంతో మాత్రమే చేయండి, ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ కాబట్టి చెప్పేటప్పుడు విని చేసేది అనేది తప్పండి. ఎందుకంటే ఒకవేళ ప్రాబ్లం ఎట్లా ఉంటుందో మనం చూడలేం కాబట్టి మీరు ట్రైనర్ సమక్షంలో మాత్రమే ఇది చేసుకోండి. దాంట్లో ప్రధానంగా ఉపయోగపడేది ఏంటంటే మనకు భద్రాసనం. ఆ భద్రాసనం కూడా ఎలా చేయాలి అంటే రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకుని బటర్ఫ్లై విన్యాసం చేయాలి భద్రాసనంలో. అలా రెండు కాళ్ళని పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి ఎప్పుడైతే ఆడిస్తుంటారో ఆ 9వ నెల వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రీగా డెలివరీ అనేది అయిపోతుంది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి పెల్విక్ నరాలు కానివ్వండి, గర్భసంచికి ఏమన్నా గోడలు కానివ్వండి, అవన్నీ ఫ్రీగా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. అక్కడ ఉండేటువంటి మూలాధార చక్రం అనేటువంటిది ఓపెన్ అయిపోతుంది, ఇంకా అంతే. సుఖప్రసవం అనేది జరుగుతుంది. కానీ ఈ కాలంలో ఏ ఒక్కళ్ళు కూడా ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వటం లేదండి. ఎవరు ట్రైనర్ సమక్షంలో ఈ సాధన నేర్చుకుందాం, దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుందామని ఎవరికి లేదండి. కానీ ప్రతిరోజు కన్నా ఎవరైతే నిదానంగా కూర్చోగలిగినంత వరకు, కింద కూర్చోలేని పరిస్థితి వస్తుంది కొంతమందికి ఆడవాళ్ళకి, వాళ్ళు కుర్చీలో కూర్చునైనా సరే లేదా మీకు సంబంధించిన బెడ్షీట్ మీదైనా కూర్చొని, మేము అంటే మంచాలు ఉంటాయి కదా, చిన్న చిన్న మంచాలు ఉంటాయి కదా, మంచం మీద కూర్చునైనా సరే రెండు కాళ్ళని దగ్గర పెట్టుకుని సాధ్యమైనంత వరకు మీరు మడవగలిగినంత వరకే కాళ్ళను మడిచి సుఖంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సుఖప్రసవానికి ఆస్కారం ఉంటుందండి. ఇందులో ఏ విధమైనటువంటి అపోహలు లేవు, అనుమానాలు లేవు. ప్రతి వాళ్ళకి ఖచ్చితంగా డెలివరీ నార్మల్గా వస్తుంది.
1: ధన్యవాదాలు గురుగారు, ఇవాళ మాకు చాలా విలువైనటువంటి సమాచారాన్ని అందించారు.
2: ఇంతవరకు మీరు మహిళలకు యోగా ఆవశ్యకత గురించి శ్రీ పచ్చవ రామకృష్ణ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు వినండి, తెలుసుకుందాం రండి శీర్షికన వారంలో జరిగిన వివిధ కరెంట్ అఫైర్స్. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు రూపొందించిన రెండు కొత్త చెరుకు వంగడాలను ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ వివరాలను పరిశోధన కేంద్రం ఏడీఆర్సీహెచ్ ముకుందరావు, చెరుకు ప్రధాన శాస్త్రవేత్త డి ఆదిలక్ష్మి జూన్18న వివరించారు. అశ్విని రాష్ట్ర స్థాయిలో విడుదల చేసిన 2006A223 అశ్విని రకం చెరుకు వగడం బెల్లం తయారీకి అనుకూలం, రసానికి గడల రూపంలో తినడానికి బాగుంటుంది. 87A298, 87A380 రకాలను సంకరం చేసి దీన్ని రూపొందించారు. నీటి ఎద్దడితో పాటు పసుపు, ఆకు, ఎర్రకుళ్ళు తెగులను తట్టుకుంటుంది. 10 నెలల్లో పక్వానికి వస్తుంది. హెక్టార్కు 135 నుంచి 140 టన్నుల దిగుబడి వస్తుంది. పంచదార 17.5 టన్నులు, బెల్లం 16 టన్నులు వస్తుంది. ఈ వగడం 2003V46 భరిణి రకానికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. బుద్ధ జాతీయ స్థాయిలో విడుదల చేసిన 2014A142 బుద్ధ రకం చెరుకు వంగడం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుకు అనుకూలం. దీన్ని కోయే 8,89,101, ISH 69 రకాలను సంకరం చేసి రూపొందించారు. ఈ వంగడంపై అనకాపల్లిలో 12 ఏళ్లుగా పరిశోధనలు చేశారు. పిలకలు ఎక్కువగా వస్తాయి. ఎర్రకుళ్ళు తెగుల్ని తట్టుకుంటుంది. స్వల్పకాలికం, 10 నెలల్లో పక్వానికి వస్తుంది. హెక్టార్కు 130 టన్నుల దిగుబడి ఇస్తుంది. పంచదార 17.5 టన్నులు, బెల్లం 15.5 టన్నులు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ని అంతర్జాతీయ క్వాటం డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్గా మార్చడంలో భాగంగా మొదటి ఇంక్యూబేటర్ ప్రారంభం కానుంది. దీన్ని గన్నవరంలోని మేధా టవర్స్లో జూన్19న ప్రారంభించనున్నారు. ఛత్తీస్గఢ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ఇంక్యూబేటర్ ద్వారా డీప్ టెక్ సాఫ్ట్వేర్లకు సహకారం అందుతుంది. క్వాటం టెక్నాలజీ, కృత్రిమ మేధ, అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్లు, రోబోటిక్స్, స్పేస్ టెక్నాలజీ వంటి కీలకమైన సాంకేతికతలపై పనిచేసే సాఫ్ట్వేర్లకు ఇది ఉపయోగపడుతుంది. డీప్ టెక్ స్టార్టప్ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు, ఆవిష్కరణలకు వీలుగా ఎకోసిస్టమ్ పనిచేస్తుంది. మోటార్షిప్, పరిశోధన సహకారం, ఇన్వెస్టర్ నెట్వర్క్, ఇంక్యుబేషన్కు సంబంధించిన మౌలిక సదుపాయాలు పరిశ్రమల ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందేందుకు వీలుగా క్వాంటం ఇంక్యుబేటర్ స్టార్టప్లకు సహకరిస్తుంది. డీప్ టెక్ స్టార్టప్లకు మార్కెట్ లీకేజ్ కూడా కల్పిస్తుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30,515 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వాటి ద్వారా ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 29,677 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు సంస్థలు ప్రతిపాదనలో పేర్కొన్నాయి. సీఎం చంద్రబాబు గారు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB 18వ సమావేశం జూన్18న జరిగింది. 50 సంస్థల పెట్టుబడుల ప్రాతిపదనలను పరిశీలించి ఆమోదించింది. సీఎం మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందించేందుకు వీలుగా పారిశ్రామిక ఎకోసిస్టమ్ రూపొందించాలి, సామాన్యులు కంపెనీలు స్థాపించే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలి, స్టార్టప్లను ప్రోత్సహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ RTIH సేవలను వినియోగించుకోవాలి, పరిశ్రమలు, ప్రాజెక్టులలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కరిక్యులం ఉండాలి, రేర్ ఎర్త్ మినరల్స్పై ప్రత్యేక విద్యాసంస్థ ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలించాలని సీఎం సూచించారు. అమరావతికి వచ్చే పెట్టుబడులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఒక కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేయాలని, విశాఖలో ప్రస్తుత సదుపాయాలను మరింత మెరుగుపరుస్తూనే శాటిలైట్ టౌన్షిప్లు అభివృద్ధి చేయాలని సీఎం పేర్కొన్నారు. రహదారుల వెంట కాలిబాటల గుర్తింపు నిర్మాణం, నిర్వహణతో పాటు పాదచారుల భద్రత బాధ్యత స్థానిక సంస్థలైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్దేశించిన కాలిబాటపై నడవటం పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొంది. వాహనాల రాకపోకల కన్నా ఫుట్పాత్లపై నడిచేవారికి అధిక ప్రాధాన్యం ఉంటుందని జస్టిస్ PS నరసింహ, జస్టిస్ AS చందూర్కర్ ధర్మాసనం తెలిపింది. తండ్రితో కలిసి పాఠశాలకు వెళ్తున్న 5 ఏళ్ల బాలుడిని వెనక నుంచి వచ్చిన ఒక లారీ ఢీకొట్టడంతో ఆ చిన్నారి మృతి చెందారు. పాదాచారుల మార్గంలో లోపాలున్నాయని పరిహారం అందించాలని కోరుతూ బాలుడి తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన ధర్మాసనం పాదాచారుల భద్రతపై జూన్19న కీలక తీర్పు వెలువరించింది. బాధిత కుటుంబానికి దిగువ కోర్టును నిర్ణయించిన పరిహారాన్ని 11,44,628కి పెంచింది. 2 నెలల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించింది. సురక్షితంగా నడిచే హక్కు ఉల్లంఘనకు గురైనప్పుడు నష్టపరిహారం కోసం సంబంధిత విభాగాలపై న్యాయపరంగా చర్యలు తీసుకునే హక్కు పౌరులకు ఉందని స్పష్టం చేసింది. తీర్పులోని కొన్ని కీలకాంశాలు ఏమిటంటే, నిర్దేశిత కాలిబాటలను పొందే హక్కును ఖచ్చితంగా అమలు చేయాలని ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ కార్పొరేట్ పారిశ్రామిక సంస్థల ప్రభావానికి లోను కాకుండా స్వతంత్రంగా వ్యవహరించేలా ఈ సంస్థను తీర్చిదిద్దాలి, ఫుట్పాత్లపై నడిచే హక్కు రాజ్యాంగంలో పేర్కొన్న 21, 19(1)(d) అధికరణ

పనులలో భాగమైనప్పటికీ దీనికోసం ప్రత్యేక చట్టం ఏమీ లేదు. ఈ లోపాన్ని సరిచేస్తూ యక్కును చట్టబద్ధత కల్పించాలి. దీన్ని ఉల్లంఘించే వారి నుంచి తగిన పరిహారాలు వసూలు చేయాలి. ఈ తీర్పు ప్రగతి, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, రోడ్డు రవాణా, రహదారుల శాఖల ద్వారా కేంద్రానికి పంపించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రాజ్ గౌర్ యోజన PMVBRY కింద దేశంలో ఇప్పటివరకు 70 లక్షల మందికి పైగా యువత ఉద్యోగాలు పొందారని ప్రధాని మోదీ తెలిపారు. తొలిసారి ఉద్యోగాలు పొందిన వారికి, వారి యజమానులకు 2,400 కోట్ల ప్రోత్సాహకాలను జూన్ 19 ఆయన బదలాయించారు. ప్రభుత్వం, యువత, పరిశ్రమలు కలిసి పనిచేస్తే ఉద్యోగాలు అనేక రెట్ల మేర పెరుగుతాయని మోదీ పేర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ న్యాయశాస్త్ర కోవిదుడు, రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన బీమల్ పటేల్ అంతర్జాతీయ సముద్ర న్యాయ ట్రైబ్యునల్ ITLOSలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన ఐరాసా అంతర్జాతీయ లా కమిషన్ చైర్మన్గా, రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా, అంతర్జాతీయ న్యాయశాస్త్ర ప్రొఫెసర్గా న్యాయ విద్యారంగంలో విశేష గుర్తింపు పొందారు. జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడిగా, ప్రధానమంత్రి కార్యాలయంలోని జాతీయ భద్రతా మండలి సచివాలయ సభ్యుడిగా కూడా ఆయన సేవలందించారు. నెదర్లాండ్స్లోని హేగ్లో ఉన్న రసాయనిక ఆయుధాల నిషేధ సంస్థలో 15 సంవత్సరాల పాటు పనిచేశారు. అంతర్జాతీయ సముద్ర న్యాయ ట్రైబ్యునల్లో న్యాయమూర్తిగా నియమితులైన డాక్టర్ బిమల్ ఎన్ పటేల్కు ఆర్థిక అభినందనలు అని పేర్కొన్నారు. ఆయన ఎన్నిక బహుళ పక్షీయ న్యాయ పట్ల, సముద్ర న్యాయం పట్ల భారత్కున్న నిబద్ధతకు నిదర్శనమని ఐరాసాలో భారత శాశ్వత మిషన్ పేర్కొంది. బ్రిటన్ అధికారిక లేబర్ పార్టీలో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్కు ప్రత్యర్థిగా ఎదిగిన యాండీ బర్న్హామ్ జూన్ 19 పార్లమెంటు సభ్యునిగా విజయం సాధించారు. ఇంగ్లాండ్లోని మేకర్ఫీల్డ్ స్థానం నుంచి పోటీ చేసిన బర్న్హామ్ తన సమీప ప్రత్యర్థి అయిన రిఫార్మ్ యూకే పార్టీ అభ్యర్థి రాబ్ కిన్యాన్పై విజయం సాధించారు. దీంతో ఆయన ప్రధాని పదవికి పోటీలు నిలిచేందుకు ద్వారాలు తెరుచుకున్నాయి. ప్రజలు నాపై నమ్మకం పెడితే నేను రాజకీయాలను మార్చేస్తానని బర్న్హామ్ పేర్కొనడం ఆయన రాజకీయ ఆకాంక్షలకు అద్దం పడుతుంది. అమెరికా ఇరాన్ యుద్ధం తాత్కాలికంగా ముగిసింది. రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందంపై MOU అధికార లాంఛనం పూర్తయింది. జూన్ 17 MOUపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు పెజైష్ ఖాన్ సంతకాలు చేశారు. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ తరపున ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జూన్ 18 సంతకం చేయించారు. MOUపై ఇరు దేశాల అధినేతలు సంతకాలు చేయగానే ఒప్పందం అమల్లోకి వచ్చింది. హర్ముజ్ ద్వారా నౌకల ప్రయాణం ప్రారంభమైంది. ఇరాన్ నౌకలకు అమెరికా అనుమతులిచ్చింది. దీంతో అన్ని వైపుల నుంచి చమురు రవాణా మొదలైంది. G7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్కు వచ్చిన ట్రంప్ అక్కడే సంతకాల ప్రక్రియను పూర్తి చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయెల్ మెక్రాన్ జూన్ 15 రాత్రి ఇచ్చిన విందు సందర్భంగా MOUపై ట్రంప్ సంతకం చేశారు. ఈ సమయంలో ఆయన ప్రక్కనే మెక్రాన్ ఉన్నారు. ఒప్పందంపై తాను సంతకం చేసిన విషయాన్ని ట్రంప్ యథాలాపంగా వెల్లడించారు. జూన్ 15 ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అమెరికా వెళ్లేందుకు విమానాశ్రయానికి బయలుదేరిన ఆయన కార్యకర్త సంతకం పూర్తయింది అని చెప్పారు. ఆ తర్వాత సంతకానికి సంబంధించిన వీడియోను మెక్రాన్ విడుదల చేశారు. ట్రంప్ సంతకం పూర్తయిన తర్వాత తాను సంతకం చేసి MOU చూపుతున్న ఫోటోను ఇరాన్ అధ్యక్షుడు పెజేష్కియాన్ విడుదల చేశారు. ఇస్లామాబాద్ డిక్లరేషన్గా పేర్కొంటున్న MOUపై జూన్ 18 పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతకం చేశారు. ఈ MOUకు పాకిస్తాన్ పూచిదారిగా ఉంది. ఇస్లామాబాద్ MOU వెంటనే అమల్లోకి వచ్చింది. తొలి అడుగుగా హర్ములస్ జలసంధి తీర్చుకుంది అని షరీఫ్ ఎక్స్లో పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా 2 నెలల పాటు హర్ముజ్లో టోల్ వసూలు ఉండవు. శాంతి ఒప్పందాలపై అధ్యక్షులు సంతకం కావడంతో హర్ముజ్ చుట్టుపక్కల ఉన్న నౌక కదలికలు మొదలయ్యాయి. 110 రోజుల తర్వాత ప్రధాన కంపెనీలు నౌకలను కదిలిస్తున్నాయని రవాణా ట్రాక్ చేసే లాయిస్ లిస్ట్ వెల్లడించింది. ఇరాన్ పోర్టుల నుంచి డజన్కు పైగా నౌకలు అనుమతించామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ జూన్ 18 వెల్లడించారు. జూన్ 17 12.5 మిలియన్ల బ్యారెళ్ల చమురు రవాణా అయిందని వెల్లడించారు. అమెరికాపై విమర్శలు చేస్తున్న ఇజ్రాయెల్పై వాన్స్ విరుచుకుపడ్డారు. మీకు మిగిలి ఉన్న ఒకే ఒక మిత్రదేశంపై విమర్శలు మానండి. ఇజ్రాయెల్ పట్ల సానుభూతి చూపే ఒకే ఒక అధ్యక్షుడు ట్రంప్ అని ఆ దేశ ప్రజాప్రతినిధులు ఆయన్ని హెచ్చరించారు. ఇంతవరకు మీరు తెలుసుకుందాం రండి శీర్షికన వారంలో జరిగిన వివిధ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వినండి ఒక సినిమా పాట.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల క్రికెట్ సిరీస్ను భారత్ 3-0 కైవసం చేసుకుంది. వివరాలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఒడిశాలోని మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ రాష్ట్రంలో 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా గిరిజన జనాభా ఎదుర్కొంటున్న వెనుకబాటు తన ముగిసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్య, వైద్యం, జీవనోపాధి, సామాజిక పురోభివృద్ధి రంగాల్లో గిరిజనులకు సరికొత్త అవకాశాలు లభిస్తున్నాయని తెలియజేస్తూ,
1: साथियों, डबल इंजन सरकार की डबल विशेषता ये है कि वो खुद जनता तक पहुंचती है. हमारा प्रयास है कि सामान्य नागरिक को किसी समस्या के समाधान के लिए अनावश्यक चक्कर न लगाने पड़े. इन्हीं प्रयासों का परिणाम है कि युवाओं, महिलाओं, किसानों और आम लोगों की अपेक्षाएं आज पूरी हो रही है. सुभद्रा योजना के माध्यम से 1 करोड़ से अधिक माताओं और बहनों तक आर्थिक सहायता पहुंचाई गई. आयुष्मान भारत को लागू

0: करके ओडिशा के परिवारों के लिए।
1: ఈ సభలో పాల్గొన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మయూర్భంజ్ జిల్లాలోని రాష్ట్రపతి స్వగ్రామమైన పహాడ్పూర్ను సందర్శించడం తనకు దక్కిన గొప్ప భాగ్యంగా ప్రధాని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో పహాడ్పూర్ను త్వరలోనే పూర్తిస్థాయి పునరుత్పాదక ఇంధన వనరులతో నడిచే సూర్యగ్రామంగా తీర్చిదిద్దుతామని నరేంద్ర మోదీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి పాల్గొన్న ప్రధాని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బెంగాల్లో పలు కీలక రంగాలకు చెందిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మత్స్యరంగం, పశుసంవర్ధక శాఖలకు చెందిన వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు కొత్త పనులకు పునాదిరాళ్లు వేశారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. దేశవ్యాప్తంగా ఈ రోజును పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్గా రైతులు ఘనంగా జరుపుకున్నారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 9,44,00,000 మంది రైతులు లబ్ధి పొందగా వారిలో 2,18,00,000 మంది మహిళా రైతులు ఉండటం విశేషం. ఆధునికతను స్వీకరిస్తూనే సంస్కృతిని కాపాడుకునే సమాజమే సంపన్న సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఒడిశాలోని మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్రపతి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వం వల్లే ప్రపంచ వేదికలపై భారతదేశ ప్రతిష్ట పెరిగిందన్నారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ జాతీయ ప్రయోజనాల కోసం అనేక విప్లవాత్మక చర్యలు తీసుకున్నారని రాష్ట్రపతి కొనియాడారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్గా మార్చాలనే సంకల్పంతో నరేంద్ర మోదీ దేశాన్ని మరింత ముందుకు నడిపించాలని ఆమె ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అన్ని వయస్సుల వారికి యోగా ఎంతో ఆవశ్యకం అనే సందేశాన్ని చాటుతూ ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. భారతదేశ సంస్కృతి యోగా సాంప్రదాయాల సమ్మేళనంగా దేశంలోని 100 ప్రముఖ చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక యోగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తోంది. జాతీయ స్థాయి ప్రధాన వేడుక రేపు కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి, సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 1,445 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన శ్రీ అంబాబాయ్ ఆలయ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, ఆలయ చారిత్రక సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా ఈ ప్రాజెక్టు ద్వారా ఆలయాన్ని ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, సాంస్కృతిక పునరుజ్జీవం, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. దేశ భద్రత, సరిహద్దుల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని అమిత్ షా పేర్కొంటూ,
2: భారత్ కి సురక్షా కి సభీ ప్రకార్ కి సునిశ్చిత నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే హో రహి, చాహే గ్రామీణ వికాస్ హో, చాహే శహరీ వికాస్ హో, చాహే కృషి కో సమృద్ధ కర్నే కే లియే కోఆపరేటివ్ ఆర్ డేరీ మంత్రాలయ బనానా హో, చాహే పిఎల్ఐ స్కీమ్ లాకర్ భారత్ కో ఉత్పాదన కా హబ్ బనానా హో, సెమీ కండక్టర్, క్వాంటమ్ ఇంజనీరింగ్, న్యూ ఏజ్ టెక్నాలజీ మే భారత్ కో ఉత్పాదన కే లియే నయి శురువాత్ కర్నీ హో.
1: కైలాస మానస సరోవర యాత్ర 2026 ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఏడాది యాత్రకు సంబంధించి ఎంపికైన భక్తుల మొదటి బృందం సిక్కింలోని చారిత్రాత్మక నాథులా కనుమ నాథులా పాస్ సరిహద్దు దాటి చైనా భూభాగంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సిక్కిం

0: గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్, ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి షెరింగ్ తెందు భూటియాతో కలిసి యాత్రికుల మొదటి బృందానికి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. నాథుల సరిహద్దు దాటిన ఈ బృందంలో మొత్తం 47 మంది ఉన్నారు. యాత్రికులు ఈ నెల 27వ తేదీన అత్యంత పవిత్రమైన మానస సరోవర పరిక్రమ ప్రదక్షిణ చేయనున్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన 3 సరికొత్త యుద్ధ నౌకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కోల్కతా నౌకాశ్రయంలో జాతికి అంకితం చేయనున్నారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ ఆగ్రై అనే ఈ 3 నౌకల చేరికతో భారత నావికాదళ అమ్ముల పొది మరింత శక్తివంతం కానుంది. భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో ఈ నౌకల నమూనాలను రూపొందించగా, ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జిఆర్ఎస్సి వీటిని నిర్మించింది. ఈ యుద్ధ నౌకల నిర్మాణంలో 75% పైగా స్వదేశీ సాంకేతికతను, వస్తువులను వినియోగించారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఈరోజు జరిగిన 3వ వన్డే క్రికెట్ మ్యాచ్లో 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 110, రోహిత్ శర్మ 79 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 218 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లు తీసుకున్నాడు. వినియోగంలో ఉన్న 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఎఫ్డిసి ఔషధాల ఉత్పత్తి, విక్రయాలు, పంపిణీపై తక్షణమే పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు డిటిఏబి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ కాంబినేషన్ మందులపై సమగ్ర సమీక్ష జరిపింది. ఈ మందుల కలయిక వల్ల రోగులకు ఎలాంటి అదనపు వైద్య ప్రయోజనం లేదని, శాస్త్రీయ ఆధారాలు లేని ఇటువంటి అహౌతిక ఔషధ మిశ్రమాలు ప్రజారోగ్యానికి హానికరమని తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల క్రికెట్ సిరీస్ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం. ముందుగా అడవిరాముడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంధ్యా పాడిన పాట వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత వినబోయే పాట ఆ ఒక్కటి అడక్కు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత మీ శ్రేయోభిలాషి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

ఇంతవరకు మీరు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 9 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

తర్వాత వినబోయే పాట సంసారం చిత్రం కోసం, సంసారం ఒక చదరంగం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: సొమ్ములు తిరిగిన.
1: ఇంతవరకు మీరు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో జాతీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.